0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagwan Sri Satya Sai Baba.
1: Radio Sai presents you now a divine discourse delivered by Bhagwan Baba on the day of Vijayadashami, the 5th of October 2003 in Prashanti Nilayam. In this discourse, Bhagwan Baba emphasizes that God is present in all in the form of love. And this love is our greatest wealth, which God expects in return.
2: Vishnave Goppani Vaishnavulanu Chunda Seivundu Goppani Seivulanaga Vishnuve Goppani Vaishnavulanu Chunda Premaswarupulara Okkoka Manasu Okkoka Teepini Aaradhinchindi Kani నోటిలో చేదు మాటలో తీపి ఇవి కలిగినటువంటి వాడికి సరైనటువంటి గౌరవం కాదు. మాట నోరు పలుకు మూడు ఒక్కటిగా నిలిచాలి.
3: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. Vaishnavas say that Vishnu is greatest, while Saivites declare that Shiva is greatest of all. But people may speak on the basis of their thoughts, based on the mind, but with all the bitterness on the tongue. One might utter all nectarine sweet words. Such man will never be respected. The thought, word, the utterance and the thought should all go together in perfect harmony.
2: Prema Swarupulara.
3: Embodiments of love.
2: Devi Navaratrulu Bharat Desamanandu Sarvatra Jarukuntunnaru.
3: The Navaratri festival is celebrated all over Bharat right now.
2: Kani నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటి అని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
3: బట్ నో వన్ సీమ్స్ టు కాంప్రహెండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ నవరాత్రి.
2: ప్రతి ఒక్కరి హృదయం కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఆత్మస్థాయి.
3: ఇన్ ఫ్యాక్ట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇస్ ది ఆల్టార్ where atma resides.
2: Kani atma leni manavudu atma leni jeevudu endunu kanaraadu.
3: In fact, there's no living creature or the being without this consciousness or atma.
2: Ganapati goppani ganapatulu palakar.
3: The ganapachas, the worshippers of Ganapati, declared him the greatest.
2: Chaduvuye goppani చదువులు అనుచుండ.
3: The educated people claim that acquisition of knowledge is highest and great.
2: అందరూ ఒక్కటి అని కొందరనగా.
3: Some say that all are equal.
2: కానీ ఎవరికి వారు దేనిని ప్రేమిస్తారో అదే వారికి గొప్ప.
3: In fact, each one considers himself great basing on his own whims and wants.
2: ప్రపంచమంతా కూడాను శబ్దంతో నిండినటువంటిది.
3: ద హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సౌండ్.
2: కనుకనే సరస్వతి చెప్పింది.
3: సో సరస్వతి సెడ్
2: ప్రేమ యొక్క ప్రభావము మాట యొక్క సారమే.
3: ది ఎఫెక్ట్ ఆఫ్ లవ్ ఈజ్ వెరీ మచ్ కన్వేడ్ ఇన్ ది వెరియస్ సెన్స్ వాట్ ద టంగ్ స్పెల్స్ అవుట్.
2: కానీ అందరొక్కటి అని కొందరనగా.
3: సమ్ సే డిక్లేర్ దట్ ఆల్ ఆర్ వన్.
2: ఇట్టి పరిస్థితులు యందు దేనిని గొప్పని దేనిని హీనమని చెప్పుటకు వీలు కాదు.
3: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు సే దట్ వన్ ఈస్ గ్రేటర్ దాన్ ది అదర్.
2: ముఖ్యముగా ఈ దేవోపాసన సమయం నందు భగవత్ సప్తమను మాటల చేత కాక క్రియల చేత నిరూపించాలి.
3: ఇన్ దీస్ డేస్ ఆఫ్ వర్షిప్ టు గాడ్ వన్ హ్యాస్ టు డెమోన్స్ట్రేట్ బై ప్రాక్టీస్ అండ్ నాట్ వెర్బల్.
2: మాటలు చెప్పవచ్చు ఎన్ని అయినా,
3: వన్ కెన్ సే ఎనీ నంబర్ ఆఫ్ థింగ్స్,
2: కానీ క్రియలు ఆచరించటకు వీలు కాదు.
3: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
2: ఈ యొక్క క్రియారూపమైనటువంటి యొక్క పలుకే నిజమైనటువంటి విష్ణు పలుకు.
3: ట్రూలీ స్పీకింగ్ వాట్ ఆల్ యూ అటర్ మస్ట్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు యాక్షన్.
2: దేవి నవరాత్రుల లోపల అనేక పేర్లతో దేవిని ఆరాధిస్తూ ఉంటారు.
3: డ్యూరింగ్ దీస్ నవరాత్రిస్ గాడెస్ ఈజ్ వర్షిప్డ్ ఇన్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
2: ఇది ఎవరు నిర్ణయించినటువంటిది?
3: హూ డిసైడెడ్ సో?
2: ఎవరికి వారు నిర్ణయించుకున్నటువంటిదే, కానీ భగవంతునికి ఇది అది అనేటువంటి భేదమే లేదు.
3: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్, ఎనీ స్పెసిఫిక్ డిఫరెన్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఓన్ ఫీలింగ్ అండ్ థాట్.
2: ఇట్టి పరిస్థితుల యందు దైవం యొక్క తత్వమును ఎవరు ఏ రీతిగా నిర్ణయించగలరు?
3: Therefore, who can decide, who can comprehend the divinity?
2: Aithe andari manasunandu unnadi okkate.
3: However, the only one resides in everyone.
2: Ee prema bhavame nijamainatundi daiva swaroopamu.
3: The love is the very personification and embodiment of divinity.
2: Premaku roopamu ledu.
3: Love has no specific form.
2: Love is God. Live in love. ఆ ప్రేమలో మీరు నిల్చండి.
3: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్, దేర్ యూ షుడ్ స్టాండ్.
2: భగవంతునకు ఎట్టి రూపంలో లేదు.
3: గాడ్ హ్యాస్ నో ఫార్మ్ అట్ ఆల్.
2: ప్రేమనే భగవత్ స్వరూపము, సత్యమే భగవత్ ఆకారము.
3: లవ్ ఈజ్ హిస్ ఫార్మ్. లవ్ ఇస్ గాడ్, ట్రూత్ ఇస్ గాడ్.
2: సత్యం సర్వత్రా నిండినటువంటిది.
3: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
2: సత్యము నందుండి సర్వము సృష్టించి.
3: From the point of truth, God made the whole creation.
2: Satyamu nandanege sarva srushti.
3: The whole universe merged back in
2: satya mahima leni stalamedi kanugonna.
3: You don't find any place where there is no truth.
2: Satyam idi.
3: This is the truth of truths.
2: Idi American satyamu, idi Russian satyamu, idi Japan satyamu, idi India satyamu ani veru veru cheyatuku veelu ledu.
3: Truth is only one. There cannot be American truth, Japan truth, and so on. No difference.
2: అందరియందు ఉన్నది సత్యం ఒక్కటే.
3: The same truth is present in everybody.
2: అట్టి సత్య స్వరూపుని ధ్యానించడమే నిజమైన యొక్క పండుగల యొక్క ప్రభావం.
3: The effect and the significance in the observance of festival lies in believing and practicing in this principle of truth.
2: ఎవరిని చూసినా గౌరవించు.
3: Respect whomsoever you come across.
2: అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి.
3: The same principle of the self is present in everyone.
2: కనుక నీ గౌరవమే దైవం యొక్క ఆరాధన.
3: Respecting everybody amounts to worshipping God.
2: నిన్ను నీవు గౌరవించడానికి ఆశిస్తూ నీవు పరులను గౌరవించకున్నా ఈ గౌరవం వీలవేకలేదు.
3: You expect to be respected, but you don't respect anybody. What is the meaning there?
2: మొట్టమొదట నీవు పరులను గౌరవించు.
3: First of all, you respect others.
2: పరులను గౌరవించు.
3: Respect others.
2: అప్పుడు పరుల గౌరవాన్ని నీ అందుకో.
3: Then you will be respected in turn.
2: ఇట్టి పరిస్థితి యందు ఏకత్వం దైవత్వం.
3: That oneness is divinity.
2: కనుకనే వేదం ఏకం సత్ ఇప్పుడా బహుదావదంతి.
3: Therefore Veda declared the truth is one, though scholars refer in varied ways.
2: కనుక ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని రూపములు దాచినా దైవం ఒక్కడే.
3: ద nomenclature అండ్ ద ఫార్మ్ మే వేరీ, బట్ గాడ్ ఈజ్ వన్.
2: అట్టి ఏకత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని ప్రతి ఒక్కరి హృదయం నందు ప్రతిష్ఠింపజేసుకోవాలి.
3: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ, వన్నెస్ ఆఫ్ ద డివినిటీ విల్ హ్యావ్ అదర్స్.
2: అప్పుడు పరుల గౌరవాన్ని నీ అందుకో.
3: దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
2: ఇట్టి పరిస్థితి యందు ఏకత్వం దైవత్వం.
3: దట్

0: సత్యం మరొకటి లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమనే భగవత్ స్వరూపము.
1: లవ్ ఈజ్ గాడ్, లవ్ ఈజ్
0: ఇది సర్వుల ఎందు కూడా ఏకంగా ఉండేటువంటిది.
1: దిస్ ఈస్ ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబాడీ.
0: కనుక ప్రేమను నీవు ఆరాధించి
1: వర్షిప్ లవ్.
0: సర్వుల ఎందున్న ప్రేమను నీవు అందుకో.
1: యు ఆల్సో బీ లవ్డ్.
0: నీ హృదయంలో ఉన్నటువంటి ప్రేమను మరొకరికి అందించు.
1: షేర్ దిస్ లవ్ విత్ అదర్స్.
0: ఇటువంటి ప్రేమ స్వరూపాన్ని సర్వత్రా సర్వకాలం ఎందు నీ ఎంత ఉండుకుని నీవు ప్రేమకైనేమో అనేక విధములుగా ప్రాకులాడుతున్నావు.
1: దిస్ లవ్ ఈజ్ ఎటర్నల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ బట్ యు స్ట్రగుల్ టు ఎర్న్ లవ్.
0: ఈ ప్రేమ యొక్క ప్రతిష్టకు మరొక కారణమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ దిస్ దాన్ ఇట్.
0: ప్రేమకు ప్రేమనే సాక్షి.
1: లవ్ ఈజ్ ద విట్నెస్ టు లవ్.
0: కనుక మనకు విట్నెస్ ఎవరంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రేమనే మనకు విట్నెస్.
1: వాట్ ఈజ్ అవర్ ఎటర్నల్ విట్నెస్? ఇట్ ఈజ్ ఓన్లీ లవ్.
0: ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి సౌఖ్యము, ప్రేమకు మించినటువంటి ఒక ఆనందము మరొక చోట కనిపించదు.
1: దేర్ ఇస్ నో అదర్ కంఫర్ట్, దేర్ ఇస్ నో అదర్ జాయ్, దేర్ ఇస్ నో అదర్ బ్లిస్ఫుల్ స్టేట్ బియాండ్ లవ్.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమను హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి.
1: Therefore, one should install love in everyone's heart.
0: ఆ ప్రేమ ఉండిన పరమాత్మ అక్కడే ఉన్నాడు.
1: When once there is love, you'll find God by its side.
0: పరమాత్మను ఎక్కడనో వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God elsewhere.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: God is with you, in you, above you, below you, around you.
0: కనుకనే ప్రేమ తత్వాన్ని మీరు ఆరాధించండి.
1: Worship the principle of love.
0: ఎవరిని మీరు ద్వేషించకండి.
1: Do not hate anybody.
0: ద్వేషమైనటువంటి పరమశత్రువు.
1: This very hatred is your enemy.
0: ఈ పరమశత్రువును ఫ్రెండ్షిప్ చేసుకుంటే నీ శత్రుత్వం అనేది పెరిగిపోతుంది.
1: When once you have this hatred as your friend, the enmity will increase day by day.
0: కనుక నీ ప్రేమతత్వాన్ని నువ్వు పెంచుకున్నప్పుడు శత్రుత్వం కూడా దూరం అయిపోతుంది.
1: When once you grow in love, even enmity will distance itself.
0: మొట్టమొదటి నీవు ప్రేమతో పెరుకుంచు.
1: First, appear with love.
0: ప్రేమతో నీవు పలకరించినప్పుడు వాడు కూడా నువ్వు ప్రేమ జవాబేస్తాడు.
1: When once you talk with love, you'll get the response.
0: కనుకనే మనము ఇతరుల ప్రేమతో మనము రెస్పాన్స్ చేయాలంటే నీ ప్రేమను నీవు అందించకుండా ఇతరులు నీకు ప్రేమ ఏ రీతిగా అందిస్తారు?
1: If you want to get this loving response from others, you have to love others to begin with.
0: సాయి యొక్క ప్రచారము, ప్రబోధలు, ప్రేమతత్వం ఒక్కటే.
1: సాయి టీచింగ్స్, సాయి మెసేజ్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ యొక్క పరిస్థితిని మీరు చక్కగా గుర్తించుకోండి.
1: యు అండర్స్టాండ్ ద పొజిషన్ ఆఫ్ లవ్ క్లియర్లీ.
0: ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి ఐశ్వర్యము మరొకటి ఎక్కడ కనిపించదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ అఫ్లూయన్స్ బియాండ్ లవ్.
0: దీనికి ఇంత విలువ అని ఎవరు కట్టడానికి వీలు కాదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ లవ్.
0: కనుక అందరూ ప్రేమ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఒకరి ఎందు ఉన్నది, ఒకరి ఎందు లేదు అనేటువంటి యొక్క భేదభావమే ఇందులో ఏమాత్రమో పాటించకూడదు.
1: You cannot have any differences such as that one has love and one without it. No.
0: ప్రేమకు మించినటువంటిది ఫలితం మరొకటి లేదు.
1: There is nothing greater than love.
0: అందుకోసమనే భగవంతుడు దేని ఆశిస్తున్నాడంటే ఒక్క ప్రేమను మాత్రమే ఆశిస్తుంటాడు.
1: What is it that God expects from you? It's only love.
0: ఈ ప్రేమకు మించినటువంటి పరిస్థితి ఎక్కడా కనరాదు.
1: You don't find that loving state anywhere else.
0: కనుక ప్రేమనే పరమాత్మకి ఇవ్వవలసినటువంటి ప్రధానమైన సుంకము.
1: దర్ఫర్ ద ఓన్లీ థింగ్ దట్ వీ కెన్ ఆఫర్ టు గాడ్ దట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్ ఈజ్ లవ్.
0: ఈనాడు దేవి నవరాత్రులు.
1: టుడే వీఆర్ అబ్జర్వింగ్ దేవి నవరాత్రి.
0: ఈ నవరాత్రులు ఎందు ఉన్నటువంటి యొక్క నవస్వరూపము ప్రేమనే.
1: అండ్ ఆల్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నవరాత్రి ఇస్ ఎంబాడీడ్ ఇన్ లవ్.
0: ఈ నవరాత్రులు ఎందు నవస్వరూపమైనటువంటి ప్రేమను పరమాత్మకు అందించాలి.
1: అండ్ వీ హ్యావ్ టు ఆఫర్ టు గాడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఈ నవ విధములైనటువంటి భక్తి దీనికి మరొక భక్తికి సాటి రాదు.
1: అండ్ నన్ కెన్ ఎవర్ ఈక్వల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సల్యూటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
1: నథింగ్ బియాండ్ దిస్.
0: భగవంతునికి ఏది కావాలి? ఆ ప్రేమనే కావాలి.
1: వాట్ ఈస్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ? ఓన్లీ లవ్.
0: ఆ ప్రేమనే కాకుండా ప్రేమ చేతనే నీవు జీవితాన్ని గడపాలి.
1: యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్, విత్ లవ్.
0: కనుకనే దైవానికి ఇవ్వవలసినటువంటిది

0: What is to be offered to God is only this love. This tree of love may have so many branches and leaves.
1: కానీ ఈ బ్రాంచెస్ అంతా మధ్యలో పుట్టినటువంటివి కానీ ప్రేమ స్వతః సిద్ధంగా ఏర్పడినటువంటిది.
0: ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ అపియర్ లేటర్ వేరస్ దిస్ లవ్ ఈజ్ లేటెంట్ ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
1: కనుక ప్రేమకు మించినటువంటి వస్తువు మరొకటి కనిపించలేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ థింగ్ అదర్ దెన్ లవ్.
1: ఎవరినైనా చూసిన తక్షణమే నీవు హలో హలో హలో అని నీవు వారిని పలకరించు, వారు కూడా నిన్ను హలో హలో అని పలకరిస్తారు.
0: ఇఫ్ యు మీట్ ఎనీబడీ, ఇఫ్ యు టాక్ టు దెమ్ సేయింగ్ హలో హలో, యు విల్ హావ్ ఈక్వల్ రెస్పాన్స్.
1: ఎదుటి వ్యక్తిని నీవు కఠినమైనటువంటి వాకులతో పలకరిస్తే ఆ ఎదుటి వ్యక్తి కూడాను నిన్ను కఠినమైనటువంటి వాకులతో జవాబిస్తాడు.
0: ఇఫ్ యు టాక్ టు ఎనీబడీ యూజింగ్ హార్ష్ వర్డ్స్, యు విల్ హావ్ టు ఆల్సో మీట్ హార్ష్ వర్డ్స్ ఫ్రమ్ దట్ సైడ్.
1: కనుకని దయతో కూడినటువంటి ప్రేమ.
0: And this love full of compassion.
1: అందువల్లనే హృదయమును కంపాషన్ అన్నారు.
0: Therefore the heart stands for compassion.
1: అనగా దయతో కూడినటువంటిది హృదయము.
0: And హృదయా is full of compassion.
1: ఆ దయ లేకుండా ఒట్టి కంపాషన్ అని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: Without this compassion in reality there's no point in speaking about it. అందరి
1: ఉన్నటువంటి దయా స్వరూపమే.
0: In fact this compassion is present in everybody.
1: అది దయ హృదయము.
0: That's what it means, hrut plus daya.
1: అటువంటి హృదయమును పెట్టుకున్నప్పుడే మనం భక్తులం అని పిలుచుకోవడానికి ఒక అవకాశం ఉంటుండాలి.
0: With that heart, filled with compassion, we can say that we are devotees.
1: ఈ యొక్క దయలేనటువంటి హృదయము నిర్దయ.
0: The heart without compassion is really wicked and cruel.
1: నిర్దయ అనేటువంటిది ఏమీ ప్రయోజనం లేనటువంటిది.
0: Cruel heart is useless.
1: కనుక దయతో నిండినటువంటి హృదయాన్ని పెంచుకుని ప్రేమతో దాన్ని ఉపయోగించుకో.
0: కంపాషనేట్ హార్ట్ షుడ్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ లవ్.
1: కనుకనే శంకరాచార్యులు వాడుకుని దీన్ని చెప్పుతూ వచ్చాడు.
0: శంకరాచార్య ఆల్సో సెడ్ ద సేమ్.
1: నాయన దయగల హృదయం నీవు తెచ్చుకో.
0: డెవలప్ కంపాషనేట్ హార్ట్.
1: దయలేనటువంటి హృదయము అది ధర్మమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హ్యావ్ యువర్ హార్ట్.
1: ప్రబోధులందు రెండే ప్రధానమైనటువంటి సూత్రములు.
0: The teachings of Adi Shankara can be summarized into two principles.
1: Satyam vada, dharmam chara.
0: Speak truth, follow righteousness.
1: ఇవి రెండు మనం వెంట ఉంటుంటే సర్వము మనం వెంటనే జంటనే ఉంటుంటాయి.
0: With these two in practice, all the rest will follow you.
1: కనుక మనం దయతో కూడినటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
0: Therefore what you have to grow today is compassion.
1: ఎవరిని చూసినా కూడా దయా హృదయాన్ని వికసించాలి.
0: Whosoever you meet, the compassion in you should bloom and blossom.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క నవస్వరములు,
0: ఆల్ ది 9 ఫార్మ్స్ దట్ యు వర్షిప్ ఇన్ నవరాత్రి,
1: ఇవి నిజమైనటువంటి రసస్వరూపాలు.
0: రిప్రజెంట్స్ ది వేరియస్ సెన్స్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కనుక దయాస్వరూపులుగా మీరు మారాలి.
0: సో యూ హ్యావ్ టు మోల్డ్ యువర్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులుగా మీరు తీర్చిదిద్దుకోవాలి.
0: యూ షుడ్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: కనుక ప్రేమాదయ ఈ రెండు లేనటువంటి హృదయము కేవలం సుసానం వంటిది.
0: Therefore the heart bereft of love and compassion is just a burial ground.
1: కనుకని ఇలాంటి హృదయం మంది కాదు.
0: That heart doesn't belong to you.
1: మానవుని యొక్క హృదయము ప్రేమతో కూడినటువంటి ఒక ఇది.
0: Human heart is supposed to be full of love.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొక పదార్థం లేదు జగత్తులో.
0: There is no other material beyond this love.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాటి యువకులు పూర్తి ప్రేమతో మీ హృదయాన్ని పెంచుకోవాలి.
0: యంగ్స్టర్స్ షుడ్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమనే లేకుండా పోతే వాడు హృదయమే కాదు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ లవ్ యూ డోంట్ హ్యావ్ హార్ట్ అట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: కనుక అట్టి ప్రేమ చేతనే మీ యొక్క జీవితాన్ని తెల్లవారు లేస్తే దాన్ని గడుపుతూ రావాలి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
1: తెల్లవారు లేచిన తక్షణమే ప్రేమను మీరు స్మరించాలి.
0: ద మూమెంట్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ థింక్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ స్మరించినప్పుడే ప్రేమ స్వరూపం మీకు సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ లవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కనుకని ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయం.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ అండ్ లవ్ ఈజ్ గాడ్.
1: ప్రేమను ప్రేమతో సంధింప ప్రేమమును.
0: ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు కనెక్ట్ లవ్ టు లవ్.
1: అది నీ స్వరూపము.
0: దాట్ ఈజ్ యువర్ ట్రూ ఫార్మ్.
1: కనుకనే ప్రేమను ప్రేమతోనే పెంచుకోవాలి.
0: యూ కెన్ ఓన్లీ కనెక్ట్ లవ్ టు లవ్, దట్స్ ఆల్.
1: ఆ ప్రేమ లేనటువంటి హృదయము ప్రయోజనం లేనటువంటిది.
0: ది హార్ట్ వితౌట్ లవ్ ఈజ్ నాట్ వర్త్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని ద్వారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అందరు కూడాను ప్రేమను పెంచుకోవాలి మనం.
0: ఆల్ ఆఫ్ యూ షుడ్ డెవలప్ గ్రో మోర్ ఆఫ్.
1: ఈ ప్రేమ లేనటువంటి యొక్క హృదయము కఠినత్వము.
0: అండ్ ద హార్ట్ బికమ్స్ స్టోన్ హార్డ్ వితౌట్ లవ్.
1: కనుకనే ప్రేమ కలిగినటువంటి యొక్క స్టోన్ కూడాను ప్రేమరూపంలో వెన్నగా మారుతుంది.
0: When once the love finds its a place in your heart which is stony and so hard, gets converted into so soft like butter.
1: కనుక ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోవాలి.
0: Develop the spirit of love.
1: స్వామి నిరంతరము ప్రబోధించేటువంటిది ప్రేమని.
0: భగవాన్ స్ప్రెడ్స్ షేర్ దిస్ లవ్ విత్ ఎవరీ.
1: ప్రేమతో ఒక్కసారి బాబా అని పిలుచు చాలు.
0: ప్రే హోల్ హార్టెడ్లీ వన్స్ బాబా.
1: ఆ ప్రేమనే మీకు ప్రాణంగా మారిపోతుంది.
0: దట్ వెరీ లవ్ విల్ బి యువర్ వెరీ లైఫ్.
1: కనుక ఇది ఆర్టిఫిషియల్ లవ్ కాదు.
0: లవ్ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్.
1: హార్ట్ఫుల్ లవ్.
0: ఇట్ షుడ్ బి హార్ట్ఫుల్, నెవర్ ఆర్టిఫిషియల్.
1: కనుక ప్రేమ స్వరూపాన్ని పెంచుకోవాలి.
0: Develop the spirit of love.
1: ఎవరు చూసినా నవ్వుతూ నవ్వుతూ వారిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
0: Develop friendship with everybody. Talk to people smiling.
1: కానీ నోటి యందు తీపు.
0: But there is sweetness in your tongue.
1: మాట యందు చేదు.
0: But the words are so harsh.
1: చేదు కలిగిన మాట చెప్పని వీలు కాదు.
0: The harsh words, well, you cannot estimate them how bad they are.
1: కనుక తీపుతో తీవుగా ఉండేటువంటి హార్ట్ నిజమైనటువంటి యొక్క ప్రేమ.
0: And therefore, if then once that softness, that sweetness is there, it is true love.
1: కనుక ప్రేమ స్వరూపులార.
0: Embodiments of love.
1: మీ జీవితమే ప్రేమ.
0: The whole life is love.
1: ప్రేమ లేనిటువంటి జీవితం క్షణమైన జగత్తును నిలబడదు.
0: You cannot live for a moment without love in this life.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: Develop love.
1: ఆ ప్రేమనే నిజమైనటువంటి పరమాత్మ స్వరూపము.
0: And this love is God in every way.
1: Live in love.
0: Live in love.
1: ఆ ప్రేమతో మీరు నిలిచిండాలి.
0: And lead your life in love.
1: ప్రేమతోనే మీరు నిలవాలి.
0: యూ హ్యావ్ టు కంటిన్యూ అండ్ స్టాండ్ ఇన్ లైఫ్ విత్ లవ్.
1: ఈనాడు నవరాత్రుల యొక్క దినము.
0: దిస్ ఇస్ నవరాత్రి సెలబ్రేషన్.
1: ఈ నవరాత్రి సెలబ్రేషన్ లో ఏమిటి?
0: వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నవరాత్రి?
1: చెడ్డను మనం దూరం చేసి మంచిని మనం పెంచుకోవాలి.
0: డిస్టెన్స్ యువర్ సెల్ఫ్, గివ్ అప్ ఆల్ దట్ బ్యాడ్ అండ్ బీ నియర్ టు గుడ్.
1: ఈ చెడ్డను మనం ఎంత దూరం చేసుకుంటామో ప్రేమ అంత దగ్గరికి వస్తుంది.
0: ద మూమెంట్ యు ఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ యూ విల్ హ్యావ్ డెవలప్ లవ్ మోర్.
1: ప్రేమను ప్రత్యేకంగా పిలవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ప్రేమ తనంతట తానే వస్తుంది.
0: లవ్ విల్ కమ్ ఆటోమేటికలీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని ద్వారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీ అందరికీ ప్రేమ ఉన్నది.
0: యూ హ్యావ్ లవ్.
1: కానీ ఆ ప్రేమను ప్రాకృతమైన ప్రేమగా మీరు మార్చుకోకండి.
0: నెవర్ కన్వర్ట్ దట్ లవ్ ఇన్ టు వర్ల్డ్లీ లవ్.
1: అది నిజమైనటువంటి యొక్క ప్రేమ స్వరూపమైన ఆత్మస్వరూపంగా నిలుచుకోవాలి.
0: ది ట్రూ లవ్ ఈ స్పిరిచువల్ లవ్ ఇన్ స్పిరిట్.
1: ఈ స్పిరిచువల్ లవ్ ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: ది స్పిరిచువల్ లవ్ ఈజ్ ది లవ్ ఇన్ ట్రూ సెన్స్.
1: ఈ యొక్క పదార్థంతో కూడినటువంటి ప్రేమ ఇది ప్రాకృతమైనటువంటి ప్రేమ.
0: ఇట్స్ వరల్డ్లీ లవ్, ఇట్స్ మండేన్ లవ్, ఫిజికల్.
1: ఇదంతా కూడా రేపు ప్రేమగా ఉండవచ్చు.
0: Well, today it may remain so.
1: ఎల్లుండి అది ప్రేమ మయంగా కాకుండా.
0: Day after, the love may vanish.
1: Kanuka prema roopam brahmam.
0: So God is love.
1: Brahma anaga emti? Premake brahma ani peru.
0: Brahma means love.
1: Kanuka prema roopam ante brahmane bhagavat swaroopam.
0: Brahman is love. Love is brahma.
1: Ee uchchas nishwasam rendu kudanu prema chetane aadutunnadi.
0: This breathing process, inhalation exhalation, so, happen because of love.
1: So hum adiye nene.
0: సోహం, ఇన్హలేషన్ ఎక్సలేషన్, రెస్పిరేటరీ ప్రాసెస్ రిప్రజెంట్స్ ది ఐనెస్.
1: దానికి మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ నో అదర్ థింగ్ ఇస్ బియాండ్ దిస్.
1: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
0: ద లవ్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: ఒకరి యందు ఉండి ఒకరి యందు లేకుండా పోలేదు.
0: యూ కెనాట్ సే దట్ ఇట్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ వన్ అండ్ అబ్సెంట్ ఇన్ సంబడీ ఎల్స్.
1: ప్రేమనే సర్వత్రా నిలిచినటువంటి యొక్క ప్రాణము.
0: It's only the love that is the life everywhere.
1: ఈ ప్రేమనేటువంటి యొక్క ఇది ప్రాణమే కాదు.
0: Therefore, without love, you cannot call it life.
1: Navaratri yendu?
0: Navaratri celebration?
1: Yoka navavidham laitpunti yoka devatala yoka sarupamu?
0: The nine forms of deities?
1: Sravadam.
0: Or listening, singing?
1: Vishnu smaranam.
0: Chanting?
1: Pada sevanam.
0: Servitude?
1: Vandanam.
0: Salutation?
1: Archanam.
0: Worship?
1: Dasyam.
0: Service?
1: Sneham atmanivedam.
0: Friendship and surrender?
1: ఈ తొమ్మిది విజిబుల్ అయినటువంటి ప్రేమతత్వంకు మించినటువంటి మధురమైనటువంటి యొక్క భక్తి మరొకటి లేదు.
0: దీస్ ఆర్ ది నైన్ ఫార్మ్స్ ఆఫ్ ద డైటీస్ దట్ వీ వర్షిప్ డ్యూరింగ్ నవరాత్రి. దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: పేదానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ గివ్ ఛాన్స్ ఫర్ డిఫరెన్స్.
1: ఐ అండ్ యూఆర్ వన్.
0: ఆల్వేస్ సే ఐ అండ్ యూఆర్ వన్.
1: కనుకనే నీవు వేరు, నేను వేరు కాదు.
0: యూ అండ్ ఐ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు కలిసి ఒక్కటే.
0: బోత్ ఆర్ వన్.
1: ఈ ఒక్కటైనప్పుడు దీనికి ఎందుకు సపరేట్ చేయటము?
0: When we are one, why differences?
1: ఈ సపరేట్ చేయటం లోపలనే నీ యొక్క ప్రేమ కూడా సపరేట్ అయిపోతుంది.
0: Because of the separation duality, the love is lost.
1: ఒక్కటే నీకు హృదయము.
0: In fact, heart is one.
1: అది కేవలము ఒక్క చోట మాత్రమే నిలిచి ఉన్నది.
0: It remains at one place.
1: చలచమలకు మారునటువంటిది కాదు.
0: It doesn't change from moment to moment.
1: నీవు మాటలు మార్చినా హృదయం మాత్రం మారదు.
0: యువర్ వర్డ్స్ మే చేంజ్ డే టు డే.
1: అందుకోసమని గోపిక చెప్పారు, ఏ హృదయం ఈశ నాకు.
0: గోపిక సెడ్, ఓ గాడ్, దట్ హార్ట్ యు హావ్ గివెన్ మీ.
1: ఏ హృదయం ఈశ నాకు, మగడి దాన్నే అర్పింత మహితమూర్తి.
0: ఓ గాడ్, దట్ ప్రెషస్ హార్ట్ దట్ యు హావ్ గివెన్ మీ, ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు.
1: పరగా వేరేమి తెచ్చు నీ పాద అర్చనకును.
0: వాట్ ఎల్స్ ఐ కెన్ ఆఫర్ టు వర్షిప్ యు.
1: ఈ హృదయమే అందిస్తున్నాను ప్రేమ బలంగా.
0: ఓ గాడ్, ఐ ఆఫర్ మై హార్ట్ టు యు.
1: ఇంతే, అది కూడా నీ సొత్తు కాదు.
0: దిస్ హార్ట్ ఈస్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: ఇది కేవలం దైవం యొక్క సొత్తే.
0: ఇట్స్ గాడ్స్ ప్రాపర్టీ.
1: నీ ప్రాపర్టీ ఈ జగత్తులో ఒక్కటే లేదు.
0: దేర్ నో ప్రాపర్టీ.
1: భౌతికమైనటువంటి యొక్క శక్తులన్నీ కూడా ప్రాపర్టీగా భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ ద మెటీరియల్ యాజ్ అవర్ ప్రాపర్టీ.
1: ఈ మెటీరియలైజేషన్ ప్రాపర్టీ స్థిరమైనటువంటిది కాదు.
0: దిస్ మెటీరియల్ ప్రాపర్టీ ఈస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యం, అసుఖం, లోకం, మిమ్మం ప్రాప్య భజస్వమాం.
0: It is momentary, it is ephemeral, it is transient and fleeting.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ తత్వం ఒక్కటి ఉన్నది.
0: There is only principle of love which is eternal.
1: అది నీవు ఎక్కడ మారినా కూడాను అది మాత్రం మారదు.
0: You may change anywhere, but the love is changeless.
1: ఎక్కడ పెట్టినా అది ఏమాత్రం మార్పు చెందదు.
0: It cannot be hidden wherever you keep.
1: ఈ యొక్క అయస్కాంతమైనటువంటిది ఎక్కడ పెట్టినా ఉత్తర దిశకే పోతుంది.
0: Magnet wherever you keep it, it travels towards the north.
1: కనుకనే నీవు మ్యాగ్నెట్ వంటి వాడు.
0: You are a magnet.
1: Kada nee man kaadu.
0: You are not the man.
1: Man anaga kevalam gunamulto cheyinatundi vaadu manam.
0: Man you can call yourself because of the attributes.
1: Kaani idi mankind.
0: But you are a member of mankind.
1: Ee kind tho koodinatundi oka man e nijamaina mankind.
0: You are truly a man if you have got this kindness and you can say you belong to mankind.
1: Kada nee mankind ga jeevinchuka gaani man ga jeevinchavaddu.
0: Be worthy of mankind, not a simple man apart.
1: Kindga manam jeevinchali.
0: Live your
1: premaga manam jeevinchali.
0: Full of kindness.
1: Premato manam penchukovali.
0: And we have to do
1: premake arpitam gavinchali.
0: And we have to surrender back to love.
1: Cheyavalsindi adi.
0: That's what is to be done now.
1: Nenu ee vidhanga bhagavantuniki prarthana cheyali ani anukuntuntaru.
0: You may wonder how to pray to God.
1: Prarthana kuda cheyanakkarledu.
0: You don't need to pray even.
1: Ee prema thanu okate.
0: And love and prayer are one.
1: ఈ ఒక్కటే ఉన్నటువంటి దాన్ని మనం ఎందుకు డివైడ్ చేయలే?
0: వై షుడ్ వి బైఫర్కేట్, డైకోటమైజ్? ఓన్లీ వన్.
1: ప్రేమ నీదే స్వామి.
0: లవ్ ఇస్ యువర్స్ ఇన్ ఫ్యాక్ట్.
1: నీ ప్రేమ నాదే స్వామి.
0: అండ్ యువర్ లవ్ ఇస్ మైన్.
1: కాబట్టి ఐ అండ్ యూ ఆర్ వన్.
0: ఐ అండ్ యూ ఆర్ వన్ స్వామి.
1: రెండో పదార్థమే లేదు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ థింగ్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: కేవలం దేహాన్ని ధరించినారే కానీ దేహంలో ఉన్నటువంటి భావాలను మీరు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
0: యూ సే ఓన్లీ ద బాడీ, బట్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్.
1: దేహం అనగా కేవలం ఇంద్రియాలతో కూడినటువంటిది దేహము.
0: బాడీ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ సెన్సెస్.
1: నీవు దేహస్వరూపుడు కాదు.
0: అండ్ యూ ఆర్ నాట్ ద బాడీ.
1: దేహము నిరామయ ఉండు.
0: అండ్ ద వన్ ఇన్ డ్వెలర్
1: గడుతింపక దేవిక చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ద ఇన్ డ్వెలర్ హ్యాస్ నో బర్త్ నోర్ ద ఎండ్. లిబరేషన్
1: నిజంబు చూడ. ఆ దేహియే దేవదేవుడు.
0: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ ఆఫ్ గాడ్స్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: అండ్ దట్ వెరీ ఇన్ డ్వెలర్ ఇన్ యూ ఇస్ గాడ్.
1: ఈ గుణములతో కూడినటువంటిది కాదు నీ యొక్క స్వరూపము.
0: యువర్ ఫార్మ్ ఈస్ నాట్ ఆఫ్ అట్రిబ్యూట్స్.
1: దిస్ ఇస్ మై హెడ్.
0: దిస్ ఇస్ మై హెడ్.
1: This is my heart.
0: This is my heart.
1: This is my hand.
0: This is my hand.
1: Antunnavu kani neevevaru.
0: You say so, my hand, my head, my heart, then who are you?
1: Nee aa question vesukuntunte ee head, hand, stomach separate aipothundi.
0: When once you put this question, you will understand the head, the heart, hand are separate from you.
1: Kalukone angagaranu dharinchi angaswarana chesti angalpadam gavinchali.
0: So you think of the spirit behind all these limbs, అంగస్మరణ, అండ్ దెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
1: కనుకనే నీ యొక్క అంగస్మరణ కేవలం అంగంతో కూడినటువంటి ఒక స్వరూపమే.
0: దేర్ఫోర్ వెన్ యూ థింక్ ఆఫ్ దిస్ అంగ ద బాడీ, యూ విల్ హ్యావ్ ఆల్ దట్ థాట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్.
1: కనుకనే భగవంతుని అంగీ రసాయ నమః అన్నారు.
0: గాడ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ బాడీ.
1: ప్రతి అంగమునందు కూడాను రసస్వరూపుడై ఉన్నాడు కనుకనే అతనికి రసస్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస ఎసెన్స్ ఇన్ ఎవ్రీ అంగ ద లింబ్ ఆఫ్ ద బాడీ.
1: కనుక పరమాత్మ నీవు రసస్వరూపుడే కానీ ఆకార స్వరూపుడు కాదు.
0: God, you are rasasurupa, essence, but not akara, the form.
1: Akaranto kudinatvanti rasamunu smaristive, niku bhagavantudu chikkadu.
0: If you worship the formful aspect of God, you cannot
1: experience it.
0: God is attributeless, formless, the very essence of life.
1: Form changes. Today, bald.
0: You are a boy today.
1: Tomorrow, elder.
0: Tomorrow, elder.
1: Kani, day after tomorrow, old people.
0: There tomorrow, you are going bound to be
1: old.
0: Things change. But you do not change. Therefore, the world is transient, fleeting, ever changing.
1: And
0: in fact, you are the embodiment of God. When once you think so, you will understand the changes relating to the body. You all know.
1: Swamiki, కొన్ని దినముల నుంచి ఆరోగ్యం సరిలేదు అని పరిగణించుకుంటుంటారు.
0: యు హావ్ బీన్ థింకింగ్ దట్ స్వామీస్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్.
1: మై హెల్త్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను హెల్త్ అనేటువంటి దేహానికి సంబంధించిన వాడు కాదు.
0: భగవాన్ డిక్లేర్స్ దట్ హిస్ హెల్త్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, నాట్ మియర్లీ రిలేటెడ్ టు ద బాడీ.
1: కానీ ఇది దేహమునకు సంబంధించినట్టుగా మీరు భావించుకోవటం చేత ఇది హెల్త్ సరిలేనట్టుగా కనిపిస్తుంటుంది.
0: బికాజ్ యూ రిలేట్ టు ద బాడీ, అసోసియేట్ విత్ ద బాడీ, యూ థింక్ సో.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్.
1: కనుక మీరు నన్ను దేహస్వరూపుడుగా మీరు భావించకండి.
0: డు నాట్ కన్సిడర్ భగవాన్ యాజ్ మియర్ బాడీ.
1: దేహిని నేను.
0: భగవాన్ ఈజ్ అవర్ ఇన్వెలా.
1: నాకు నీకు భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ భగవాన్ అండ్
1: యూ. సర్వశక్తి ఉంటుంది.
0: భగవాన్ హాస్ గాట్ ఆల్ ద పొటెన్షియల్.
1: కానీ శక్తి లేకుండా నడుచుకుంటున్నాడు అనుకుంటారు మీరు.
0: అండ్ యూ థింక్ దట్ భగవాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్.
1: పరులను తృప్తి పెట్టే నిమిత్తమై,
0: టు సాటిస్ఫై అదర్స్,
1: డాక్టర్స్ తృప్తి పెట్టే నిమిత్తమై,
0: టు సాటిస్ఫై ది డాక్టర్స్,
1: నేను ఆ విధంగా నడుచుకుంటున్నానే కానీ
0: భగవాన్ యాక్ట్స్ దట్ వే.
1: నాకు ఎట్టి అనారోగ్యమూ లేదు.
0: భగవాన్ హాస్ నో ట్రేస్ ఆఫ్ ఇల్ హెల్త్ ఎట్ ఆల్.
1: ఎప్పుడు నేను ఆరోగ్యవంతుడిగానే ఉంటున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హెల్దీ ఆల్ ద టైమ్.
1: నాట్ టుడే,
0: నాట్ టుడే.
1: ఇంకా 96 సంవత్సరాల వరకు కూడా నేను ఇట్లనే ఉంటాను.
0: టిల్ 96 ఇయర్స్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్.
1: నేను ఏమి కావాల్సిందో చేస్తాను. కానీ ఈ దేహమును మాత్రం ఆధారం చేసుకున్న వారికి వయసు వృద్ధాప్యము అని కనిపిస్తుంది.
0: ఇఫ్ యు గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ ద బాడీ, నేచురల్లీ థింక్ లైక్ దిస్.
1: నాకు యవ్వనమో వయసో వైరాగ్యము లేనే లేదు.
0: భగవాన్ హాస్ నథింగ్ లైక్ బాయ్హుడ్, చైల్డ్హుడ్, యూత్ అండ్ సో ఆన్.
1: నేను ఎప్పుడు కూడా ఒక్కడే వస్తుంది.
0: భగవాన్ ఇస్ ఓన్లీ వన్.
1: ఏది కావాల్సినా నేను చేసుకోవచ్చు.
0: భగవాన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ హి విషెస్.
1: అయితే ఇది మీ దేహమే.
0: భగవాన్స్ బాడీ బిలాంగ్స్ టు యు.
1: మీ నిమిత్తమే ఏర్పడినటువంటి దేహం.
0: భగవాన్స్ ఫిజికల్ ఫ్రేమ్ ఇస్ ఫర్ యూ.
1: కనుక మీరు మార్చుకుంటే ఏ రకంగానైనా మారుతుంది.
0: యూ కెన్ చేంజ్ ఇట్ ఇన్ ద వే యూ లైక్.
1: మా స్వామి గట్టిగా ఉన్నాడు అని మీరు అనుకోండి, నేను తప్పక గట్టిగానే ఉన్నాను.
0: ఇఫ్ యూ గాట్, ఇఫ్ యూ హ్యావ్ ది ట్రూ ఫీలింగ్ దట్ భగవాన్ ఈజ్ స్ట్రాంగ్, వెల్ హీఈ్ స్ట్రాంగ్.
1: కనుక నాకేమాత్రమో బలహీనత లేదు.
0: There's no weakness in it.
1: నాకు అంగములంతా కూడా కేవలం బలహీనంగా కనిపించవచ్చు మీకు.
0: ద బాడీ మే అపియర్ టు బి వీక్.
1: ఇది అంగముల స్వరూపమే కానీ ఆత్మస్వరూపం కాదు.
0: But it's just the physical appearance, but truly
1: దైవాన్ని ఎక్కడైనా సరే మీరు ఆత్మస్వరూపుడిగా నియమించుకోండి, కానీ ఆకార స్వరూపుడిగా మీరు తలంచకండి.
0: వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ ఫిజికల్ ఫ్రేమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఫిజికల్ ఫ్రేమ్ పక్కన పెట్టండి.
0: జస్ట్ కీప్ అసైడ్ దిస్ ఫిజికల్ ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్.
1: ఆత్మస్థాయిగా మీరు నిశ్చయించండి.
0: వర్షిప్ గాడ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ అ స్పిరిచువల్ వే.
1: కనుక నేను స్పిరిచువల్ గా ఉంటున్నప్పుడే మీకు ఆత్మస్వరూపం అర్థమవుతుంది.
0: వెన్ యూ వర్షిప్ అండ్ లివ్ ఇన్ స్పిరిట్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
1: మీరు ఈ ఆకారం స్మరిస్తే కొంచెం 2 అడుగులు కూడా వేయలేము.
0: ఇఫ్ యూ గో బై ద ఫిజికల్ ఫ్రేమ్ యూ కెనాట్ పుట్ ఫార్వర్డ్ 2 స్టెప్స్.
1: ఆకారాన్ని తలుచుకుంటా కేవలం ఆత్మస్వరూపాన్ని మీరు విశ్వసించండి, తప్పక ఎప్పుడు చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంటుంది.
0: యూ గ్రో బియాండ్ ద ఫిజికల్ ఫార్మ్, థింక్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్ ఇట్. ఆత్మ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక ఆత్మనే నీవు ఇప్పుడు ప్రాణంగా తీసుకో.
0: కన్సిడర్ ది స్పిరిట్ యాజ్ యువర్ వెరీ లైఫ్.
1: ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా యవ్వనులు.
0: Most of the students, many people who are there.
1: అందరికి దివ్యమైన శక్తి ఉన్నది.
0: ఆల్ హ్యావ్ దట్ లేటెంట్ ఎనర్జీ.
1: ఈ శక్తిని వారే వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు.
0: ద లేటెంట్ డివైన్ ఎనర్జీ స్పాయిల్డ్ బై యూ.
1: మీ చేతులారే మీరు పాడు చేసుకుంటున్నారు.
0: యు ఆర్ స్పాయిలింగ్ బై యువర్ ఓన్ హ్యాండ్స్.
1: మీ చేతిలో ఉంటున్నది మీ యొక్క యవ్వనం అంతా.
0: ఇన్ఫాక్ట్ ద యూత్ ఈజ్ ఇన్ యూ.
1: మీ చేతిలో ఉన్నది దీని యొక్క ప్రాణశక్తి అంత.
0: అండ్ దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
1: కనుక ప్రాణశక్తియే మీరు కానీ దేహశక్తి మీరు కాదు.
0: యు ఆర్ దట్ లైఫ్ సోర్స్, ది ఎనర్జీ అండ్ నాట్.
1: దేహం కేవలం ఒక సహాయంగా తీసుకుని వస్తున్నారు.
0: బాడీ ఈజ్ మియర్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అన్నిటి ఎందు ఏకత్వం ఒకటి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్.
1: ఇది టమ్లర్ అంటారు మీరు.
0: దిస్ యు కాల్ టమ్లర్.
1: దీంట్లో నీరు ఉన్నాయి.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ సైడ్.
1: కానీ నీరుకు ఆధారం టమ్లర్.
0: And the water is contained in this tumbler.
1: Tumbler ka aadharam vendi.
0: And this tumbler is made up of silver.
1: Kaani aa vendi ka aadharam emti?
0: And what is the basis founded for
1: silver? Adi swarupam.
0: It's only God, divinity.
1: Adi kevalam Vishnu swarupam.
0: That is Vishnu sustenance.
1: Oka padartham tho cheyabadinatundi kaadu idi.
0: It's not merely made up of material.
1: Ee material tho cheyabadinatundi eppudu material gaane untuntadi.
0: That which is made up of material will remain like that.
1: మా ఆత్మ ఎవరిది కూడా మెటీరియల్ కాదు.
0: ఆత్మ ద స్పిరిట్ ఇస్ నాట్ మెటీరియల్.
1: మీకు ఆ విధంగా తెలుసు చూస్తున్నారే కానీ
0: యు విజువలైజ్ దట్ వే.
1: మీరు ఆ దృష్టిని దూరం చేసుకోండి.
0: జస్ట్ గివ్ అప్ దట్ కైండ్ ఆఫ్ విజన్.
1: మా స్వామికి ఆకారం కాదు ప్రధానము.
0: ఇట్ ఇస్ నాట్ ద ఫార్మ్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ స్వామి.
1: ఆనందమే ప్రధానము.
0: ఇట్ ఇస్ ద బ్లెస్ దట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ భగవాన్.
1: ఈ ఆనందాన్ని మీరు చింతించండి, తప్పక మీలో కూడా ఆనందం ఆవిర్భవిస్తుంది.
0: యూ ఓన్లీ థింక్ ఆఫ్ బ్లెస్ సో దట్ యూ కెన్ బి బ్లెస్ ఫుల్ ఇటర్నలీ.
1: వారం దినముల నుంచి కూడాను అందరూ పలకరిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, మా స్వామి ఒక్క మాట అయినా మాట్లాడలేదే అని చాలా మంది విచారిస్తున్నారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ ఫీలింగ్ వెరీ సాడ్. మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ ఎవ్రీ డే. How is that Swami has not spoken one, not even once during this week long
1: celebration? Naa eppudu premato koodinatundi.
0: Bhagwan symbolizes love.
1: Mee madhyalo vachinappudu naaku enta premano enta balamo enta aanandamo chaala chepparananta aananda kalugutundi.
0: When Bhagwan moves amidst us, passes by the devotees, he experiences immeasurable love.
1: Naaku aahara viharamulu kuda avasaram ledu.
0: Bhagavan doesn't want any food or drink, nothing.
1: Na aanandame na food.
0: And your bliss is his food.
1: Na yokka aanandame na yokka food.
0: And your very bliss is
1: kuda arakanga tarchukovali.
0: And you should be like that.
1: Iddarni Ramachandra iddarni kudanu Vishwamitrudu aashramaniki teesukoni potu.
0: Vishwamitra while taking along with him Rama Lakshmana to ashram.
1: Sariyu nadi teeraniki velletappudiki Ramalakshmana kurchondi.
0: When they were very close to Sariyu River, he made them sit on the ground.
1: Meeru vacheetundi kevalam na venta vihara nimittam kaadu.
0: You have not come here just as an excursion. No.
1: Kaadu kaadu kaadu.
0: No.
1: Na yagna samrakshana kosam vastunnaru.
0: You are brought here to protect the yagna.
1: Ee yagna samrakshana kavalante meeru aahara nidra lobula poorthi tejinchali.
0: In order to protect and safeguard this holy ritual over here, you should forsake the food and drink.
1: Ee food నీటితో ఉండటం చేతనే మీరు దేని కూడా సాధించలేకపోతున్నారు.
0: విత్ దీస్ టూ యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: అప్పుడు వారికి ఉపదేశం చేశాడు.
0: దెన్ విశ్వామిత్ర టాట్ దీస్ టూ.
1: ఆ విశ్వామిత్రుడు
0: విశ్వామిత్ర
1: దశరథం దగ్గర, దశరథ మీరు మీ బిడ్డలుగా భావిస్తున్నారు, వీడు చిన్నపిల్లలు కాదు.
0: While bringing Rama Lakshmana from the court of Dasharatha, he said, "Oh Dasharatha, you consider them as your children. In fact, they are not."
1: మీరు ఇద్దరు కూడాను కేవలం ఆకార స్వరూపులు కాదు.
0: Don't consider them by form only.
1: Sariyu teeramlo kurchoni,
0: whereas close to the Sariyu river
1: akkada vaadiki rendu mantralu cheppadu.
0: He started teaching them two mantras.
1: Neevu deham kaadu,
0: you are not the body.
1: Atma,
0: you are atma the spirit.
1: Neevu kevalam chaitanya shakti kaadu,
0: you are not merely the physical energy.
1: Kaani chaitanya shaktiki minchinatvantadi neelo untundadi.
0: You are full of that awareness, the inner soul.
1: English lopla consciousness antaru.
0: In English we call it consciousness.
1: Kaani the consciousness beyond consciousness.
0: But it is beyond consciousness.
1: Aa shaktito meer koodinatvanti varu.
0: You have got that capacity beyond consciousness.
1: Kaani meer nirantaram kodanu ee rendittini meer kaapadukondaru, tappaku meeku aahara viharamlo koyi koratanu undadu.
0: So you are now taught how to forsake the food and drink so that you will grow well and achieve the real task assigned to you.
1: Aa vidhangane 16 dinamulu kudanu Vishwamitrunto prayanam chesi Sitapindi jarigindi.
0: And they followed Vishwamitra all through practicing these two principles.
1: Ekkadiki poyinappudiki aanandam aanandam aanandame Ramulu yokka swaroopamu.
0: Bliss is the very form of Rama. Wherever he was,
1: atti aanandanni penchuko.
0: That bliss you have to develop more.
1: Kaani aakaranni nee aanandanga teesukovaddu.
0: Don't go by the form.
1: ఈ దేహం నాది కాదు.
0: దిస్ బాడీ ఇస్ నాట్ మైన్.
1: నా ఈ దేహము ఎవరిదో ఆహార సంబంధమైనటువంటిది.
0: దిస్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫుడ్, ద మెటీరియల్.
1: మెల్నప కొంప.
0: It's full of dirt.
1: దేహమున బ్రగ్గెడు సేవక గంప.
0: And it's full of the body, the limbs and
1: జాతి సంచలనం పొన్ను దుంప.
0: And it perinates life after life.
1: ఉపసాగరమైన లేని కంప.
0: It cannot cross across this ocean of life.
1: ఇట్టి కంప వంటి ఈ యొక్క దేహాన్ని నీవు నీ యొక్క దేహముగా భావిస్తున్నావా?
0: And this body which is a thorny bush, you consider it as your own, identify with it. Give up this body attachment. Be attached to the spirit.
1: అప్పుడే నీవు ఆత్మస్వరూపుడుగా మారిపోతావు.
0: Then you will transform yourself into the embodiment of
1: God. కాలు నొప్పి, చేయి నొప్పి, తల నొప్పి ఇలాంటి నొప్పులన్నీ బయలుదేరుతుంటాయి.
0: And because of your body identification, you have so many aches.
1: ఎప్పటికీ ఈ నొప్పులు మీకు శాశ్వతమైనట్టు కాదు.
0: And these aches or the pains will never remain forever.
1: నువ్వు భ్రమించేంత వరకు మాత్రమే దీనికి నొప్పులు.
0: You have them so long you have body attachment.
1: నీవు భ్రమించక దాన్ని త్యజించినప్పుడు నీకు ఈ బాడీతో సంబంధమే లేదు.
0: When once you give this body attachment, you will never be identified with
1: it. కనుకనే ధ్యానంలో మీరు కూర్చోండి అన్నప్పుడు ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: మెడిటేషన్ గా దేహాభిమానాన్ని త్యజించము, ఆత్మాభిమానాన్ని పెంచుకోవటమే.
0: Meditation meant giving up the body attachment and being attached to the spirit.
1: నిరంతరము ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ కేవలము ఈ దేహాభిమానాన్ని పెంచుకోకపోతే ప్రయోజనం లేదు.
0: If we don't develop continuous attachment to the spirit,
1: దేహాభిమానాన్ని త్యజించు, ఆత్మాభిమానాన్ని పెంచుకో.
0: We have to give up, sacrifice the body identification.
1: దేహానికి ఎవరూ సంబంధం కాదు.
0: In fact, you are not confined to the body.
1: దేహం దేహమే.
0: Body is just physical.
1: కాని నేను భగవంతుని యొక్క సత్తరి.
0: But the real I is spiritual.
1: అట్టి real I నీవు.
0: That real I, truly speaking, is your
1: I
0: true
1: plus I.
0: I.
1: Okay, I.
0: The I plus I is equal to I.
1: I plus I, I plus I, I plus I, I. అంబదన ప్లస్ ప్లస్ చేసుకుంటూ కట్టే ఒక్కడికి అవుతావు.
0: You go on adding I plus I plus I. It is only one I, God.
1: కనుక ఏకాభిమానం అనేటువంటి అది ఆత్మాభిమానం.
0: And that oneness is attachment to the spirit.
1: దీంట్లో నేను నీవు అనేటువంటి భావమే లేదు.
0: There is no difference.
1: దీనికి భేదమే లేదు.
0: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: కనుకనే మీరు దేహాభిమానం పెంచుకుంటూ పోతాం. ఇంతకాలం మీరు ఇన్ని చదువులు చదివి ఇంత ప్రయత్నం చేసి రాత్రికి వ్యర్థమైపోతుంది.
0: After all, if you have got this body attachment with all the education and knowledge and awareness, they will all be merely in vain.
1: ఇతరులకు బోధించే నిమిత్తం కాదు అవి ఉండాలి.
0: Perhaps you have to stand as an example so that you can be a demonstration to others.
1: కానీ నీ కోసం కాదు.
0: And you are not for yourself after all.
1: You are not body.
0: You are not the body.
1: You are I.
0: You are the real I, the spirit behind.
1: Real I ని నువ్వు పెంచుకో.
0: Keep that view in view, the real I.
1: ఈ ఆకారం అనేటువంటి మార్పు చెందుతుంది.
0: And you just forget the formful aspect.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ యొక్క దేవి నవరాత్రుల యొక్క తత్వము దేహాభిమానం చెంచుకొని ఆత్మాభిమానం పెంచుకోవటమే దీని యొక్క.
0: సో ది ఎసెన్స్ ఆఫ్ దేవి నవరాత్రి సెలబ్రేషన్ లైజ్ ఇన్ అండర్స్టాండింగ్ ప్రాక్టీసింగ్ దీస్ టూ, గివ్ అ బాడీ అటాచ్మెంట్, గెట్ అటాచ్డ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ.
1: ఈ నవరాత్రుల లోపల ఈ అటాచ్మెంట్ అని దించుకుని ఎంత గొప్పవారు అవుతారో మీరు మీకే యోచించుకోవచ్చు.
0: యూ విల్ నో యూ ఫర్ యువర్ సెల్ఫ్ హౌ గ్రేట్ యూ విల్ బికమ్, హౌ ఎగ్జాల్టెడ్ హై.
1: చాలా బలహీనంగా ఉంటుంటావు కానీ ఆత్మాభిమానం పెంచుకో, బలహీనత అనేటువంటి భస్మం అయిపోతుంది.
0: You are so weak as it is now, but if you are attached to the spirit, you will be very strong in the days to come.
1: Nene God, I am God, I am God, I am God. Aa tattunto meeru penchukovali.
0: Establish yourself in the firm feeling that I am God, I am God.
1: Bhajana bina sukha shanti nahi. హరి భజన బినా సుఖ శాంతి నహి.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 5th October 2003 ఇన్ ప్రశాంతి నిలయం. Bhagwan asks us to give up body attachment and develop atmic consciousness, reminding us that physical ailments are like passing clouds. The true Navaratri celebration is giving up dehabhimana, the body attachment, and developing atmabhimana, the atmic consciousness.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Shri Satya Sai Baba.
2: Radio Sai now brings you songs by Balvikas Children from the United Kingdom, sung on the 6th of August 2010 at Prashanthi Nilayam.

0: The education of today has helped to develop only cleverness and worldly wisdom, but they have not helped to foster virtues in him. Even after learning a billion types of education, if one does not have good virtues and character, all that studies and education is a sheer waste.
1: Divyatma Swarupular,
0: embodiments of divine Atma.
1: Jeeva Jagatku Prakrute Bhavasaram.
0: For the entire living beings, it is the nature which provides a base and sustenance.
1: Prakriti Sarame Neeru.
0: I am the very essence of nature.
1: Neeti yokka prayojaname sasyam.
0: The entire crops have come by the help of the use of water.
1: Sasyam yokka sarame purushudu.
0: Man is the essence of the crops.
1: Purushuni yokka prayojaname vaakku.
0: Word is the manifested essence of man.
1: Vaakku yokka patuttame rukku.
0: Ruk is the essence of the world.
1: Rukku yokka saundaryame samam.
0: Samaveda is the very essence of ruk, and it is its very beauty.
1: Samam yokka sarame omkara.
0: Omkara is the essence of Samaveda.
1: Omkaramu vinipinchune kani kanipinchadu.
0: Omkara can be heard, but it cannot be seen.
1: Idi paramatmaniki paryaya padame.
0: Omkara is a synonym with paramatma.
1: Omkaramu leni sthanamu kani.
0: A place without omkara.
1: Omkaramu vinipinchani kshanamu kani.
0: A moment of time when you are not able to hear
1: omkaram vyapinchinatvanti yokka jeeva kanam kani.
0: Any living being which is not filled with omkara,
1: jagattulandu ledu.
0: There is no such entity in this world.
1: Jagattantai kudanu omkaramayame.
0: The entire cosmos is filled with omkara.
1: Itti omkaramayamainatvanti ee jagattunandu.
0: In a world which is permeated and filled and saturated with omkara.
1: Om it ekacharam brahma. Ekacharamainatvanti omkarame brahma swarupam ani kudanu.
0: It is also believed that omkara is one lettered brahma.
1: Ee brahma tattvam kudanu sarvavyapamainatvanti yokka tattvanga bhavinchutu.
0: The principle of Brahma Tattva should also be considered as occupying every part of the world and cosmos.
1: I am Atma Brahma. Atma kudanu Brahmamayamayani, Brahma kudanu Atmayayani, ee yokka Mandukyopam chatutu vachindi.
0: Mandukyopanishad has been declaring that Atman is Brahma and Brahman is Atma.
1: Yeta vata. ఓంకారము బ్రహ్మ ఆత్మ ఇది అభేద తత్వములు.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ది ఓంకార బ్రహ్మ అండ్ ఆత్మ దే డు నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ అమంగ్ దెమ్.
1: అవినాభావ సంబంధం.
0: దే ఆర్ మ్యూచువలీ రిలేటెడ్.
1: అన్యోన్యాశ్రయం.
0: దే ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ ఆల్సో.
1: అయితే ఇట్టి ఆత్మను ప్రతి మానవుడు కూడాను గుర్తించడం అత్యవసరం.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ఆత్మ.
1: ఆత్మ ఆత్మ ఆత్మ. ఈ ఆత్మ యొక్క రూపమేమిటి? ఆత్మయున్న ప్రదేశమేమిటి? దీని యొక్క చిహ్నములు ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి మానవుడు అత్యవసరంగా గుర్తించాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఎసెన్షియలీ అండర్స్టాండ్ ది ఫారమ్ ఆఫ్ ఆత్మ, ద ప్లేస్ వేర్ ఆత్మ ఎగ్జిస్ట్, ద సింబుల్ విచ్ స్టాండ్స్ ఫార్.
1: మానవుడు నిత్య జీవితంలో నాలుగు అవస్థలను అనుభవిస్తున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఫోర్ స్టేజెస్ ఇన్ ఎవ్రీడే లైఫ్.
1: జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, సూర్యం.
0: దే ఆర్ ద వేకింగ్ స్టేజ్, ద డీప్ స్లీప్ స్టేజ్, ద డీప్ డ్రీమ్ స్టేజ్ అండ్ ది తురియ స్టేజ్.
1: ఇవియే ఆత్మకు నాలుగు పాదములని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దీస్ ఫోర్ స్టేజెస్ హవ్ బీన్ యాక్సెప్టెడ్ యాజ్ ఫోర్ లెగ్స్ ఫార్ దిస్ ఆత్మ.
1: జాగ్రత్త అవస్థ అనగా మేలుకొని ఉంట.
0: జాగ్రత్త అవస్థ ఆర్ వేకింగ్ స్టేట్ రెఫర్స్ టు ఎ స్టేట్ వెన్ వీఆర్ అవేక్.
1: ఈ స్థితిలో ఆత్మ బహిర్ముఖమై ఉంటుంది.
0: ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ స్టేట్ ది ఆత్మ ఈజ్ ఎక్స్ట్రావర్ట్.
1: కన్నులు రంగును చూడగలుగుతుంటాయి.
0: ఐస్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ది కలర్.
1: చెవులు మంచి చెడ్డల శబ్దములు వినగలుగుతుంటాయి.
0: ఇయర్స్ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు హియర్ గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ దట్ ఆర్ అటర్డ్.
1: నాలుక రుచులను చూడగలుగుతుంటాయి.
0: టంగ్ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది టేస్ట్.
1: నాసికము దుర్గంధ సుగంధములను అనుభవిస్తూ ఉంటాయి.
0: నోస్ విల్ బి ఏబుల్ టు స్మెల్ గుడ్ స్మెల్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్.
1: ఈ విధంగా పంచభూతముల యొక్క ప్రభావము నిత్య జీవితము లోపల బహిర్ముఖమై తమ తమ కర్తవ్యమును వర్తిస్తూ ఉంటాయి.
0: ఇన్ దిస్ వే ది సెన్సెస్ విల్ బి ఎంజాయింగ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ దే ఆర్ ఎక్స్ట్రావర్ట్ అండ్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇన్ టు ద వరల్డ్.
1: ఈ ఆత్మ వ్యక్తిగతము కాక సమష్టితో అనుభవిస్తూ ఉంటాయి.
0: దిస్ ఆత్మ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ టోటలీ ఇండివిజువల్ వుడ్ బి ఎంజాయింగ్ ది థింగ్స్ అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీ.
1: అనగా ఈ ఆత్మ విశ్వంతో సంబంధమై ఉండటం చేత ఈ యొక్క జాగ్రత్త అవస్థ ఎందుకునేటువంటి యొక్క బహిర్ముఖమైనటువంటి ఆత్మకు విశ్వుడు అని పేరు పెట్టారు.
0: యాజ్ దిస్ ఆత్మ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద విశ్వ ది కాస్మస్ ది అవుట్ సైడ్ వరల్డ్ దిస్ ఆత్మ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ దట్ స్టేట్ యాజ్ విశ్వుడు.
1: అనగా విశ్వస్వరూపమే ఆత్మస్వరూపము.
0: దట్ మీన్స్ ది ఫారమ్ ఆఫ్ విశ్వ ఈజ్ ఆల్సో ది ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ది వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ది వెరీ ఫారమ్ ఆఫ్ విష్ణు.
1: కనుకనే ఋషికేశ సేవనం అనేటువంటిది మనం అత్యవసరంగా మనం భావించాలి.
0: Therefore, we should consider worshipping as a very important part of our life.
1: దీనిని భక్తి భావంతో ఋషికేశ సేవనం భక్తి రుచితేనే.
0: ఋషికేశ సేవనం సర్వింగ్ ఋషికేశ ఈ డిస్క్రైబ్డ్ యాజ్ డివోషన్.
1: జాగ్రత్త అవస్థ ఎందు ఆత్మ విశ్వవ్యాపమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
0: ఇన్ ది మేకింగ్ స్టేట్ ఆత్మ మేనిఫెస్ట్ ఇట్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్ అవుట్ సైడ్.
1: రెండవది స్వప్న అవస్థ.
0: ద సెకండ్ వన్ ఇస్ డ్రీమ్ స్టేజ్.
1: ఇది ఆత్మ అంతర్ముఖంగా ఉంటుంది.
0: ఆత్మ గోస్ ఇన్ సైడ్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్.
1: నిద్ర అంటే కలలు కంటుంటాడు.
0: ఇన్ స్లీప్ మ్యాన్ గెట్ డ్రీమ్స్.
1: అయితే కర్మేంద్రియములు ఈ స్వప్నావస్థ యందు ఏమాత్రం కూడా తమ తమ పనులు తాము చేయవు.
0: ది ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్ దే వుడ్ నాట్ బి పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్ వెన్ వన్ ఇస్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్.
1: అంతర్ ఇంద్రియములు మాత్రమే ఇందులో జాగ్రత్తగా ఉంటుంటాయి.
0: ద ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ అలోన్ విల్ బి అవే అండ్ పర్ఫార్మింగ్ ద డ్యూటీస్.
1: ఇందులో కేవలము మనోబుద్ధులు మాత్రమే తమ పనులను తాము చేస్తుంటాయి.
0: ఇన్ దట్ స్టేట్ ఇట్ ఈస్ ఓన్లీ మైండ్ అండ్ ఇంటెలిజెన్స్ విచ్ విల్ బి యాక్టివ్.
1: ఇది సమష్టి స్వరూపమును విస్మరించి వ్యక్తి స్వరూపంలో అతి జాగ్రత్తను మెరుగుతూ ఉంటుంది.
0: ఇన్ దట్ స్టేట్ ఇన్ ద జీవన its association with the outside world, and it will be totally individualistic in its experience.
1: ఒక రూపునందు 10 మంది పవడించి ఉండినప్పటికీ ఎవరి కల వారికే గాని ఒకరికొకరికి ఏ మాత్రము సంబంధం ఉండదు.
0: Even if 10 people are sleeping in one room, each one will have his own individualized experience in deep sleep stage.
1: కనుక స్వప్నావస్థయందు వ్యక్తిత్వమును మాత్రమే అనుభవిస్తుంది కాని సమస్తని ఏమాత్రం కూడా అనుభవించటం వీలుండదు.
0: ఇన్ ది డ్రీమ్ స్టేజ్ therefore it will be totally an individual experience which is all to itself, not coming in contact with the world outside.
1: ఈ స్వప్నావస్థయందు కేవలం తేజస్ స్వరూపుడై ఉండటం చేతనే ఆత్మకు స్వప్నావస్థయందున్నటువంటి దాన్ని తైజస్సుడు అని పిలుస్తూ వచ్చారు.
0: In dream state, this Atma, he has been described as Taijasa.
1: Inka Nidra Avastha, Sushupti annaru. Sushupti, Su anaga Manchi. Shupti anaga Nidra. Gadha Nidrake Sushupti ani peru.
0: The next one is Sushupti. This stands for deep sleep state.
1: Ee Gadha Nidralo కేవలము సూక్ష్మేంద్రియములు కూడా ఏమాత్రము పనిచేయవు.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఈవెన్ ది సటిల్ ది ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్ ఆల్సో విల్ నాట్ బి ఫంక్షనింగ్.
1: ఇది కేవలము మనస్సు కూడా ఆత్మలో లయమై ఉంటుంది.
0: మైండ్ ఆల్సో వుడ్ హ్యావ్ బీ మర్జ్డ్ ఇన్ ఆత్మ ఇన్ దట్ స్టేట్.
1: కనుక ఈ ఇంద్రియముల యొక్క సంబంధం ఏమాత్రం కూడా దీనికి ఉండదు. కర్మేంద్రియము కానీ జ్ఞానేంద్రియములు కానీ దీనికి ఏమాత్రము సంబంధం కలిగి ఉండదు.
0: మైండ్ వుడ్ నాట్ బి ఇన్ అసోసియేషన్ విత్ ఐదర్ కర్మేంద్రియ ది ఎక్స్టర్నల్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ ది ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక ఈ సుషుప్తి యొక్క స్థాయిలో ఆత్మ ప్రజ్ఞతో కూడి ఉండటం చేతనే ఇందులో ఇతనికి ప్రాజ్ఞుడు అని పేరు వచ్చింది.
0: ఇన్ డీప్ స్లీప్ స్టేట్ ఆత్మ విల్ బి ఎంజాయింగ్ ప్రజ్ఞ, ఎ సార్ట్ ఆఫ్ అవేర్నెస్, and therefore it has been described as prajnudu in that state.
1: Inga turiyamu, turiyam anaga turiyamu anaga nalavo sthanamu ani deeniki artham.
0: The next state is turiyamu, it is the fourth state.
1: Indulo jeevudu daivamto leelamai untadu.
0: In this state the individual soul would have established a total union with God.
1: అందులో ఇక్కడ జీవబ్రహ్మ ఐక్యానుసంధానాన్ని అనుభవిస్తుంది.
0: ది ఇండివిజువల్ ఆత్మ వుడ్ బి ఎంజాయింగ్ వన్నెస్ విత్ ది ఆత్మ.
1: కానీ దేహ బుద్ధితో చూచినప్పుడు ఇది తమస్సుగా ఉంటుంది.
0: బట్ వెన్ యూ సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫిజికల్ స్టేట్, ది ఎక్స్టర్నల్ బాడీ పాయింట్,
1: ఆత్మ బుద్ధితో చూచినప్పుడు ఇది కేవలము తన్మయత్నంగా ఉంటుంది.
0: If you see it from the point of view of Atma, it should be in ecstasy.
1: Modatadi Vismruti, Endodi Vismruti.
0: First one is Vismruti, the second one is Vismruti.
1: Anaga manamu deha buddhito chuchinappudu idi kevalamu oka tamasugane roopondutundi.
0: Seeing from the bodily point of view, it should be in a state of inertness, tamas.
1: Kani turiya sthitini మనము ఆత్మ బుద్ధితో చూడాలి.
0: యాక్చువల్లీ వీ హ్యావ్ టు సీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఆత్మ దిస్ తురియా స్టేట్ టు అండర్స్టాండింగ్
1: కరెక్ట్లీ. దీని యొక్క సమాజ స్థితిని మనం అనుభవించటకు వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ సమాధి ఇన్ దట్ తురియా.
1: తురియా స్థితిని సమాధి అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: తురియా స్థితి, తురియా స్టేట్ ఆల్సో హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ స్టేట్ ఆఫ్ సమాధి.
1: ఇది ఏ మానవుని పరమావధి.
0: దిస్ ఈస్ ది వెరీ పర్పస్ ఆఫ్ ది గోల్ ఆఫ్ మ్యాన్, మ్యాన్స్ లైఫ్.
1: ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియావస్థలు ఆత్మకు నాలుగు పాదముల వంటివి.
0: దీస్ ఫోర్, వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియా స్టేట్ ఆర్ సంథింగ్ లైక్ ఫోర్ ఫీట్.
1: అదే విధముగానే ఓంకారములకు కూడా నాలుగు పాదములు ఉన్నది.
0: ఇన్ ది సేమ్ వే ఈవెన్ ఫర్ ఓంకార దెర్ ఆర్ ఫోర్ ఫీట్.
1: అకార, ఉకార, మకార, ఆ మాత్రలు అనేటువంటివి నాలుగు.
0: దోస్ ఫోర్ ఆర్ అకార, మకార, ఉకార అండ్ ఆ మాత్ర.
1: ఈ ఆమాత్మస్థితి అని పరమావధి.
0: దిస్ ఈస్ ది వెరీ పర్పస్ ఆఫ్ ది గోల్ ఆఫ్ మ్యాన్, మ్యాన్స్ లైఫ్.
1: ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి స్త్రీ అవస్థలు ఆత్మకు నాలుగు పాదముల వంటివి.
0: దీస్ ఫోర్

0: ಇವರ ತುರಿಯ ಅಷ್ಟೇ ಉಂಟು. ಈ ಅಕಾರಮನೆ ಕುಂಟಿವಿ ವಾಂಗ್ಮಯಮಯ ಕುಂಟಿ ಯೊಕ್ಕ ವಾಂಗ್ಮಯಮಯ ಜಗತ್ತಂತ ವ್ಯಾಪಿಸಿನಟುವಂತಿವಿ.
1: ದಿಸ್ ಅಕಾರ ಈಸ್ ಇನ್ ದ ಫಾರ್ಮ್ ಆಫ್ ಸೌಂಡ್ ಪರ್ಮಿನೇಟಿಂಗ್ ದಿ ಎಂಟೈರ್ ವರ್ಲ್ಡ್.
0: కనుకనే ఇది విశ్వస్థాయికి చేరినటువంటిది. కనుకనే ఇందులో దీనికి కూడా విశ్వడు అని కూడా చెప్పవచ్చును.
1: అండ్ దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఎంటైర్ యూనివర్స్ విచ్ ఈజ్ ఆల్సో అనదర్ నేమ్ ఫర్ విశ్వ, ఈజ్ ఆల్సో కాల్డ్ విశ్వడు.
0: కారణం ఏమనగా ఇది శబ్ద బ్రహ్మంతో కూడినటువంటిది.
1: ది రీజన్ అట్ వై ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విశ్వ, ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ శబ్ద బ్రహ్మ.
0: ఉకారం అనేటువంటిది ఉచ్చారణ.
1: ఉకార స్టాండ్స్ ఫర్ అటరెన్స్ ప్రొనౌన్సియేషన్.
0: ఇది దివ్యత్వమైనటువంటి ఈ తేజస్సుతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డివైన్ రేడియన్స్ రెస్ప్లెండెన్స్.
0: ఇంకా మకారము ఓంకారంలోని కడపటి పదము.
1: మకార థర్డ్ వన్ ఇన్ ఓంకార.
0: ఇది ప్రజ్ఞతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రజ్ఞ.
0: అకారము ఉకార మకారముల యొక్క మూడింటి యొక్క చేరికనే
1: ది బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ పుట్టింగ్ టుగెదర్ ఆఫ్ అకార ఉకార అండ్ మకార
0: ఆమాత్మ స్థితి అని పేరు పెట్టారు.
1: దిస్ పర్టికులర్ స్టేట్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఆస్ ఆమాత్ర,
0: దీనినే ఓంకారము అన్నారు.
1: దిస్ ఈజ్ బీయింగ్ కాల్డ్ ఓంకార.
0: ఈ నాలుగు కూడా ఓంకారములకు నాలుగు పదములు పాదములు.
1: దిస్ ఫోర్ విల్ బి డిస్క్రైబ్డ్ ఆస్ ఫోర్ ఫీట్ ఫర్ ఓంకార.
0: కనుకనే మానవత్వం నందు చక్కగా విచారించినప్పుడు ఆత్మ అంటే ఏమిటి?
1: ఇఫ్ యూ వాంట్ టు ఎన్క్వైర్ కేర్ఫుల్లీ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ, వాట్ ఈస్ దిస్ ఆత్మ?
0: ఆత్మ అనగా వాక్కు.
1: ఆత్మ రెఫరెన్స్ టు ద వరల్డ్,
0: శరీరము,
1: ది బాడీ,
0: ప్రాణము,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
0: మూడింటి యొక్క ఏకమే ఆత్మ, ఐకమత్యమే అనగా మూడింటి యొక్క చేరికనే ఆత్మ.
1: కమింగ్ టుగెదర్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
0: ఇందులో మనస్తత్వము దేహంతో కూడి ఉంటుంటాయి.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్ ది హోల్ థింగ్ మైండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఫిజికల్ బాడీ.
0: ఈ వాక్కు తేజోమయమైనటువంటిగా ఉంటుంది.
1: దిస్ సౌండ్ ఆఫ్ ద వరల్డ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ తేజస్.
0: ఈ యొక్క మనస్సు అన్నమయమైనటువంటిదిగా ఉంటాడు.
1: మైండ్ వుడ్ బి అసోసియేటెడ్ విత్ ఫుడ్.
0: ఇంకా ప్రాణము రసమయమైనటువంటిదిగా ఉంటాడు.
1: ప్రాణ వుడ్ బి అసోసియేటెడ్ విత్ రస ఆర్ వాటర్.
0: తేజోమయమైనటువంటి వాక్కు అన్నమయమైనటువంటి యొక్క శరీరమును రసమయమైనటువంటి యొక్క ఈ యొక్క తేజస్సును అనగా మా వాక్కునందు చేరిపోతూ ఉంటాది, బ్రహ్మమునందు చేరిపోతూ ఉంటాది.
1: ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ ది ఫిజికల్ బాడీ ద వరల్డ్ వుడ్ బి మర్జింగ్ విత్ ది బ్రహ్మ.
0: అనగా తేజోమయమైనటువంటి వాక్కు అన్నమయమైనటువంటి దేహమును ప్రాణమయమైనటువంటి రసంతో కూరుస్తూ ఉంటాది.
1: ది వరల్డ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తేజస్, బాడీ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ఫుడ్ will be manifesting themselves in the form of Brahma.
0: దీనిని అత్యంత సంపన్నముగా ఈ బ్రహ్మతత్వాన్ని వర్ణిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: ఉపనిషత్స్ హ్యావ్ డిస్క్రైబ్డ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ యాజ్ ద వన్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఐశ్వర్య.

0: These eight forms of Brahmana, Sabda Brahma, Charachara Brahma, Jyotir Brahma, Vatmayi, Nityanandamayi, Paratparamayi, Mayamayi, Sreemayi. And all these eight types of prosperity are also associated with Shiva, who is most auspicious always. And that is the very form
1: of
0: Saimayi.
1: ఈ ప్రపంచమునందు బ్రహ్మకాని పదార్థం ఒక్కటి కూడాను లేదు.
0: ఇన్ దిస్ యూనివర్స్ దర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ నాట్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ.
1: ప్రపంచమంతా కూడాను బ్రహ్మమయమే.
0: ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మ.
1: కనుకనే ఆత్మతత్వం అనగా కేవలము ఇందులో ఓంకారమనియు బ్రహ్మయనియు విశ్వవ్యాపకమైనటువంటి యొక్క తత్వమనియు మనం విశ్వసించవలసి వస్తుంది.
0: Therefore we have to firmly believe that when we say Atma, it is another word for Omkara and Brahma, which is filling the entire universe.
1: దీనినే వాక్యే ఋగ్వేదము.
0: ఋగ్వేద is the form of word.
1: So మనసే యజుర్వేదము.
0: Mind is యజుర్వేదం.
1: ప్రాణమే సామవేదం.
0: ప్రాణ ఈ సామవేదం.
1: కనుక వేద సారమంతా ఇప్పుడు మానవాకారమునందునే లీనమై ఉన్నది.
0: Therefore all the three Vedas have manifested or in the form of man.
1: ఆత్మకాని పదార్థం జగత్తునందు కానరాదు.
0: There is nothing in the world which is not Atman.
1: ఈ శాశ్వతము సత్యము నిత్యము అయినటువంటి యొక్క అస్థిభాతి ప్రియ స్వరూపమే ప్రతి పదార్థము.
0: Everything in the world is a form of asti, bhati and priya.
1: Vitini sat chit anandam ani kudanu sanskrutam nundu cheppabattu vachindi.
0: These three very things have been described in the language of Sanskrit as sat chit and ananda.
1: Being, awareness and bliss.
0: Sat chit and ananda are being, awareness and bliss.
1: Ee tattvamulandu manamu ఆత్మతత్వాన్ని వెతకనక్కర్లేదు.
0: Therefore there is no need for us actually to search for Atma.
1: కేవలం రూపనామంలో కల్పితమైనప్పటికీ ఆ కల్పితమైనటువంటి రూపనామమును ఆశ్రయించి మానవుడు ఆత్మను విస్మరిస్తున్నాడు.
0: Man has been taking shelter in the name and form and forgetting his real ఆత్మతత్వం.
1: ఇట్టి ఆత్మతత్వను విద్యల చేత కాని మరే విధమైనటువంటి సాధన చేత కానీ గుర్తించటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దిస్ ఆత్మతత్వం త్రూ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్.
1: 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆనారదుడే నిరవధిక శాంతి కనుగొని పరమానందమునాడు పొందడుగాడే. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ నారదుడే నిరవధిక శాంతి కనుగొని పరమానందము నాడు పొందడుగాడే.
0: ఈవెన్ దట్ నారద హు హ్యాడ్ మాస్టర్ 64 types of educational skills could enjoy divinity only when he had peace in him.
1: Narada nirvanatvanti vidyale devu.
0: There is no education or skill which Narada had not mastered.
1: Alanti naravulaku madhya madhya ashanti praveshinchi aneka vidhulaga atanni badhistu vachindi.
0: Even for such a one as Narada, who had mastered all the eight types of education, now and then he suffered from restlessness and lack of peace.
1: Chadugunaku samskaramunaku chala vyasamunnadi.
0: There is a lot of difference between the worldly education and samskaras or tendency.
1: Grantha parichayamu kevalamu jagattunaku matrame viniyogapadagaladu.
0: Acquaintance with books can be helpful only so far as the world is concerned and worldly life is concerned.
1: పుస్తకములు అంతా కూడా నువ్వు మస్తకంగా మార్చుకోవచ్చును.
0: యూ మే బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ బుక్స్ ఇన్ టు యువర్ ఓన్ మైండ్.
1: మస్తకాన్ని ప్రాక్టికల్లో అనుభూతిలో తెప్పించుకోవాలి.
0: బట్ యూ మస్ట్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ యు హవ్ లెర్న్ త్రూ బుక్స్.
1: కనుకనే ఈ సందేహ నివారణార్థమై తాను ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు.
0: నారద వెంట్ టు ఎ రిషి ఇన్ ఆర్డర్ టు గెట్ హిస్ డౌట్స్ క్లారిఫైడ్.
1: అక్కడ ఆ ఋషి ఇతన్ని ప్రశ్నించాడు.
0: దట్ రిషి క్వశ్చన్ నారద దస్,
1: అయ్యా నీ విద్యల యొక్క విలువ ఏమిటి, నీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్పమని చెప్పాడు.
0: సార్, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
1: ఆ గురువే సనత్ కుమారుడు.
0: దట్ గురు, దట్ మాస్టర్ ఈ సనత్ కుమార.
1: ఈ సనత్ కుమారుడు ప్రశ్నించినటువంటి ప్రశ్నకు నారదుడు తన యొక్క విద్యల యొక్క ప్రవీణతను నిరూపిస్తూ వచ్చాడు.
0: నారద బిగాన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఎడ్యుకేషన్ విచ్ హెస్ అక్వైర్డ్ యాజ్ అన్ ఆన్సర్ టు ది క్వశ్చన్ పుట్ బై సనత్ కుమార.
1: విన్నంత వరకు విన్నాడు సనత్ కుమార్.
0: సనత్ కుమార్ హర్డ్ పేషెంట్లీ ఫర్ ఎ
1: లాంగ్ పెదువు విరిచాడు అని. ఇంతేనా నీ యొక్క విద్యల యొక్క సారము అని.
0: దెన్ ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దట్ వాజ్ ఎక్స్ప్లెయిన్, సరత్ కుమార్ ఎక్స్ప్రెస్ ఎ సార్ట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: అంత వరకు కూడా నారదుని యొక్క గర్వము మితిమీరిపోతూ వచ్చింది. ఆహా, నా యొక్క విద్యల యొక్క ప్రవీణతను ఈ యొక్క సనత్ కుమారుడు అయిన మహాగురువు వింటున్నాడు కదా అని ఆనందించాడు.
0: యాజ్ లాంగ్ యాజ్ సనత్ కుమార్ వాజ్ హియరింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ నారద అబౌట్ హిస్ అకాంప్లిష్మెంట్స్ అండ్ మాస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, నారద వాజ్ ఫీలింగ్ హైలీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ ప్రౌడ్ దట్ ఈవెన్ సనత్ కుమార్ ఈజ్ లిజనింగ్ టు ఆల్ ది స్కిల్స్ విచ్ హాస్ లెర్న్డ్.
1: ఇదంతా నారదుడు ముగించిన తర్వాత సనత్ కుమారుడు ప్రశ్నిస్తున్నాడు.
0: ఆఫ్టర్ నారద కంప్లీటెడ్ హిజ్ నరేషన్ సనత్ కుమార్
1: నీ విద్యలన్నీ కూడా నామమాత్రమే అన్నాడు.
0: The types of education which are learned is only for the sake of namesake education.
1: Maharishi, నామమునకు మించినటువంటిది ఈ జగత్తునందు కలదా అని ప్రశ్నించాడు నారదు.
0: నారద క్వశ్చన్ సనత్ కుమార, మహర్షి, ఈజ్ దేర్ ఎనిథింగ్ గ్రేటర్ దాన్ నేమ్?
1: పిచ్చివాడా, నామమే ప్రధానమని ఆశిస్తున్నావు, భ్రమిస్తున్నావు.
0: కాదు, నామముల కంటే గొప్పని వాక్కు అన్నాడు. సనత్ కుమార్ సెడ్, వెల్ దెర్ ఈస్ సంథింగ్ గ్రేటర్ దాన్ నేమ్ అండ్ దట్ ఈస్ వర్డ్. వర్డ్ ఈస్ గ్రేటర్ దాన్ నేమ్.
1: వాక్కు కంటే గొప్పది మనస్సు.
0: మైండ్ ఈస్ గ్రేటర్ దాన్ వర్డ్.
1: మనస్సు కంటే గొప్పది సంకల్పము.
0: సంకల్ప ఈస్ గ్రేటర్ దాన్ మైండ్.
1: సంకల్పమున కంటే గొప్పది చిత్తము.
0: చిత్త ఈస్ గ్రేటర్ దాన్ సంకల్ప.
1: చిత్తమున కంటే గొప్పది బలము.
0: స్ట్రెంగ్త్ ఈస్ గ్రేటర్ దాన్ చిత్త.
1: ఈ బలము కంటే గొప్పది పృథివీ.
0: ది ఆర్త్ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ ద స్ట్రెంగ్.
1: ఈ పృథివి కంటే గొప్పది అన్నం.
0: ఫుడ్ ఈస్ గ్రేటర్ దాన్ ది ఆర్త్.
1: ఈ యొక్క అన్నమున కంటే గొప్పది జలము.
0: వాటర్ ఈస్ సుపీరియర్ టు
1: జలము కంటే గొప్పది తేజస్సు.
0: తేజస్ ఈస్ గ్రేటర్ దాన్ ఈవెన్ వాటర్.
1: తేజస్సు కంటే గొప్పది ఆకాశము.
0: స్కై ఈస్ గ్రేటర్ దాన్ ఫైర్ ప్రిన్సిపల్.
1: ఆకాశం కంటే గొప్పది స్మృతి.
0: స్మృతి ఈస్ గ్రేటర్ దాన్ ఈవెన్ స్కై.
1: ఈ స్మృతి కంటే గొప్పది ప్రాణము.
0: ప్రాణ ఈస్ గ్రేటర్ దాన్ స్మృతి.
1: ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి, ప్రాణమే గురువు, ప్రాణమే బంధువు, సర్వము ప్రాణమయమే.
0: He said, prana, the life, is the father, it is the mother, it is the guru, it is everything.
1: E prana me rasasvarupamu, sarva rasamula yokka saramu.
0: This prana is the very essence of all the essences.
1: Dinine uparishattunandu rasovaisaha.
0: This has been described by Upanishads as rasovaisaha.
1: Kanuka, నీ యొక్క నామమాత్రము ఈ రసం ముందు ఏమాత్రము అన్నాడు.
0: దస్ సనత్ కుమార్ ఆస్క్ నారద, వాట్ ఈస్ దిస్ నామ కంపేర్డ్ టు రస.
1: కనుక ఈ ప్రపంచమంతా కూడా నామమాత్రముతో కూడినటువంటిది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ నామ.
1: నామునికి ఒక రూపము.
0: ఫర్ నామ దెర్ ఈస్ ఎ ఫామ్.
1: ఈ రూపనామము రెండు కూడా కల్పితములే.
0: దిస్ నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఆఫ్టర్ ఆల్ క్రియేటెడ్ వన్స్.
1: ఈ కల్పితమును త్యజించినప్పుడు శాశ్వతం మనకు తేలుతుంది.
0: వెన్ యూ గివ్ అప్ దాట్ విచ్ ఇస్ క్రియేటెడ్, యూ బి ఏబుల్ టు గెట్ అట్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: కనుక ఈ రూపనామముతో కూడినటువంటి జగత్తు కూడా అస్థిభాతీయం అనగా సత్య చిత్ ఆనందంతో చేరినవి.
0: దిస్ వరల్డ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్
1: కనుక
0: అస్థిభాతి ప్రియం.
2: ఓంకారము లేనిటువంటి జగత్తు కాని వస్తువు కాని, బ్రహ్మము లేని వస్తువు కాని పదార్థము కాని, ఆత్మ లేని తత్వం కాని యథార్థము కాని ఈ జగత్తునందు కానరాదు.
0: Therefore, there is no object, nothing whatsoever in the world, which is not associated with Omkara, which is associated with Atma, and which is associated with Brahma.
2: Kanuka, mana tattvamunu, manam gurtinchadaniki taginatuvanti prayatnam cheyatame sadhana.
0: Therefore, real sadhana is to recognize our real nature.
2: తన ఉనికిని తాను గుర్తించి వర్తించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ రియలైజింగ్ హిజ్ ట్రూ నేచర్.
2: కనిపించినవన్నీ కూడా నిత్యములే.
0: ఎవ్రీథింగ్ దట్ ఈస్ సీన్ ఈస్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్.
2: దీన్ని ఆధారం చేసుకున్నటువంటిదే సత్యము.
0: దిస్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్స్.
2: ఈ నిత్యమునందుకు సత్యం ఉన్నది.
0: ఈవెన్ ఇన్ మిథ్య దేర్ ఇస్ ట్రూత్, సత్య.
2: సత్యమునందు కూడా నిత్యము లీనమై ఉన్నది.
0: ఈవెన్ ఇన్ ట్రూత్ దెర్ ఈస్ మిథ్య ఎంబెడెడ్ ఇన్ ఇట్.
2: కానీ సత్యమునందు నిత్యము, నిత్యమునందు సత్యమును మాత్రమే విచారించడం కాదు మన యొక్క ప్రధాన గమ్యము.
0: అవర్ గోల్ ఈస్ నాట్ టు ఎంక్వైర్ ఇన్ టూ అండ్ ఫైండ్ ట్రూత్ ఇన్ మిథ్య అండ్ మిథ్యాంత్యములోని
2: సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది ట్రూత్ ఇన్ ట్రూత్.
2: ఇది ఏ ప్రధానమైన సాధన.
0: దిస్ ఈస్ ద ప్రైమరీ సాధన.
2: ఈ సాధనకు సర్వత్రా దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: ఫర్ డూయింగ్ దిస్ సాధన వి హావ్ టు రికగ్నైజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డివినిటీ ఎవ్రీవేర్.
2: ఏకో వసి సర్వభూతాంతరాత్మ.
0: ఆత్మ ఈజ్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
2: ప్రతి మానవుని ఎందుకు నివసించినటువంటిది, ప్రకాశించినటువంటిది, ప్రకటించినటువంటిది ఒక్కటే, అదే భగవతత్వం.
0: దెర్ ఈజ్ ఓన్లీ వన్ which lives in every human being, which manifests in every human being.
2: కనుక అనే సాధనలో ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, we have to make an effort to recognize and identify this oneness in all.
2: కనుక ఆత్మ అనగా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునందు మనం గుర్తించడానికి వీలు కాదు. సర్వత్రా నిండినటువంటిది.
0: It is not possible to find Atma in a specific place. It is found everywhere.
2: అనగా వాక్కు, మనస్సు, ప్రాణం యొక్క చేరికలు.
0: That means a coming together of the world, walk, mind, manas and prana. This is Atma.
2: ఇది మనస్సు కేవలము ఆహారమయమైనటువంటిది.
0: Mind is full of or is creation of
2: మనం ఎట్టి ఆహారమును భుజించుతుమో మనసు అట్టి తలంపులతో కూడి ఉంటుంది.
0: The thinking of the mind depends upon the type of food that you consume.
2: కనుక మనస్సు అనేటువంటిది అన్నమయమైనటువంటిది.
0: Therefore, mind is full of food.
2: కనుక ఈ అన్నమయమైనటువంటి మనస్తత్వాన్ని వాక్మయమైనటువంటి దానితో సంబంధ బాంధవ్యము కలిపి తద్వారా ప్రాణమయంతో మనము ఏకం చేసినప్పుడే ఆత్మస్వరూపాన్ని దర్శించగలము.
0: వీ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ ఆత్మ వెన్ వీ బ్రింగ్ టుగెదర్ మైండ్ విచ్ ఇస్ ది ఫారమ్ ఆఫ్ ఫుడ్.
2: అనగా మూడింటి యొక్క ఏకత్వమే ఈ ఆత్మస్వరూపం.
0: ఆత్మ ఈజ్ ది ఫారమ్ విచ్ కంబైన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
2: జీ ఓ డి ఈ మూడు అక్షరములు చేర్చినప్పుడు ఏ విధంగా గాడ్ అని మనం అనుకుంటున్నామో అదే విధంగానే వాక్ ప్లస్ మైండ్ ప్లస్ ప్రాణం ఈజ్ ఈక్వల్ ఆత్మ అని.
0: జస్ట్ యాజ్ పుటింగ్ టుగెదర్ దీస్ త్రీ లెటర్స్ జీ ఓ డి ఆర్ కన్సిడర్డ్ యాజ్ గాడ్, పుటింగ్ టుగెదర్ వాక్ the world, mind and prana together will be equal to God.
2: Prapancha mantayu koodinatvantidi matter.
0: Matter is in the entire world.
2: Kanukani ee matter gaane manam unchakoddu. Deeniki nityamaina satyamaina kunti oka tattvani deeniki cherchali.
0: You should not allow the matter to remain as the matter.
2: Adi emokadu jagattanaga emiti matter plus being is called నేచర్ అని.
0: వాట్ ఈజ్ నేచర్? నేచర్ ఆర్ ద వరల్డ్ ఈజ్ మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ కాల్డ్ నేచర్. దిస్ ఈజ్ కాల్డ్ నేచర్.
2: కనుక ప్రపంచం అంటే ప్రత్యేకంగా లేదు. ఈ ప్రపంచంలో కూడా మ్యాటర్తో పదార్థములతో ఆత్మ కూడి ఉంటున్నది.
0: Therefore, in the world, you will not be able to just get Atma separately. When the matter comes together with Atma, that is the world, that is the universe.
2: ఈ సత్త అనేటువంటి లేకుండా ఈ యొక్క అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి మనకు కారణం కాదు. without such being the basis, you would not be able to just have a correct view of the
3: మార్పు చెందినటువంటి పదార్థముతో మార్పు చెందినటువంటి ఒక దైవత్వం చేరి ఉంటున్నది.
2: The matter which undergoes change is associated with God, which does not change at all.
3: దాన్ని ఈనాటి సైంటిస్ట్ అంటారు కూడాను, మ్యాటర్ అండ్ ఎనర్జీ అన్నారు.
2: Scientists of today have described that as matter and energy.
3: Energy అనగా శక్తి.
2: Energy refers to శక్తి or power.
3: ప్రతి పదార్థమునందు కూడా దానికి సంబంధించినటువంటి శక్తి ఉంటున్నది.
2: In every object in the world, it has its own power, its own strength.
3: కానీ ఎనర్జీ లేనటువంటి ఒక మ్యాటర్ లేదు.
2: There is no matter which does not have energy in it.
3: అదే విధంగానే ఆత్మ లేనటువంటి స్థానము, ఆత్మ లేనటువంటి రూపము, ఆత్మ లేని పదార్థము జగత్తు నందు లేదు.
2: In the same way, there is no object, no being who do not have ఆత్మ in it.
3: కనుక యుక్తి అనంతత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించినప్పుడు సర్వము మనకు అర్థమవుతుంది.
2: When we recognize ఆత్మ which is infinite, then only we will be able to understand everything.
3: అంతా ఒక్కటే.
2: There is only one. Everything is one.
3: నేను వేరు, నువ్వు వేరు కాదు.
2: I am not different and you are not different from me.
3: దేహము వేరుగా ఉండవచ్చును.
2: The physical bodies may be different.
3: పేర్లు వేరుగా ఉండవచ్చును.
2: నేమ్స్ మే బి డిఫరెంట్.
3: కానీ అందులో ఉండేటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
2: బట్ ది బాడీస్ విచ్ ఎంబాడీ దట్ డివైన్ ఎసెన్స్ చూడండి, వన్
3: ఇక్కడ పెద్ద లైట్ బంచి ఉంటుండాలి.
2: హియర్ యూ కెన్ సీ దిస్ బిగ్ లైట్స్.
3: కానీ అక్కడ ఓంకారంతో వెలుగుతుండాలి లైట్.
2: దెర్ ఈస్ వన్ లైట్ ఓంకార
3: కొన్ని చిన్న చిన్న బల్బ్స్ అంతా వెలుగుతుండాలి.
2: There are quite a few small bulbs also which are lighting.
3: Akkada pedda pedda tubes anta velugutundali.
2: There are tube lights also there.
3: Aa tube yokka roopamu, tube yokka naamamu pratyekanga undi.
2: The form of the tube light and the name are different.
3: Ee tube yokka roopamu, naamamu veruga untundali.
2: Similarly, this same year it has a different name and
3: aa tube yokka roopamu, naamamu veruga untundali.
2: That light also has a different name and
3: kaari anninti yendu current okkati.
2: But inside everything there is only one type of current.
3: అదే విధంగానే మానవుని యొక్క ఆకారమును, నామమును ప్రత్యేకంగా ఉండవచ్చును, భిన్న భిన్నములుగా కనిపించవచ్చును. కానీ అందరి ఎందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుంది.
2: In the same way, there may be different names for human beings, different forms are seen. But inside each human being, there is only one divinity which is permeating.
3: బల్బ్స్ లోపల కలర్స్ ప్రత్యేకంగా ఉండవచ్చును.
2: ఇన్ ది బల్బ్స్ ది కలర్ ఆఫ్ ది బల్బ్ మే బి ఎ లిటిల్ డిఫరెంట్.
3: వోల్టేజ్ ప్రత్యేకంగా ఉండవచ్చును.
2: దేర్ మే బి ఎ డిఫరెన్స్ ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వోల్టేజ్ ఆఫ్ ది బల్బ్.
3: ఇంత మాత్రం చేతనే మనము భేదమును పాటించరాదు.
2: బట్ జస్ట్ బికాస్ ఆఫ్ సచ్ డిఫరెన్స్ ఆఫ్ సూపర్ఫిషియల్ వి షుడ్ నాట్ రియలీ కన్సిడర్ దెమ్ యాజ్ డిఫరెంట్.
3: లోపల ఉన్నటువంటి శక్తి తత్వం ఒక్కటే.
2: ఇన్సైడ్ ద పవర్ విచ్ రన్స్ త్రూ
3: అదే ఆత్మ.
2: దట్ ఈస్ ఆత్మ.
3: అదే బ్రహ్మము.
2: దట్ ఈస్ బ్రహ్మ.
3: అదే ప్రణవము.
2: దట్ ఈస్ ప్రణవ.
3: కనుక ప్రణవం వేరు, బ్రహ్మం వేరు, ఆత్మ వేరు కాదు.
2: దేర్ఫోర్ ప్రణవ, ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ నాట్ రియలీ డిఫరెన్స్ అనించదు.
3: ఆత్మ యొక్క స్థితులు.
2: దర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ ఇన్ బిట్వీన్ దెమ్.
3: దీనికి మరొక ఉదాహరణము.
2: దర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
3: ఉదయించేటువంటి యొక్క సూర్యుని యందు మూడు రంగులు ఉంటున్నాయి.
2: ఇన్ ది రైజింగ్ సన్ దర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్.
3: ఎరుపు, నలుపు, తెలుపు.
2: దే ఆర్ రెడ్, బ్లాక్ అండ్ వైట్.
3: ఇవి ఉదయించక పూర్వము నలుపుగా ఉంటాయి.
2: బిఫోర్ సన్ రైజెస్ ఫుల్లీ ఇట్ విల్
3: బి చీకటి అంటాం మనం.
2: దాట్ వి కాల్ ఇట్ అస్ డార్క్నెస్.
3: క్రమక్రమంగా ఉదయించే సమయం లోపల అది కొంచెం ఎర్రని రంగుగా మారుతూ వస్తుంది.
2: యాజ్ సన్ స్టార్ట్స్ ఎమర్జింగ్ దెన్ ఇట్ విల్ బి ది కలర్ విల్ చేంజ్ ఇన్ టు రెడ్ కలర్.
3: కానీ అది పూర్తి ప్రకాశించినప్పుడు అది తెల్లని రూపం ధరిస్తుంది.
2: వెన్ ది సన్ బిగిన్ షైనింగ్ ఫుల్లీ ది కలర్ చేంజెస్ ఇన్ టు వైట్ కలర్.
3: అదేవిధంగానే ఆత్మ ఒక్కొక్క స్థాయి ఉండినప్పుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంటాడు. జాగ్రత్తలో ఒక రూపమును, స్వప్నంలో మరొక రూపమును, సుషుప్తిలో మరొక రూపమును ధరించినట్టుగా ఉదయించక పూర్వము, ఉదయించే సమయంలో, పూర్తి ప్రకాశించే సమయంలో ఈ యొక్క సూర్యుని రంగులు ఏ విధంగా మారుతుందో, సూర్యుడు ఒక్కడే ఏ విధంగా ఉండగలడో, అదే విధంగా ఆత్మ ఒక్కటే అయి ఉండినప్పటికీ వివిధ స్థాయి అందు
2: వివిధ కాలములందు వివిధ స్థితులందు ఈ ఆత్మ యొక్క రూపములు ప్రత్యేకంగా మారుతుంటాయి. జస్ట్ యాస్ సన్ విల్ బి హావింగ్ డిఫరెంట్ కలర్స్ ఆల్ దో సన్ ఈజ్ వన్ డిపెండింగ్ అపాన్ ఇన్ వాట్ స్టేజ్ హీఈస్ వెదర్ హీఈస్ బిఫోర్ ఎమర్జింగ్ ఇన్ టు అండ్ దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హీ జస్ట్ సీన్ వెన్ హీ షైన్స్ ఫుల్ బ్లోన్. సిమిలర్లీ ఆత్మ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద స్టేట్
3: మనకు సులభంగా కొన్ని అర్థం చేసుకునే వాళ్ళనన్నా
1: పుట్టినప్పుడు చిన్న బిడ్డ అది చేయండి అన్నారు.
0: అనదర్ థింగ్ విచ్ కెన్ ఎనేబుల్ అస్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ఇస్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ చైల్డ్.
2: వాడి 10 సంవత్సరములు అయ్యేటప్పటికి వాడిని బాయ్ అంటున్నాం.
0: అట్ ఇస్ బర్త్ వీ డిస్క్రైబ్ దట్ యాజ్ ఎ చైల్డ్. ఆఫ్టర్ 10 ఇయర్స్ వీ కాల్ ఇట్ ఎ బాయ్.
2: వాడి 35-40 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ వాడిని మ్యాన్ అంటున్నాం.
0: వెన్ హీ రీచ్ ది ఏజ్ ఆఫ్ 35 వీ కాల్ హిమ్ మ్యాన్.
2: కానీ అతనే 75 ఇయర్స్ 85 ఇయర్స్ వచ్చినప్పుడు గ్రాండ్ ఫాదర్ అంటున్నాం.
0: వెన్ ది సేమ్ పర్సన్ రీచ్ ది ఏజ్ ఆఫ్ 75 or 85
2: కానీ అయినప్పటికీ అవస్థల చేత దీని రూపనామముల చేత అనేక విధమైన మార్పులు కలుగుతుంటాయి.
0: ది ఇండివిజువల్ పర్సన్ ఇస్ వన్ బట్ డిపెండింగ్ అపాన్ ది డిఫరెంట్ స్టేట్ యు గివ్ డిఫరెంట్ నేమ్.
2: జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియం
0: దీస్ ఫోర్ మేబీ జాగ్రత్త స్వప్న సుషుప్తి అండ్ తురియం.
2: ఈ 3 రకములైనటువంటి తత్వములు మన నేత్రములు ఎందే కనిపిస్తూ ఉన్నాయి.
0: These differences are seen only in our eyes.
2: Kanuka aatma swaroopamainatvanti yokka vaaku manasu ee yokka pranamu vaaku tejovantanga untuntadi manasu annamayamainatvanti kanuka nallani ranguga untadi vaaku errani ranguga untuntadi pranamu tellani ranguga untadi.
0: Similarly the aatma. The Atma may have these 3 different forms. Vak, that is word, Manas, mind and Prana, this life principle. Vak will be red color, Manas, mind will be black color and Prana will be white color.
2: Adi, mana kallu nandu, kosabhagamu nandu, yarrani rangu untadi.
0: The end part of our eye, it will be reddish.
2: మధ్యలో ఉండినటువంటి యొక్క గుడ్డు నల్లని రంగుగా ఉంటుంది.
0: ఇది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఐ ఇట్ విల్ బి వైట్.
2: దీనికి చుట్టూ ఉండినటువంటిది తెల్లని రంగుగా ఉంటుంది.
0: ది వన్ విచ్ సరౌండ్స్ ఆల్ దిస్ ఇట్ విల్ బి వైటిష్.
2: కనుకనే ఈ 3 యొక్క ఆకారములు మన నేత్రం నుండే మనం చూడగలుగుతూ ఉన్నాము.
0: దీస్ 3 different forms కెన్ బి సీన్ ఈవెన్ ఇన్ అవర్ వెరీ ఐస్.
2: కనులోని పాపగా మనం కన్నెత్తి చూడాలి పరమాత్మని.
0: We have to see Paramatma as the child.
2: Mana kannu drishti inde taarundi manaku anni chuputu untunnadu Paramatmudu.
0: He is seen by our eyes and he is behind our eyes and he is directing everything.
2: Andulone mana pratibimbanni manam chudagalugutu untunnamu.
0: We can see our reflection in our own eyes.
2: Kanukane pratibimbam aneetundi oka jeevatattvamu బింబ అనేటువంటి యొక్క నేతృత్వం నందు మనం ఏకత్వం గావించినప్పుడే అదే ఆత్మతత్వము.
0: ఓన్లీ వెన్ ది రిఫ్లెక్షన్ మర్జెస్ ఇట్సెల్ఫ్ విత్ ది ఆబ్జెక్ట్ దెన్ వెన్ ఇట్ బికమ్స్ యునైటెడ్ విత్ ద వన్ విచ్ ఈస్ ది బేసిస్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఆత్మతత్వం.
2: ఆత్మతత్వం అనగా ఎక్కడో మనం విచారించనక్కర్లేదు. పెద్ద పెద్ద గ్రంథాలు మనం చదవనక్కర్లేదు. ఆత్మనే లేకుండా మనమే లేము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆత్మ దెర్ ఇస్ నో నీడ్ ఫార్ రీడింగ్ బిగ్ బుక్స్. దెర్ ఇస్ నో నీడ్ ఫార్ లుకింగ్ అండ్ ఎంక్వైరింగ్ ఎల్సెవేర్.
2: దీనిని మనం అప్పుడప్పుడు చెప్తున్నాం. ది వన్ యూ థింక్ యు ఆర్
0: ది సేమ్ థింగ్ హస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ డిఫరెంట్ టైమ్స్. వన్
2: మీరు కేవలం ఉద్దేశమైనటువంటి బాహ్య దృష్టితే బహిర్ముఖమైనటువంటి యొక్క జాగ్రత్త దృష్టితే నీవు చూడటం జిల్లా నీవు ది వన్ యూ థింక్ యు ఆర్.
0: From the external vision, in a bodily sense, when you see, there is one and that is, you are the one that you think that you are.
2: Manam konnta antarmukham mana drishtini praveshapinchinappudu, the one others think you are.
0: When we turn our thinking a little inward, then
2: ee rendintini vismarinchi, mana yokka drishtini kontha varaku nu marinta lotunaku pampinchinappudu, the one you really are, adi atma drishti.
0: When you make your vision go deep inside yourself, then your real nature will come, the one you really are.
2: Nee dehanni chudaddu, nee manasunu chudaddu, ee aatmanu chudu.
0: Don't look at the body. Don't care for the mind. Go inside and look at the Atma.
1: నీ యందు ఉండినటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుండాలి.
0: Atma, who is found in yourself, is found in everyone else also.
1: సర్వత్రా ఈ ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటే ఇంకా ఈ రాగద్వేషములకు మనకు ఏమాత్రము అవకాశములు ఉండవు.
0: If you can recognize the Atma as existing everywhere and everyone, there cannot be any question of hatred and liking.
1: మనం ఆశించినటువంటి సత్యవాక్కు,
0: then only we'll be able to just accomplish
1: dharma pravartana,
0: truth, right conduct,
1: shanti chittamu,
0: heart full of peace,
1: prema tattvamu,
0: the principle of love.
1: Ee naligunti yaku ekatvam cheta anni vidala prashanti manaki yerpadutundi, adi ahimsa.
0: By accomplishing all these four things, we'll be also able to enjoy ahimsa, non violence.
1: Kanuka mottamodata మనం ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఇతరులకు చెప్పుటకూడను సాధ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విత్ ఇన్ అవర్ సెల్స్ వీ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టీచ్ అదర్స్ వాట్ దిస్ మీన్స్.
1: ఇందులో ప్రవేశించినటువంటి అధ్యాపకులు 30 దేశాల నుంచి వచ్చారు.
0: ది పార్టిసిపెంట్ టీచర్స్ ఇన్ దిస్ వర్క్ షాప్ దే హావ్ కమ్ ఫ్రమ్ 30 కంట్రీస్
1: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, నేపాల్, రష్యా, సౌత్ ఆఫ్రికా. వీళ్ళు కొన్ని విధములైనటువంటి సందేహాలతో పల స్వామిని ఈ సందేహ నివారణార్థమై కొంత ఒక చీటీలు రాసి పంపించారు.
0: టీచర్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్, నేపాల్, ఆస్ట్రేలియా, రష్యా, దే హావ్ సెంట్ ఎ ఫ్యూ స్లిప్స్ రైజింగ్ సమ్ డౌట్స్ సీకింగ్ క్లారిఫికేషన్.
1: మా రష్యా లోపల ఈ విధమైనటువంటి ప్రచార ప్రబోధన సల్పటంకు కొంచెం కష్టమవుతుందని, ఇంకా ఆస్ట్రేలియా లోపల అనేక రకములైనటువంటి యొక్క అలజడితో కూడి ఉండటం చేత అక్కడ కూడాను ఈ మానవతా విలువలు అనేటువంటివి ఏ విధంగా మేము అభివృద్ధి గావించాలి అని వారిలో కొంత సందేహాలు కలుగుతూ వచ్చాయి.
0: దే హావ్ ఎంటర్టైన్ సర్టన్ డౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రష్యా, హౌ టు గో అబౌట్ టీచింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ in that particular country. Similarly in Australia also there are so many problems which are facing, how to go about teaching these values in Australia.
1: Na uddesham emanaga Russia, China, Australia, Germany, Japan, Italy, ee deshamainappudikini andaru manava jatiki chendina vare.
0: Swami's view is that to whichever country they belong, whether the people belong to Russia, China, Germany,
1: ikkudu ee manavatvanni gurtinchadam atyavasaram.
0: They are all human beings. In the very first instance, they should recognize
1: aite,
0: the human nature.
1: Konni bahya prapanchamulandu konni vidhamulainatunte yokka adlu kalugutu untayi.
0: But in a worldly sense, you may be facing some problems.
1: Ippudu Australia ni okati iskondi.
0: Take for example Australia.
1: Ee Australia lopala English bhasha kani,
0: in Australia English language
1: anaga charitra history kani,
0: history
1: జాగ్రఫీ భూగోళ శాస్త్రము కాని,
0: జాగ్రఫీ
1: దీని యొక్క విషయములు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి ఉద్రేకంతో కూడి ఉంటుంటాయి. టెక్స్ట్ బుక్స్ అంతా కూడా
0: టెక్స్ట్ బుక్స్ విత్ రెఫరెన్స్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ విల్ బి హ్యావింగ్
1: చెప్పాలంటే వయలెన్స్ తో కూడినటువంటివి.
0: దీస్ టెక్స్ట్ బుక్స్ విల్ హ్యావ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ హైలీ వయలెంట్.
1: వారి చదువులే ఆ విధంగా ఉంటున్నప్పుడు మనము ఈ ప్రశాంతమైనటువంటి యొక్క వాతావరణాన్ని అందులో మనము ప్రవేశపెట్టడమైనటువంటిది ప్రప్రథమంలో కొంచెం కష్టతరంగా ఉంటుంది.
0: ఇఫ్ దేర్ టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఫుల్ ఆఫ్ వయలెన్స్, ఇట్ మే బి డిఫికల్ట్ టు ఇంట్రడ్యూస్ సచ్ పీస్ఫుల్ థింగ్స్ ఇన్ ది బిగినింగ్. దేర్ మే బి సమ్ డిఫికల్ట్.
1: వారి హృదయాలంతా కూడా కేవలము ఉత్ప్లవంగాను క్రోధంగాను ఒక విధమైనటువంటి యొక్క అలజడిగాను ఉంటుంటాయి.
0: దేర్ హార్ట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎజిటేషన్, ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ఫుల్ ఆఫ్
1: ప్రతి దానికి కూడా ఉద్రేకం ఎక్కువగా ఉంటుంటుంది.
0: ఫర్ ఎవ్రీథింగ్ దే గెట్ ఎక్సైటెడ్.
1: ఈ సమయం లోపల మనము ఈ మానవతా విలువ అనేటువంటిది ఒక ప్రభుత్వంతో ఏమాత్రము సంబంధం లేకుండా మనము భక్తులు మాత్రమే బాల వికాస్ నందు లేక భక్తుల యొక్క సమూహం నందు ఈ యొక్క మానవతా విలువలు క్రమక్రమేణా మనం అభివృద్ధి గావించుకుంటూ వస్తాం. మంచిది.
0: ఇన్ సచ్ కంట్రీస్ without having anything to do with the government, in our own organizations like Bal Vikas etc, who should undertake activity in a small scale and with reference to our own devotees.
1: కనుక మొట్టమొదట మనము ఈ రష్యాలో, సౌత్ ఆఫ్రికాలో, ఫ్రాన్స్ లో, ఈ విధమైనటువంటి మీరు రాసినటువంటి కొన్ని ఆస్ట్రేలియాలో కొంత ప్రభుత్వంతో ఇప్పుడు సంబంధం పెట్టుకోనకుండా ప్రత్యేకంగా మన సంస్థల వారితోనే ఇది సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి పరచుకుని బాల వికాసం స్టార్ట్ చేసి తద్వారా దీనిని వ్యాపింపచేసుకోవటం అత్యవసరం. అది చాలా మంచిది.
0: ఇన్ సచ్ కంట్రీస్ సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, ఇట్ మే బి డిజైరబుల్ నాట్ టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద గవర్నమెంట్. వీ కెన్ స్టార్ట్ బాల వికాస్ క్లాసెస్ అండ్ అండర్టేక్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్.
1: క్రమక్రమేణా వారే దీని యొక్క సత్యాన్ని గుర్తించి వారే దీనిని ఆశిస్తూ వస్తారు.
0: గ్రాడ్యువలీ ది గవర్నమెంట్ ఆల్సో విల్ రియలైజ్ దేర్ వర్త్ అండ్ దేర్ వాల్యూ. దే దెమ్సెల్వ్స్ విల్ సీక్ సచ్ థింగ్స్ టు బి
1: ఇంట్రోడ్యూస్డ్. సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అంటే వారు ఏమిటో, ఇది భారతదేశంలో ప్రత్యేకంగా ఒకటి ప్రారంభించినటువంటి సంస్థ ఏమో అనుకుంటారు. కనుక వారు క్రమక్రమేణా దీనిని అర్థం చేసుకోవటం వరకు కూడాను మనము దీనిని మన సంస్థల ద్వారానే మనం కొంతవరకును అభివృద్ధి గావించుకోవటం ఉత్తమం.
0: When the government see or the name such as Satya Sai Education in Human Values, they may be thinking that this is an organization which is relevant and useful only for Bharat. They may not be understanding. In the beginning, therefore, we will have to undertake this in Bal Vikas classes and develop our own activity in a gradual way.
1: Kunta Nepal nunchi vachinatvanti టీచర్స్ అందరికీ ఈ నేపాల్ ప్రభుత్వం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క హ్యూమన్ వాల్యూకు తగినటువంటి అవకాశం ఇస్తుందో ఇవ్వదో అనేటువంటి అనుమానాస్పదంతో వారు స్వామిని ప్రశ్నిస్తూ వచ్చారు.
0: సమ్ టీచర్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ నేపాల్ విత్ ఎంటర్టైనింగ్ సర్టన్ డౌట్స్ వెదర్ ద నేపాల్ గవర్నమెంట్ వుడ్ అలౌ ది ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ. హ్యావ్ ఎక్స్ప్రెస్ దేర్ డౌట్స్ టు స్వామి.
1: ఇంకా కొంతమంది టీచర్లకు చిన్న చిన్న పిల్లలకు ఏ విధంగా మేము బోధించాలి, వారికి సరైనటువంటి సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ భావములు వారికి ఏ విధమైనటువంటి మార్గంలో మేము అందించాలి అని కొంత సందేహంతో రాస్తూ వచ్చారు.
0: ఏ ఫ్యూ అదర్ టీచర్స్ హ్యావ్ రేజ్ ది క్వశ్చన్ యాజ్ టు వాట్ మెథడ్ షుడ్ బి యూజ్ టు టీచ్ స్మాల్ చిల్డ్రన్ దీస్ గ్రేట్ వాల్యూస్ సచ్ యాజ్ ట్రూత్, రైట్ కాండక్ట్, పీస్, నాన్ వైలెన్స్ అండ్ లవ్.
1: ముఖ్యంగా అధ్యాపకుడు ఈ సత్యమును తమ ఆచరణలో పెట్టడానికి మొట్టమొదట ప్రయత్నించాలి.
0: ప్రైమరీలీ అండ్ బేసికలీ ద టీచర్స్ విల్ హావ్ టు ప్రాక్టీస్ ది
1: చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా, చెప్పినది చెప్పినట్టుగా, చేసినది చేసినట్టుగా చెప్పటం సత్యమని ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు దీనిని విశ్వసిస్తూ ఉంటారు.
0: ఇన్ ఎ వర్ల్డ్లీ సెన్స్ పీపుల్ బిలీవ్ ట్రూత్ యాజ్ uttering whatever you see as you have seen and whatever you heard as you have heard, whatever you have noted as you have noted, things as they are to the senses must be expressed in that particular sense.
1: Kaani,
0: that is called truth.
1: Idi konta pramadamulaku guri avutundi.
0: This may lead to some problems.
1: Yettanaga deene aneka vidhamulaga kodanu bhagavad gita yandu kodanu geetaacharyudu cheppadu. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్. సత్యమైనప్పటికి అది ప్రీతిగాను హితం గాను.
0: ఈవెన్ ఇన్ భగవద్గీత గీతాచార్య హాస్ డిక్లర్డ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ టెలింగ్ ట్రూత్, ట్రూత్ మస్ట్ బి టోల్డ్ ఇన్ సచ్ ఎ వే.
1: సత్యం సత్యమని అది కొంచెము ఇతరులకు బాధ కలిగించేటువంటిది, అప్రీతి కలిగించేటువంటిది మనం చెప్పకూడదు.
0: ఇట్ మస్ట్ బి ప్లెజెంట్, యు షుడ్ నాట్ బి హర్టింగ్. Such hurting and unpleasant things need not be told.
1: Dinine satyam bruyat priyam bruyat na bruyat satyam apriyam.
0: The same thing has been just said, that speak the truth, speak it pleasantly, don't speak unpleasant truth.
1: Oka chinna udaharana untundali.
0: One small example.
1: Okalu chakkaga naduvuleinatundi paristhithilo untuntadu, kaalu koncham oka polioyo edo vachi koncham nishaktito untadi.
0: Let us say that there is a person who is lame, who might have suffered from polio and therefore he is not in a
1: sariga nadachaledu,
0: he can't walk straight.
1: Idi satyame,
0: this is truth.
1: Kaani kaalu lenatundi satyame ani narchadam chetakadani satyamani idi o kuntivada ra ante valiki enta baadha kalugutundi.
0: While it is a fact that he is not able to walk, he is lame in fact, calling him as oh lame person you come here would be rather hurting to him.
1: Kanuka ee samayam lopala satyamainappudiki atani peru petti panam pilustam,
2: అరే బ్రదర్ కమాన్ అని పిలుస్తాం. ఈ రకంగా మనం పిలవచ్చును కానీ ఈ సత్యం ఓ గుడ్డివాడారా, ఓ కుంటివాడారా, ఓ నల్లటి వాడారా అంటే వారికి చాలా బాధ కలుగుతుంది. సమి సత్యమైనప్పటికీ ఈ యొక్క దీన్ని మనం ఈ రకంగా మనం ఉపయోగించరాదు.
0: సపోజ్ యు ఆర్ కాలింగ్ ఏ పర్సన్ హూ ఇస్ బ్లైండ్, హూ ఇస్ డార్క్ కాంప్లెక్షన్ ఆర్ హూ ఇస్ లేమ్, ఇఫ్ యూ కాల్ హిమ్ యాజ్ సచ్ ఇట్ ఈస్ రాదర్ హర్టింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ కాల్ హిమ్ యాజ్ ఓ బ్రదర్ యూ కమ్ హియర్ ఆర్ ఇఫ్ యూ కాల్ హిమ్ బై హిజ్ నేమ్ దెన్ ఇట్ వుడ్ బి రాదర్ ప్లెజెంట్ అండ్ ఇట్ వుడ్ బి యాక్సెప్టబుల్ టు హిమ్.
2: వానికి ప్రియం కదా అనుకుని మనం అసత్యంతో వాడిని వర్ణించి పైకి ఎత్తరాదు.
0: అనదర్ ఎక్స్ట్రీమ్ ఈస్ to make it very pleasant to him, you should not utter lies and praise him.
2: ee satya satyamulaku rendintiki ni kontha varakunu koncha samdigdha avastha kaliginappudu neevu kontha varakunu silent ga untam manchidi.
0: When you are not able to decide whether you have to utter the truth which is pleasant or whether you are going to utter an untruth, the best thing is observe silence.
2: Kanuka pillalu yandu ee satyamunu ee vidhanga variki bodhinchalattunte nayana సత్యం అనేటువంటిది భగవత్ స్వరూపం.
0: వెన్ యూఆర్ టీచింగ్ ది చిల్డ్రన్ యూ హావ్ టు టీచ్ ది చిల్డ్రన్ ఎ చైల్డ్ ట్రూత్ ఈస్ ది
2: ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్. ఇతరులను బాధించక ఉన్నది ఉండినట్టుగా నీవు చెప్పడంలో కూడా కొంచెం ముందు వెనుక యోచన చేసుకుని దీన్ని ఉపయోగపెట్టుకోవాలని చెప్పాలి.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ యూఆర్ స్పీకింగ్ యూ హావ్ టు స్పీక్ ట్రూత్ విచ్ ఇస్ ప్లెజెంట్ షుడ్ నాట్ హర్ట్.
2: సత్యం ప్రారంభంలో మనకు కొంతవరకు కష్టం కలిగిస్తుంది.
0: ఇన్ ది బిగినింగ్ to speak truth it may be a little difficult,
2: kaani kramakramina adi manaku sahajam aipothundi.
0: Gradually it becomes your second nature.
2: Satyamu nijamuga satyanni vicharisti idi trikala bhajyam satyam, idi moodu kalamulaku atheetamaina kuntadi.
0: Truly speaking, truth transcends all the three times.
2: ఇప్పుడు మనం చెప్పేటువంటి సత్యములు అంటే సత్యంగా మనం భావిస్తున్నాం, కాదు కాదు ఇవి నిజము అని చెప్పవచ్చు.
0: Uttering things which are facts may be called as facts, but it cannot be called truth.
2: ఇప్పుడు నేను చూచినప్పుడు ఆ వ్యక్తి ఒక టోపీ వేసుకున్నాడు, ఒక స్వెటర్ ధరించాడు.
0: When I have looked at that particular person, he is wearing a sweater and he is wearing a cap.
2: నేను చూచినప్పుడు టోపీ పెట్టాడు, స్వెటర్ వేసుకున్నాడు.
0: At that particular point of time when I looked at him, he was wearing cap and a sweater.
2: కానీ రేపటి దినము అతను టోపీ తీసివేయొచ్చు, చలి లేదని స్వెటర్ తీసివేయచ్చు.
0: బట్ టుమారో ది సేమ్ పర్సన్ మైట్ రిమూవ్ ద క్యాప్ అండ్ ఆల్సో ద స్వెటర్.
2: కాదు కాదు, అతను టోపీ ధరించి స్వెటర్ వేసుకున్నటువంటి వాడు నేను చూచినాను అది సత్యం అంటే అది సత్యం కాదు, అది నిజము. తాత్కాలికంగా నీవు చూచినప్పుడు ఏ డ్రెస్ లో ఉన్నాడో దాని నిజమంటారు, సత్యం అంటే అది కాదు. భూత భవిష్యత్ వర్తమాన కాలం ఎందుకు కూడాను ఒకే రూపాన్ని ధరించినటువంటిది సత్యం.
0: This person who changes the dress the next day cannot be described by the same cap and sweater person.
2: Kanuka satyam anetundi rendu rakamulaga manam ee naadu jagatlo anubhavistunnamu. Deha buddhi tho anubhavinchetundi satyamu prapanchika satyamu, aatma buddhi tho anubhavinchetundi satyamu daiva swaroopamu.
0: Truth which is experienced in a physical bodily sense is worldly truth. Truth which is experienced with reference to atma and with atman sense, that is real truth.
2: Kanuka ee pillaluku ippudu motta mota ee deha buddhi tho sambandhamainatundi oka satyanni manam bodhisthu raavali.
0: In the beginning stages while teaching children, we have to teach children which is with reference to the physical body alone.
2: Kontha mandi adhyapakulu ee bala balikalanu ye vayasu varaku kudanu anaga co-education cherchi మనము పాఠములు చెప్పటం మంచిది అని ప్రశ్నించారు.
0: వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ ఎ ఫ్యూ టీచర్స్ ఈజ్ టిల్ వాట్ ఏజ్ ఇన్ వన్స్ లైఫ్ కెన్ దర్ బి కో ఎడ్యుకేషన్.
2: ఈ కో ఎడ్యుకేషన్ అనేటువంటిది మన సత్సాయి బాల వికాస్ నందు కాని హ్యూమన్ వాల్యూలో కాని నా ఉద్దేశము 5 మొదలుకొని 12-14 సంవత్సరం వరకు మాత్రమే వారిని ఇరువురిని చేర్చి బోధించడం మంచిది.
0: స్వామి వ్యూస్ that between 5 and 12 or 14 there could be bal vikas classes or ehv organized on co education basis.
2: Anduna ee bal vikas teachers andu chaala varaku streelu adhikanga undatam cheta ee perigeyatundi pillala yokka paristhithulanu streelu arikattadaniki saadhyam kaadu.
0: One more point to be noted here is, as most of the bal vikas teachers are ladies, the growing boys cannot be controlled by them.
1: కనుక 12-14 సంవత్సరం దాటిన తర్వాత మగపిల్లలను వేరు, ఆడపిల్లలను వేరు చేసి వారికి మగపిల్లలకు మగవారు, ఆడపిల్లలకు ఆడవారు బోధించటం మంచిది.
0: ఆఫ్టర్ క్రాసింగ్ ది ఏజ్ ఆఫ్ 12 or 14, ఇట్ ఈస్ బెటర్ టు సపరేట్ బాయ్స్ ఫ్రమ్ గర్ల్స్ అండ్ లేడీ టీచర్స్ కుడ్ టేక్ అప్ టీచింగ్ ది గర్ల్స్ అండ్
1: జెంటిల్మెన్ మగ అధ్యాపకులు బోధించడానికి అవకాశం ఉంటుంటారు.
0: ది జెంటిల్మెన్ టీచర్స్ ఆల్సో కెన్ టీచ్ ది గర్ల్స్.
1: కారణం ఏమనగా పెరిగేటువంటి మగపిల్లలు ఆడవారి మాటలు లక్ష్యం చేయరు.
0: ది గ్రోయింగ్ బాయ్స్ వుడ్ నాట్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్
1: వారంటే కొంత భయం కూడా ఉండదు.
0: దే వుడ్ నాట్ బి ఎక్సర్సైజింగ్ ఎనీ కంట్రోల్ ఆర్ ఎనీ ఫియర్.
1: కనుక ఈ వినయ భయ విశ్వాసముల లోపల భయం కూడా ఒక అవసరమే. కనుక ఇది మగ అధ్యాపకుల దగ్గరనే ఈ పిల్లల్ని పెట్టి కొంతవరకు వీరికి అభ్యసించటం మంచిది.
0: అమంగ్ ఒబీడియన్స్ faith and fear, fear also has its own place. Therefore, it is better that those boys are entrusted to the gentleman lecturers so that they would be able to manage teaching this
1: unique program. Adhikanga sandeha padeyatvanti vishayam lo okati untundadi adi emitanaga memu ye vidhanga bodhinchali. Inka kontha mandi prashna vesaru, kontha mandi angahinuluga untaru, telivi takku pillaluga untuntaru. ఇలాంటి పిల్లలకు మేము ఏ విధంగా బోధించాలి అని ప్రశ్నిస్తూ వచ్చారు.
0: దేర్ ఇస్ వన్ క్వశ్చన్ విచ్ ఇస్ పుట్ బై ఎ నంబర్ ఆఫ్ పీపుల్ అండ్ దట్ ఈస్ హౌ టు టీచ్ పీపుల్ హూ ఆర్ రియలీ మెంటలీ రిటార్డెడ్ ఆర్ హూ ఆర్ రియలీ వీక్ హూ మే బి హావింగ్ సర్టన్ డిఫెక్ట్స్ ఇన్ దెమ్.
1: తెలివి తక్కువ పిల్లలకు మనం ఏ విధంగా బోధించాలి అనేటువంటి ప్రశ్న వేయటం వారు వారికి తెలివి తక్కువ అని నా ఉద్దేశం.
0: టు పుట్ ఎ క్వశ్చన్ as to how to teach students who are mentally, intellectually weak, to put such a question, these people themselves do not have enough of intelligence.
1: Mana education and human value telivi galiginatunte vare artham cheskolekapoyinappudu telivi leinatunte variki manam ye vidhanga manam bodhinchi prayojanam enti.
0: If people who are having normal intelligence etc., if they themselves cannot understand our education and human values, what is the use of teaching those children?
1: కనుక మొట్టమొదట ఈ తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తుల లోపల తగినటువంటి యొక్క భద్రతను మనం అభివృద్ధి పరచుకుందాం.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ ప్రోగ్రామ్.
1: తెలివితేటలు లేనటువంటి బిడ్డలకు మంచి చక్కగా వారికి ఉత్సాహకరంగా వారికి నిరుత్సాహపరచలేనటువంటి యొక్క చిన్న చిన్న కథలు గాను భగవత్ యొక్క చరిత్రలు గాను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: The education in human values program can be given for children who are quite normal, and people who are mentally retarded or a little weak, you can tell some stories and certain
1: ee angahinamainatundi yokka biddalnu telivitakkuvainatundi biddalaku vaari ee angahinamainatundi yokka sthitini marchipoyeyatundi yokka kathalu ga variki bodhinchali.
0: For people who are physically handicapped, you have to give stories which will make them forget their own weaknesses and develop certain amount of confidence in themselves.
1: నాయనా నీవు ఈ అంగహీనుడని నీవేమాత్రం యోచించనక్కర్లేదు, దైవ సృష్టిలో ఇది కూడా నువ్వు ఒక సాధారణ నిమిత్తమై ఏర్పడింది అని వాళ్ళకి చక్కగా ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించేటువంటి చిన్న చిన్న కథలుగా వారు చెప్పి వారికి భగవత్ విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయాలి.
0: ఓ చైల్డ్, డోంట్ ఫీల్ సారీ దట్ యు ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. వెల్, ఈవెన్ దట్ మే బి మెంట్ ఫర్ యువర్ ఓన్ గుడ్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ సాధన. And that way we have to fill in them faith in God and give them a lot of encouragement and self-confidence.
1: Bharatiyulu yokka charitriyandu sadhu santulu undinatundi varilo aneka rakamainatundi yokka adarshavantamainatundi jeevithanni anubhavistu vacharu.
0: Among the saints in the history of Bharat, there are quite a few saints who have different approaches towards things and life.
1: Bhagavantunni preminchi అనేక విధములుగా తనను ప్రార్థించి తనను పొందే నిమిత్తమై అనేక సాధనలు సల్పినటువంటి వాడు సూరదాసు.
0: సూరదాస్ ఈజ్ వన్ హూ లవ్డ్ గాడ్ డియర్లీ అండ్ హూ అండర్టుక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన అండ్ హూ ఎంజాయ్డ్ ది డివోషన్.
1: సమయంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యి, సూరదాసు నన్ను చూడాలనుకుంటున్నావా, నీకు కన్నులు లేవు, కన్నులు ఇచ్చేదా అని ప్రశ్నించాడు.
0: Once it so happened, Krishna appeared before Suradas and addressed him, well, do you want that I should give you the eyes back? He was a blind person.
1: Krishna, inka nannu mayalo munchutunnava, ee charma chichuvulto chuchetvanti oka choopu choopuna kaadu kaadu, naa antarmukhamainatvanti oka gnana chichuvu naaku prasadinchamani koraadu.
0: Suradas addressed Krishna, Krishna,
4: ఆర్ యూ స్టిల్ టెస్టింగ్ మీ అండ్ పుటింగ్ మీ బ్యాక్ ఇన్ టు ది డెల్యూషన్ అండ్ ఇల్యూజన్స్? ఈస్ ది సైట్ విచ్ ఈస్ విజిబుల్ ఫార్ దిస్ ఐ, ఈస్ దట్ ది రియల్ వరల్డ్? యూ గివ్ మీ ది ఇన్నర్ ఐ.
2: కన్నులున్నటువంటి వారు ఎన్ని కోట్ల మంది లేరు, వారంతా నిన్ను చూస్తున్నారా?
4: హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ హూ హావ్ గాట్ ది ఫిజికల్ ఐస్?
2: శ్రోత్రములు ఉన్నటువంటి వారు ఎన్ని కోట్ల మంది లేరు, వారందరూ నీ మురళిగానము వింటున్నారా?
4: హౌ మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ హూ హావ్ గాట్ ది ఇయర్స్ బట్ హావ్ దే బీన్ ఏబుల్ టు లిసన్ టు ది సాంగ్ ప్లేడ్ ఆన్ యువర్ మురళి?
2: ఈ విధంగా అడుగుతూ వచ్చాడు కృష్ణుని సురదాస్. కళ్ళుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరైరి.
4: సూరదాస్ బిగాన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ విత్ కృష్ణ. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హావ్ గాట్ ది ఐస్ బట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ బ్యూటిఫుల్ విజన్ ఆఫ్ ది డియర్.
2: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గానమాలింప నెరైరి.
4: ఆల్దో దే ఆర్ హ్యావింగ్ ఇయర్స్, they have not been able to learn the art of listening to the melodious music which you are playing on your flute.
2: Kajamandu paramaatma undiyu paadu samsarambu koriraeri.
4: Although paramaatma is available to them very easily, still they are aspiring to have the worldly life and the family life.
2: Korina palamichu kalpavruchham munda terati pushpamunakai preetiyela.
4: When there is a wish fulfilling tree which can give whatever is asked for, why should one aspire to go to the neighbor's house?
2: Adigina palichuka madhenu uraga dananichi aavunu konaganeela.
4: When there is a celestial cow which can give the nectar in the form of milk, why should one go in search of the milk?
2: Kaantito melu parvatamunda vendi bangaru kai vetakaneela.
4: When there is Meru mountain which is full of gold, silver and precious metals, why should one go in search of
2: Krishna? Na sarvasvamu nivai undaga neenu koredivintidi emti naaku ee netramulu akkaraledu.
4: ఓ కృష్ణ,
2: నిరంతరము నీ సత్యనిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని, నీ హృదయాన్ని, నీ ప్రేమను, నీ యొక్క ఆనందాన్ని అనుభవించేటువంటిది, ఆలకించేటువంటి యొక్క నేత్రాన్ని నాకు అందించమన్నాడు.
4: ఓ కృష్ణ, వెన్ యు ఆర్ మై ఎవ్రీథింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫార్? డూ ఐ ఆస్క్ ఫార్ ది ఫిజికల్ ఐస్?
2: కనుక ఈ నేత్రములు లేనటువంటి పిల్లలకు మనం ఈ విధంగా బోధిస్తూ రావాలి. నాయన ఉన్నారు, ఎంతో మంది కోట్లకు మంది ఉంటున్నారు నేత్రములు గలి, వాళ్ల వల్ల ఏం జరుగుతుండాలి? అంతే కాదు కాదు, నీ నేత్రాన్ని, అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకో, నీ దైవత్వాన్ని నీవు దర్శించడానికి ప్రయత్నించు అని ఆ ఉత్సాహ ప్రోత్సాహాలు ఆ పిల్లలకు అందిస్తారా రావాలి.
4: సపోజ్ దర్ ఇస్ అ బ్లైండ్ చైల్డ్, యూ షుడ్ టెల్ ది బ్లైండ్ చైల్డ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ది ఫిజికల్ ఐస్. దర్ ఆర్ సో మెనీ క్రోస్ ఆఫ్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ది ఐస్. డెవలప్ యువర్ ఇన్నర్ విజన్, ఎంజాయ్ ది కంపెనీ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్. దట్ వే యూ షుడ్ స్పీక్ టు దెమ్ ఎన్కరేజింగ్లీ, ఫిల్లింగ్ దెమ్.
2: కనుక అధ్యాపకుడు ఏ స్థాయిలో, ఏ వ్యక్తికి, ఏ పరిస్థితులు ఎందు ఏ విధంగా బోధించాలనేటువంటి విషయము తప్పక వారి తెలివితేటలను కూడా కొంత ఉపయోగపెట్టి దానిని గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
4: టీచర్స్ విల్ హావ్ టు రికగ్నైజ్ ఈచ్ సిచ్యుయేషన్ ఫుల్లీ. What type of person to whom I am speaking to? What is his capacity? And taking into account all the circumstances, one should adopt the method of teaching to the youngsters.
2: ఈనాటి పరిస్థితుల లోపల ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ, ఈ మానవతా విలువలు అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
4: రియలీ స్పీకింగ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే, ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
2: మానవుని ఆకారం కనిపించుతున్నది కానీ మానవత్వం ఇందులో ఏమాత్రం కూడా కనిపించటం లేదు.
4: ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ టుడే దే ఆర్ దేర్ ఓన్లీ ఇన్ ఫార్మ్.
2: ఈనాడు ప్రారంభించినటువంటి యొక్క ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది ప్రాణ సమానము ప్రపంచానికి.
4: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మే బి కంపేర్డ్ టు ది వెరీ లైఫ్ బ్రెత్ ఫర్ ది వరల్డ్ అట్ లార్జ్.
2: ఏ ఎడారిలో దాహంతో తపించేటువంటి ఒక వ్యక్తికి చల్లని పానీయం చిక్కినప్పుడు ఎంత ఆనందం అనుభవించునో అదే విధంగానే ఈనాడు ప్రపంచం లోపల శాంతి భద్రతలు లేక మానవత్వం నిర్మూలమైపోయి కేవలం ఒక విధమైనటువంటి దానవత్వంగా ప్రవర్తించేటువంటి ఈ సమయం నందు ఈ మానవతా విలువలు అత్యవసరంగా అందించాలి.
4: ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్ ఎట్సెట్రా, it is necessary to undertake education in human values which gives them peace and which puts humanity back into the human beings. It is something like a oasis in a desert.
2: Kalu,
4: one can get
2: ee yokka workshop training anta ayina tarvata
1: మీ మీ దేశాలకు మీరు వెళ్లి దీని యొక్క విశిష్టతను, దీని యొక్క పవిత్రతను, దీని యొక్క అవసరాన్ని కూడాను అనేక మందికి కూడాను మీరు కూడాను అందించి వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికి తగిన కృషి చేయాలి.
4: ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ వర్క్ షాప్ హియర్ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ కంట్రీస్. యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు పీపుల్ ద నీడ్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్, ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ అండ్ అప్రిషియేట్ ది నీడ్ ఫర్ ఇట్ అండ్ గెట్ ది బెనిఫిట్ దేర్ ఫ్రమ్.
1: ఇదే నిజమైనటువంటి సేవ.
4: This is true service.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ తత్వము.
4: This is true divine principle.
1: తనను తాను తరింపజేసుకోవటం గొప్పతనం కాదు.
4: Sanctifying oneself and finding liberation for oneself is not a great thing.
1: తోటి మానవులను తరింపజేయడానికి తగిన ప్రయత్నం చేయటమే ఇదే నిజమైనటువంటి నిష్కామ కర్మ.
4: Making efforts to help so many other people to liberate themselves, this is truly nishkama karma. యాక్షన్ వితౌట్
1: క్రమక్రమేణ మనము ఇవి కూడా కాలేజీల్లో ప్రవేశపెట్టి
4: గ్రాడ్యువలీ విల్ హావ్ టు ఇంట్రడ్యూస్ దీస్ థింగ్స్ ఈవెన్ ఇన్ ది కాలేజెస్.
1: ఈ కాలేజీ విద్యార్థి విద్యార్థినిలకు కూడా ఈ విధమైన యొక్క అవకాశాన్ని అందించడానికి కృషి చేయాలి.
4: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ ది కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టు బి ట్రైన్డ్ ఇన్ దిస్ EHV.
1: కనుక ఇవి కేవలము అన్ని దేశాల వారిది కూడాను ఒక్క ప్రశాంత నియమంలో మాత్రమే దీనిని ఒక తరబీదు చేయటం అనేటువంటిది ఇది చాలా కష్టంగా ఉంటుంది. మీ మీ దేశం నుంచి ప్రశాంత నిలయములకు ఒక్కొక్క పర్యాయం రావాలంటే 30,000-40,000 రూపాయల వరకు కూడా ధన వ్యయం కూడా అవుతుంది. కనుక నా ఉద్దేశం ఏమనగా ఆయా దేశముల లోపలే ఈ ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ కాన్ఫరెన్స్ అక్కడక్కడ పెట్టుకుని తద్వారా దీనిని అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయటం మంచిది.
4: టు ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ ప్రశాంత నిలయం ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పెండిచర్. There are people who will have to spend 30,000 or 40,000 rupees to come over here for training. Therefore, there is a need for organizing the workshops in your own countries so that they can be trained easily without much of expense.
1: కనుక ఇక్కడి నుంచి పోయేటువంటి ప్రతి అధ్యాపకులు కూడాను కొంతమంది అక్కడ చేరి మిగిలిన వారి కూడాను ఈ యొక్క ప్రబోధనలు కూడాను అందించి తద్వారా వారిని కూడా ప్రోత్సాహపరచి కొంత కాన్ఫరెన్స్లు కూడాను ప్రారంభించడం అత్యవసరము.
4: Therefore, the teachers who are trained here can get back to their countries, collect people who are having similar ideas, encourage them, organize the workshops and develop this particular program in your own countries on the right lines.
1: Inka migilinatvanti amshamulanni kodanu aa yokka committee varu anaga education and human value committee varu aneka vidhalaga ninnayincharu daarini meeru tucha paatinchi tadwara meeru ee human value aneetundi daarini deshavyapti gaavincharani nenu aashistu aashirvadistu naa prasangaanni viramistunnanu.
4: There are a few other doubts which are expressed. All these doubts find their answer in the literature published by our own organization. They will have to go through the literature, carefully understand those things, get their doubts clarified, undertake the activity with full earnestness, spread this EHV all over the country. Thus, Swami is bringing his divine discourse to a close.

0: It is not possible to raise the crop of love just like that. It is not possible either to sell or buy love. If only you give up your ego, love springs from your heart spontaneously. Do not forget this sacred good word. విద్యార్థుల స్టూడెంట్, నేను అను అహంకారము, నాది అను మమకారమే సమస్త అనర్థములకును మూల కారణం. ఫర్ ఆల్ ది మిజరీస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ ఐ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఈగో అండ్ మైండ్. దీస్ టూ ఆర్ ఎసెన్షియలీ రెస్పాన్సిబుల్.
1: ప్రపంచమున ప్రతి దేశమునందు కూడాను మంచి చెడ్డలు కలవారున్నారు.
0: ఇన్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గుడ్ అండ్ హూ ఆర్ బ్యాడ్.
1: తెలివితేటలు కలవారు, మేధావంతులు, నిరక్షరాస్యులు కూడాను ఉన్నారు.
0: దేర్ ఆర్ ఇంటెలిజెంట్ వన్స్, ఎడ్యుకేటెడ్ వన్స్ అండ్ ఇల్లిటరేట్స్ ఆల్సో.
1: కానీ కూటి పేద కోటిస్తులు కూడాను ఉంటున్నారు.
0: There are the highly wealthy ones and also poor people.
1: అయితే అందరి ఎందు కూడాను సమత్వంగా మమత్వంగా ఉండినటువంటిది సచ్చిదానందం.
0: But what is commonly found equally in everyone is సచ్చిదానందం.
1: సమస్త శాస్త్రములు కూడాను భగవంతుని సత్చిత్ ఆనంద స్వరూపుడని వర్ణిస్తూ వచ్చాయి.
0: ఆల్ ది స్క్రిప్చర్స్ ది వరల్డ్ హ్యావ్ డిస్క్రైబ్డ్ గాడ్ యాజ్ ద వన్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ సత్, చిత్ అండ్ ఆనంద.
1: సర్వత పాణిపాదం, సర్వతోచి శిరోముఖం, సర్వత స్తుతిమల్లోకి సర్వమాచే. ప్రతి పదార్థమునందును, ప్రతి విషయమునందును, ప్రతి వ్యక్తి అందును, ప్రతి జీవి అందును దృష్టి కల్పితమైన జగత్తంతే కూడాను నిండినది ఉండున్నది ఈ సత్చిత్ ఆనందమే.
0: ఇన్ ది ఎంటైర్ మేనిఫెస్టెడ్ వరల్డ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మ్యాటర్ అండ్ మ్యాన్ ఇట్ ఈస్ దిస్ సత్చిత్ ఆనంద విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్.
1: ప్రతి పదార్థమునందు కూడాను సత్చిత్ ఆనందం ఉండినప్పటికీ వస్తువులు యందు, జడమైనటువంటి పదార్థములు యందు సత్చిత్ గోచరమవుతున్నది కానీ ఆనందం మనకు కనిపించడం లేదు.
0: Although Sat, Chit and Ananda are found in every object in the world, in the gross objects, you can find only Sat and Chit, but Ananda, the bliss is not found in them.
1: Okka jeevuli yandu matrame ee aanandamu vyaktam avutunnadi.
0: Only in the living beings, you can find bliss manifesting itself.
1: Ee aanandamu kudanu tatkalikamainati aanandame.
0: Even that kind of joy is temporary only.
1: Ee aanandamu rendu vidhamulainatundi aanandamu nadi jagattunandu.
0: There are two types of joy which you can find in the world.
1: Sadhana janya aanandamu satasiddha aanandamu ani rendu.
0: One is the joy which you can get by effort, the other is which is spontaneous and inherent.
1: Ee sadhana janya aanandamu kevalam vishayamulato koodinatundi.
0: The joy you derive by your efforts is found in the objects.
1: Idi appadikappadi utti cheeninchinatvantedi.
0: It is the joy which comes temporarily and disappears.
1: Dani yokka sthiratvam anetundi e matram untundadu.
0: You cannot get that permanently.
1: Aakali konnappudu annam bhujinche samayalo aanandam tadupari ee aanandam manaku aakali vesinappudu undadu.
0: When one is hungry, one eats something, one gets joy. But immediately outwards, that joy disappears.
1: జగత్తునందుగల సమస్త విషయములందు కూడాను అనుభవించు సమయమునందు మాత్రమే ఆనందము కాని తదుపరి ఈ ఆనందము అంతర్ధానమైపోతుండాలి.
0: The joy that you can get from the objects of the world will be there only so long as you are enjoying them.
1: చేసేంత వరకు మాత్రమే ఈ ఆనందము.
2: Only when you are enjoying it, you get the joy.
1: అనుభవించేంత వరకు మాత్రమే ఈ ఆనందము.
2: Only as long as you are experiencing it, the joy.
1: తదుపరి ఈ ఆనందము ఏ మాత్రం కూడా మనకు గోచరం కాదు.
2: But once it is over, the joy is not going to be lost in.
1: కనుకనే దీనిని సాధనజన్య ఆనందము అన్నారు. అనగా మానవుడు అప్పటికప్పుడు సంపాదించుకుని అనుభవించేటువంటి ఆనందం.
2: That is why this has been described as a joy which man can acquire as and when he wants that.
1: కాని అది నిజమైన ఆనందం కాదు.
2: But that is not a true joy at all.
1: మానవుడు ఆనంద పిపాసి.
2: Man is an aspirant of joy, seeker.
1: మానవుడే ఆనందమయుడు.
2: Man is essentially the very embodiment of
1: అతని
2: joy.
1: ఆకారమే ఆనందము.
2: His very form itself is joy.
1: స్వభావమే ఆనందము.
2: His very nature is joy.
1: ఇది సహసిద్ధమైన కృతి ఆనందం.
2: This is natural joy, natural delight.
1: ఇట్టి ఆనందమును మానవుడు ఎందుకోసమే అనుభవించడం లేదు?
2: Why is it that a man has not been able to enjoy this natural delight?
1: తాను ఆనందమయుడై కూడాను తన తత్వాన్ని తాను గుర్తించక తన దృష్టిని తన భావమును బయట ప్రపంచమునందు ప్రసరింపచేయడం చేతనే తన ఆనందాన్ని తాను అనుభవించలేకపోతున్నాడు.
2: Although he is the very embodiment of joy, as he has not recognized that inherent joy in him, he diverts his vision outward. He has not been able to enjoy joy.
1: తన ఆనందమంతా కూడాను ప్రకృతి యందు ఉన్నదని భావిస్తున్నాడు.
2: He thinks that the delight and joy lies in the external world.
1: కాదు కాదు, ఇదే పెద్ద పొరపాటు.
2: This is the greatest mistake.
1: సర్వత్రా ఉండేటువంటి ఆనందము తన యందే ఉంటున్నది.
2: The joy which he thinks is found everywhere is found in him alone.
1: పాల లోపల ప్రతి బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
2: Butter is found in every drop of milk.
1: కానీ అది మనకు కనిపించదు.
2: But you cannot see it.
1: ఆ పాలను పెరుగుగా చేసి పెరుగును చిరికినప్పుడే సర్వత్రా సమత్వంగా ఉండేటువంటి యొక్క ఈ వెన్న ఏకత్వంగా సాక్షాత్కరిస్తుంది.
2: బట్ వెన్ యూ కర్డల్ ద మిల్క్ అండ్ టర్న్ ఇట్ దెన్ ఓన్లీ ద బట్టర్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ద మిల్క్ కలెక్ట్ ఇట్సెల్ఫ్ అండ్ అపియర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బట్టర్.
1: కాకుండా చేయవలసినటువంటి యొక్క మార్గంలో మనం పనులు చేయకుండా దానిని మార్చవలసినటువంటి మార్గంలో మనం మార్చకుండా పాలను మాత్రం హస్తమును దంచుకుని వెన్నెక్కడ వెన్నెక్కడ అని వెన్నను మనం దూషిస్తే కానీ పాలను మనం దూషిస్తే కానీ మనకు ఈ సాక్షాత్కారం లభించదు.
2: వితౌట్ ఫాలోయింగ్ ది ప్రాపర్ ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ అండ్ గెటింగ్ ద బటర్, ఇఫ్ యూ కీప్ ద మిల్క్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ గో ఆన్ టెలింగ్ దట్ బటర్ ఇస్ నాట్ ఫౌండ్ ఎనీవేర్, యూ కెనాట్ గెట్ ఇట్.
1: అదే విధంగానే మానవుని యందు మనసునందు సమస్త విధములైన ఆనందం కూడాను సంక్షిపింపబడినటువంటిది.
2: సిమిలర్లీ ఇన్హెరెంట్ ఈజ్ ఇన్ ద మ్యాన్ మైండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
1: మనసును మదించి మనసును శోధించి మనసును పరిశోధించి తన తత్వాన్ని తాను గుర్తించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి సత్య చిత్త ఆనందము మనకు లభ్యమవుతుంది.
2: టర్నింగ్ ద మైండ్, లుకింగ్ ఇన్ టు అండ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద మైండ్ అండ్ మేకింగ్ ఎ డీప్ సర్చ్ ఆఫ్ ఇన్ ద మైండ్, దట్ అలోన్
1: మానవుడు ఈనాడు అన్నమయ ప్రాణమైనటువంటి యొక్క జీవితత్వాన్ని మాత్రమే విశ్లేషించి దానిని మాత్రమే భావించి సత్యమని భావించి జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ మనోమయం వరకు కూడాను తాను ప్రయాణం చేయటం లేదు.
2: Man is entirely basing his faith and belief only on the external body form which is based upon food. He is not even going right up to the state of mind.
1: Annamayam dehamu.
2: The physical body consists of
1: ee chalashakti nandichetinchi pranamayam.
2: And it is the prana, the life force which makes the
1: body move. Manomayam.
2: The third one is the world of mind.
1: Nalugovadi vijnanamayam.
2: The fourth one is the world of wisdom.
1: తదుపరి ఆనందమయం.
2: And beyond that comes the delight.
1: మానవుడు కేవలము తన జీవిత యాత్రలో రెండు స్టేషన్లు మాత్రమే దాటుతున్నాడు. మిగిలినటువంటి స్టేషన్లు తాను ఏమాత్రం కూడా సంబంధం పెట్టుకోలేదు.
2: In his journey, man is traveling and going only up to the two stations. Beyond the two stations, the third, fourth and fifth is not at all trying to reach.
1: ఈ దేహమయమైనటువంటి యొక్క అన్నమయమైనటువంటి దేహమును ఈ దీన్ని కాపాడేటువంటి ప్రాణమయమైనటువంటి ఒక తత్వాన్ని మనం విశ్లేషిస్తున్నామే కాని దానిని దాటి మనోమయ పరిశీలన గావించుకుని విజ్ఞానమయంలో ప్రవేశించి తదుపరి ఆనందమును అనుభవించడానికి కృషి చేయటం లేదు.
2: వీఆర్ బేసింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ద ఫుడ్ సీట్ అండ్ ఆన్ ద లైఫ్ సీట్, దట్ ఈస్ అన్నమయ అండ్ ప్రాణమయ, బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు విజ్ఞానమయ అండ్ ది అదర్ త్రీ ఆస్పెక్ట్స్.
1: కనుక మనము చేసేటువంటి యొక్క మార్గమునందు కానీ కలిచేటువంటి విషయములందు కానీ సంపూర్ణమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించి వర్తించడం లేదు.
2: ఇన్ అవర్ లైఫ్ whatever we do, we are not recognizing the things in their entirety and conducting ourselves.
1: దుర్లభం మనుషుదేహ. మనుష్య జన్మము చాలా దుర్లభమైనటువంటిది.
2: It is difficult and rare to get a human life.
1: ఇది కేవలము నిప్పు జ్వాలల నుండి నిప్పు కణములు బయలుదేరినట్లుగా ఈ సత్యచిత్ ఆనందం నుండి ఈ జీవతత్వం అనేటువంటి కణువులు బయలుదేరింది.
2: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ జీవా హెస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లార్డ్ ఇన్ ద సేమ్ వే ద సింగర్స్ ఎమర్జ్ ఫ్రమ్ ద ఫైర్.
1: ఈ యొక్క అగ్ని యందు ఏ విధమైన దహన శక్తి ప్రకాశ శక్తి కలదో ఈ అణుశక్తి యందు కూడాను ఈ దహన శక్తి ప్రకాశ శక్తి సమముగా ఉంటున్నది.
2: జస్ట్ యాజ్ దెర్ ఈస్ ది పవర్ ఆఫ్ బర్నింగ్ అండ్ పవర్ ఆఫ్ లైట్ ఇన్ ఫైర్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఆల్సో దీస్ టూ పవర్స్ ఆర్ ఫౌండ్.
1: కనుకనే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనింది వేదం. అన్ని జీవులు కూడాను నా అంశము లేని.
2: That is why Vedas have declared that every living being is only my aspect.
1: Aithe tana amsam ainappatikini ee satyanni gurtinchukunda undadu kaaranam emi?
2: Although he is an aspect of God, why is he not recognizing this truth?
1: Manavudu prakrutamaina jeevitanni abhilashistunnadu.
2: Man is aspiring to live only the natural and the external.
1: Anityamo ashashtamo asatyamaina jagattunu varistunnadu.
2: He is loving and indulging in only the temporary, the external life.
1: అదే నిత్యము సత్యమని భ్రమిస్తున్నాడు.
2: He thinks that this is permanent and this is truth.
1: తద్వారా ఈ యొక్క నిత్య సత్యమైనటువంటి ఆనందానికి అతి దూరమైపోతున్నాడు.
2: In this process, he is becoming distant to the world which is based upon truth and permanence.
1: కనుకనే ఈ త్యాగము నుండే మనకు నిజమైనటువంటి ఆనందం లభ్యమవుతుందని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
2: Upanishads have declared we can get real joy only when we undertake sacrifice.
1: ఈ త్యాగం అంటే ఏమిటి?
2: What do you mean by sacrifice?
1: కేవలం ఇల్లు వాకిలి వదలటము అరణ్యములు చేరటము ఇది త్యాగమా? కాదు కాదు.
2: Is it sacrifice such as giving up the house and earth and then going to forest?
1: ఇంకేమైనా తపస్సులు యాగములు యజ్ఞములు చేసినంత మాత్రం లభించేటువంటిది కాదు.
2: You cannot get immortality even by doing yajnas and tapas.
1: నకర్మణ అనప్రజయ అధనేన త్యాగేనేకి అమృతత్వ మానసుని ఈ అమృతత్వమైనటువంటి యొక్క ఆనందం మనకు లభ్యం కావాలంటే కొన్ని విధములైనటువంటి యొక్క ప్రాకృతమైన భావాలను మనం కొంత అదుపులో పెట్టుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ ద ఇమ్మార్టల్ డిలైట్ అండ్ బ్లిస్ యూ హ్యావ్ టు కంట్రోల్ సమ్ ఆఫ్ ది ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: లైఫ్. సంబంధమైనటువంటి భావములను విచ్చలివిడిగా వదలక దానిని మంచి చెడ్డలు అనగా డిస్క్రిమినేషన్ పవర్ నిత్యానిత్య విషయ పరిశీలన చేసినప్పుడే దీని తత్వం మనకు అర్థమవుతుంది.
2: యూ షుడ్ డెవలప్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ మైండ్ విచ్ గోస్ ఇన్
1: పిల్లలు డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. ఏ విధంగా చేస్తున్నారు? తనకు అనుగుణ్యంగా ఉండేటువంటి దానిని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు.
2: ది బాయ్స్ ఆర్ ఆల్సో డూయింగ్ డిస్క్రిమినేషన్ బట్ వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్? దే ఆర్ ట్రైయింగ్ టు థింక్ ఓన్లీ ఫేవరబుల్ టు దెమ్.
1: తనకు అనుకూలమైనటువంటిది మంచిది అనుకుంటున్నాడు, తనకు అనుకూలం కానటువంటిది చెడ్డది అనుకుంటున్నాడు.
2: హీ థింక్స్ దట్ వాట్ ఎవర్ హీ లైక్స్ దట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
1: తన తత్వాన్ని మర్చాలి. నేను నేను అనేటువంటి తత్వాన్ని మర్చి విషయాన్ని చక్కగా పరిశీలన చేసినప్పుడు దాని యొక్క సత్యం మనకు గోచరమవుతుంది.
2: ఓన్లీ వెన్ యూ గివ్ అప్ యువర్ సబ్జెక్టివ్ ఫీలింగ్ అండ్ సీ ది ఆబ్జెక్ట్ ఇన్ ఎన్ ఆబ్జెక్టివ్ వే.
1: నిత్యానిత్య విషయ పరిశీలన చేయటమే కాదు, నాది పరాయిది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేయటం కాదు.
2: డిస్క్రిమినేషన్ ఎసెన్షియలీ మీన్స్ యూ హ్యావ్ టు జస్ట్ లుక్ ఇన్ టు వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్ నాట్ పర్మనెంట్ అండ్ నాట్ వాట్ ఈస్ మైండ్ అండ్ వాట్ ఈస్ నాట్ మైండ్.
1: కనుకనే నేను నాది అనేటువంటి తత్వాన్ని పక్కకు పెట్టి ఈ వస్తువు యొక్క తత్వము మంచి చెడ్డకి ఏమిటి అని విచారణ చేయాలి.
2: దట్ ఈస్ వై కీప్ అసైడ్ యువర్ ఈగో అండ్ యువర్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ and try to inquire into what exactly is the truth.
1: Kanukane manavattamlo undinatvanti oka divyattamainatvanti satchit aanandamu vyaktam kaakunda povadaniki moola kaaranamu mana drishti doshame.
2: Satchit aananda which is inherent in man is not manifesting itself because of our own defective vision.
1: Vidyarthulara jagatlo srishtilo etti doshamu kodanu ledu, manavuniki drishtilone untunnadi samasta doshamu.
2: The student, there is no defect whatsoever in creation. The entire defect
1: is kuntu tana ichcha aichchanu puraskarinchukoni prasarimpa chestunnamu.
2: Man is viewing things depending upon his own likes and dislikes.
1: Manam ee yokka pavitramaina vayasunu వ్యర్థము చేసుకుంటారు.
2: వి షుడ్ నాట్ వేస్ట్ దిస్ ప్రెషియస్ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్.
1: చాలా మంది యువకులు యువకులు అంటుంటాం. యువకులంటే ఎవరని మీరు భావిస్తున్నారు? ఏ 15 సంవత్సరం నుంచి ఏ 30 సంవత్సరంలో ఉండేటువంటి వాడు యువకుడని మీరు భావిస్తున్నారా? చాలా పొరపాటు.
2: Who do you think is a youth? Is it one who is in the age group of 15 to 30? Certainly not. This is a mistake.
1: Aarogyavantude yuvakudu ani.
2: A healthy one is youth.
1: Bhishmacharyaki 116 samvatsaramlo atanu maha yuvakude.
2: Bhishma, who lived for 116 years, he was a youth even in his
1: 116 years. Yadunu lekunda taanu pushtiga santushtiga undinatundi vaadu kanakane 116 samvatsaram lopala kodanu yuddham cheyagaligadu.
2: As he was free from all types of diseases and defects, he was able to fight like a great warrior even in his
1: 100 years.
2: What is the reason for this?
1: Nadatane moola kaaranam.
2: Conduct is very important for this.
1: Manavattamlo undinatundi nadatanu sakramaina margamlo pravesha pettinappudu tanu jeevitamantayikudunu aarogyanga aanandanga undagaladu. ఈ ఆరోగ్య ఆనందం ఉండినంత వరకు కూడాను తాను యువకుడి.
2: మ్యాన్ కెన్ ఎంజాయ్ ద హెల్త్ అండ్ హ్యాపీనెస్ యాజ్ లాంగ్ యాజ్ హిస్ కాండక్ట్ ఈస్ ఆల్ రైట్ అండ్ యూజెస్ హిస్ టైమ్ వెల్.
1: అదే యువకులకు ప్రధానమైనటువంటి యొక్క ఆస్తి.
2: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ యూ.
1: అదే హెల్త్ ఈజ్ వెల్త్.
2: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ హెల్త్ ఈజ్ వెల్త్.
1: ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే నిమిత్తమై ఆలోచనలు సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు ఫాస్టర్ గుడ్ హెల్త్ యూ షుడ్ ఎక్సర్సైజ్ గ్రేట్ కంట్రోల్ ఓవర్ యువర్ థాట్స్.
1: నిజముగా మనము శ్రీమంతులము అని అనుకుంటాం. ఎవరు శ్రీమంతులని? దండిగా ప్రాక్టీస్ పెట్టి అనేక రకమైనటువంటి ఇండస్ట్రీస్ పెట్టి కొత్త కొలది డబ్బులంతా కూడా అప్పులు తీసుకుని ఏదో గొప్పగా పెద్ద పెద్ద కారు లోపల సంచారం చేస్తున్నామంటే ఇతని కాదు శ్రీమంతుడు.
2: హూ ఈజ్ ద రిచ్ మ్యాన్? రిచ్ మ్యాన్ ఈజ్ నాట్ ద వన్ who has got plenty of properties, who has borrowed and started big business, etc.
1: Meekanta telusunu Tata Birla Kirloskar vidanti vallanta kuda goppa kotisthalenu mee bhavisthunnaru.
2: You are thinking the Tata Birlas and Kirloskar are very wealthy and
1: kaaru. Naa drishti lopala srimantudu evadante runamu leni vaade srimantudu annadu.
2: In my view, the one who is free from debt, he is the richest.
1: Ee Birla, ఈ కిర్లోస్కర్, ఈ యొక్క తాత, వీళ్ళంతా ఏ బ్యాంకు లో చూసినా అప్పులే. అధికారులు అవుతారు, శ్రీమంతులు అవుతారు.
2: దిస్ బిర్లా టాటా కిర్లోస్కర్ హావ్ బారోడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ బ్యాంక్. వాట్ టైప్ ఆఫ్ రిచ్ పీపుల్ కెన్ దే బి?
1: కనుక రుణస్తుడు ఎప్పుడు కూడా శ్రీమంతుడు కాదు.
2: ఎ డెటర్ కెన్ నెవర్ బి ఎ రిచ్ మ్యాన్.
1: అనారోగ్యవంతుడు ఎప్పుడు కూడా యువకుడు కాదు.
2: ఎన్ అన్హెల్తీ మ్యాన్ కెన్ నెవర్ బి ఎ యూత్.
1: కనుకనే మనం సంపాదించవలసినటువంటి ఒక శ్రీమంతత్వం ఏమిటి? ఇతరులతో ఏ విధమైనటువంటి జింక మనం లేకుండా మనకున్న దానితో మనం తృప్తి పడాలి.
2: వాట్ ఇస్ ది రిచ్ టైప్ ఆఫ్ రిచ్నెస్ దట్ యు షుడ్ హావ్? రిచ్నెస్ విచ్ గివ్స్ అస్ కంటెంట్మెంట్.
1: మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్, హీ హూ హాస్ మచ్ సాటిస్ఫాక్షన్, హీస్ ది రిచెస్ట్. కనుకనే మనము సరైనటువంటి స్థితిలో మనం పోవాలనుకుంటే ప్రతి విషయంలో కూడా నువ్వు చక్కగా విచారణ చేయాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ ప్రాపర్ పాత్ అండ్ ఆన్ ద రైట్ పాత్, యూ హావ్ టు డిస్క్రిమినేట్ అండ్ థింక్ ప్రాపర్లీ.
1: మనం సంపాదించుకుంటాం, ఎంతో చదువుకుంటాం, ఎన్ని విధంలో ఉద్యోగం చేస్తాం, కానీ ఈ సంపాదన కూడా సక్రమమైనటువంటి దానిగా మనం సంపాదన చేయాలి.
2: వీ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ, వీ ఆల్సో గెట్ ఎ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ వాట్ హౌ
1: ఇలాంటి యువకులు ఎందు క్షణక్షణమున కూడా చీమల పుట్టల వల్లే కోరికలు పుట్టలు పుట్టలుగా పుట్టుతున్నాయి.
2: ఇన్ ద యూత్ ఆఫ్ టుడే డిజైర్స్ ఆర్ జనరేటింగ్ ఇన్ బిలియన్స్.
1: కానీ జీవులకైనా తిని తృప్తి పడుతున్నాయి, ఆనందిస్తున్నాయి.
2: The living beings, other than man, may be at least happy with whatever they get.
1: దాచుకునేటువంటి స్వార్థం కానీ దోచుకునేటువంటి దుర్మార్గం కానీ ఈ జీవుల్లో లేదు.
2: These beings do not have the bad habit of hiding and storing for future.
1: ఈ దాచుకుని దోచుకునేటువంటి యొక్క తత్వం కేవలం ఒక మానవుని యందు మాత్రమే ఉంటుందని.
2: Storing and robbing are found only in man.
1: కనుకనే నిత్యానందం అనేటువంటి దానిని తాను అనుభవించలేకపోతున్నాడు.
2: దట్ ఈస్ వై హీ డస్ నాట్ నో వాట్ కంటిన్యూస్ జాయ్ ఈజ్.
1: కేవలం తాత్కాలికమైనటువంటి యొక్క ఆనందాన్ని కూడా అనుభవించలేకపోతున్నాడు.
2: హీఈస్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఎంజాయ్ ది ట్రాన్సిటరీ టైప్ ఆఫ్ జాయ్.
1: విద్యార్థులారా, మీరు ప్రధానంగా గుర్తించవలసినటువంటిది మన కోరికలను సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి.
2: దియర్ స్టూడెంట్స్, the most important thing which you should recognize is exercise great control over
1: jeevitamaneetundi dirgha prayanam.
2: Our life is a long journey.
1: Less luggage, more comfort, make travel a pleasure ani mana yokka dirgha prayanamlo korikalaneetundi chaala baruvainaatundi yokka luggage.
2: In our long journey, desires are real luggage.
1: ఈ డిజైన్స్ ఉండవలసిందే.
2: There is need for
1: ప్రతి ఒక్కడు నేను ఉన్నత ఉద్యోగం అందుకోవాలని ఆశిస్తాడు.
2: Everyone wants to get a highly paid job.
1: గౌరవాన్ని సంపాదించాలని ఆశిస్తాడు.
2: He wants to earn
1: గౌరవాన్ని కట్టించాలని ఆశిస్తాడు.
2: He wants to build celestial buildings.
1: ఈ ఆశలు తప్పు కాదు.
2: There is nothing wrong.
1: ఈ ఆశలు ఉండవలసినదే.
2: You can have them.
1: కానీ ఈ ఆశలు అంత కూడాను దురాశలు కానీ లేక మితిమీరిన ఆశలు కానీ రూపొందరాదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని మన యొక్క దీర్ఘ ప్రయాణంలో కోరికలు అనేటువంటిది చాలా బరువు అయినటువంటి యొక్క లగేజ్.
2: ఇన్ అవర్ లాంగ్ జర్నీ డిజైర్స్ ఆర్

0: జీవితంలో అనేక కష్టములు, నష్టములు, నిష్ఠూరములు, అరిష్టములు కూడా వెంటాడుతుంటాయి.
1: He may have to face a number of problems and a number of troubles.
0: వీటినన్నింటినీ నెట్టుకుని తట్టుకుని ముందుకు కొనసాగినటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: A man who faces all of them boldly and conquers them alone can be called a man.
0: చలపను పుంగి లొంగి ఉండేటువంటి ఒక మానవత్వాన్ని మనం ఏమాత్రం కూడా అనుభవించరాదు.
1: We should not be such weak minded people who succumb to
0: ఇట్టి దైవ్యం ప్రసాదించేటువంటిది ఒక్క దైవత్వం మాత్రమే.
1: It is only the divinity which can bless you with that courage.
0: కారణమే మనకు ఆ దైవము సత్ చిత్ ఆనంద స్వరూపుడై వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: The reason is divinity is సచ్చిదానంద accompanying you always and
0: fearless. God is with you. కనుక నీవు ఆ ధైర్యంతో పల నీ యొక్క జీవిత యాత్ర సాగించాలి.
1: With that courage, you carry on the journey of your life.
0: విద్యార్థులారా, విద్యను అభ్యసించి విశాలమైనటువంటి జగత్తులో మీరు ప్రవేశించిన పూర్వము మనం కొన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: The student, before you enter into the life, after your education, there are a few things which you have to learn.
0: మొట్టమొదట మనము మనసును నిగ్రహించుకోవాలి.
1: The very first one is control your mind.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములంతా కూడా నీ వశం అవుతాయి, నీవు మాస్టర్ అవుతావు.
1: Then only you can become the master of all your senses.
0: Master the mind. Be a master mind. ఆ రకమైనటువంటి దీనిని మనం సంపాదించాలి.
1: That is master of the mind. Be a master mind. This type of
0: నీవు మాస్టర్ కానీ నీవు సర్వెంట్ కాదు.
1: You are a master, not a servant.
0: ఈ మనసును నీవు అధీనంలో ఉంచుకున్నప్పుడు నీకంటే గొప్ప మాస్టర్ మరొకడు లేడు.
1: If you can control your mind and master the mind, there cannot be a master than who can
0: be a master. నీ సర్వెంట్ అయినటువంటి యొక్క ఈ సెన్సెస్ కు నీవు లొంగిపోవటం చేత ఎన్ని విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: ఆల్దో యు ఆర్ ఎ మాస్టర్, యాజ్ యు హావ్ యీల్డెడ్ టు యువర్ సెన్సెస్ విచ్ ఆర్ ఓన్లీ యువర్ సర్వెంట్,
0: అందరి ఎందుకు నువ్వు దైవత్వం ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తించి ఎవరిని బాధించకుండా చూసుకోండి.
1: Do not trouble anyone, recognizing the fact that divinity is existing in everyone.
0: కనుకనే మనము ప్రతి మానవుని ఎందుకు కూడాను ఒక సత్యచిత్ ఆనందం అనేటువంటిది ఉన్నది, ఆ ఆనందమే నాయందు కూడా ఉంటున్నది అనేటువంటి సమభావాన్ని కూడాను ఈ పవిత్రమైన భావాన్ని కూడాను మీరు అభివృద్ధి చేసుకోవాలి.
1: Develop the sacred feeling that God dwells in every human being in the form of సత్యచిత్ ఆనంద as much as he dwells in you.
0: Now, ever, but never. ఈ రెండింటిని మీరు దృష్టిలో పెట్టుకోండి.
1: Always keep in view these two things. Love ever, hurt never.
0: ఇదే మానవుని ఎందు ఉండేటువంటి సక్రమైనటువంటి రాజమార్గం.
1: This is the royal path which man
0: ప్రతి చిన్న విషయమందు కూడా ఇతరులను నొప్పించడము, ఇతరులను బాధించడము ఇది సరైనటువంటి మానవత్వానికి సరైన అర్థం కాదు.
1: Hurting people and paining people, even in small things, this is not in tune with a human dignity.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే లేక చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మాలిన్యం చేయకూడదు.
1: Not recognizing divinity within you, you should not dirty the environment all around.
0: మానవుడు పుట్టినప్పుడు నిర్గుణంగా పుట్టున్నాడు.
1: When man is born, he is free from
0: పెరుగుతూ పేరుతూ కేవలము ఈ కాల మార్పు చేత, ఆహార మార్పు చేత, సహవాస మార్పుల చేత మానవత్వంలో అనేక రకమైనటువంటి యొక్క పుట్టభావములు అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: As man grows in age, on account of environment, circumstances, friendship, association, he develops.
0: చదువులో ప్రవేశించేటప్పటికీ ఆపాద మస్తకం వరకు కూడాను తనకంటే ముందుగానే, తన చదువు కంటే ముందుగానే ఇందులో అహంకార అభిమానములు ప్రవేశిస్తుంటాయి.
1: బట్ ది మొమెంట్ హీ ఎంటర్స్ ఇన్ టు ఎ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లర్నింగ్ ఫ్రమ్ టాప్ టు టో హీ డెవలప్స్ ది ఈగో అండ్ హాటినెస్.
0: ఒక్కొక్కరు ఏదో 5 ఇయర్స్ ప్లాన్ అని చెప్పని 5 సంవత్సరం వరకు తగినటువంటి ఆహారాన్ని ప్రోగ్ చేస్తుంటే, ఇంకా కొంతమంది 10 ఇయర్స్ ప్లాన్ చెప్పిన 10 సంవత్సరం వరకు కూడా ఆహార విహారాన్ని కొంతవరకు ప్రోగ్ చేసుకుంటే, ఈనాటి విద్యార్థులు చూస్తామంటే అది కాదు, ఇంకా 10 కరువులు వచ్చినా కూడా పెరగనటువంటి ఒక ఆస్తిని పొందాలి అని ఆశిస్తుంటారు.
1: సమ్ పీపుల్ హ్యావ్ 5 ప్లాన్స్ టు ప్రొవైడ్ ఫర్ దెమ్సెల్స్, సమ్ పీపుల్ మే హ్యావ్ 10 ఇయర్స్, బట్ టుడే స్టూడెంట్స్ వాంట్ టు ప్రొవైడ్ అండ్ అర్న్ సో మచ్ ఆఫ్ మనీ విచ్ కెన్ సస్టైన్ దెమ్ ఫర్ 4 జనరేషన్స్.
0: విధమైనటువంటి మితిమీరినటువంటి ఆశకు గురి కావడం చేతనే మతి చెడుపుకుంటున్నారు.
1: దిస్ ఎక్సెసివ్ గ్రీడ్ ఈస్ కాజింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ మేకింగ్ మ్యాన్.
0: విద్యార్థులు గుర్తించవలసి తన కెపాసిటీ, తన యొక్క యోగ్యతను, తన యొక్క తత్వాన్ని, తన యొక్క నిజాయితీని తాను గుర్తించాలి.
1: ది వెరీ ఫస్ట్ థింగ్ విచ్ ద స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ ఈజ్ హిజ్ ఓన్ నేచర్, హిజ్ ఓన్ ఇంటిగ్రిటీ, హిజ్ ఓన్ క్యారెక్టర్.
0: తను తన తత్వాన్ని గుర్తించకుండా కేవలం చంద్రమండలం పోయినప్పటికీ అక్కడ ఛాన్స్ లభించదు.
1: వితౌట్ రికగ్నైజింగ్ వన్స్ ఓన్ ట్రూ నేచర్, ఈవెన్ ఇఫ్ యూ గో టు మూన్, యూ కెనాట్
0: డై. దుర్భావములు దుర్గుణములు ఉంచుకొని ఎంత పవిత్రమైన వాతావరణంలో జీవించినప్పటికీ ఇది శాంతిని పొందలేడు.
1: కీపింగ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యువర్ సెల్ఫ్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మోస్ట్ సేక్రెడ్ ఎన్వైరన్మెంట్.

0: ಸಗುಣ ಅನುಬಾಮ್ ಉಂಚಕ ಅರಸು ಚುಂದರು ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
1: Keeping atom bomb in your hand, you go on shouting peace.
0: Chandrajeyaga kaligi kodanu chandagaranu shanti sukhamulu annaru.
1: Even if you go to moon with that kind of thought, how can you ever enjoy peace?
0: Vidyarthulara mee bhavamulu pavitramaitiga marchukovali.
1: Transform your feelings into sacred ones.
0: Nenu satya chit ananda swarupudanu aneetundi vishwasanni drudamuga meeru nammali.
1: Firmly believe that you are the very embodiment of sat ఆనంద
0: మన చుట్టూ ఉండినటువంటి గాలియే మన కంటికి కనిపించదు.
1: ది ఎయిర్ విచ్ ఇస్ సరౌండింగ్ యూ, యూ ఆర్ నాట్
0: ఓన్లీ ఆ గాలిని పట్టుతామంటే చేతికి చిక్కదు.
1: యూ కెనాట్ క్యాచ్ ది ఎయిర్ ఐదర్.
0: కంటికి కనిపించదు, చేతికి చిక్కదు.
1: ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు ది ఐ, నార్ కెన్ యూ హోల్డ్ ఇట్ బై
0: హ్యాండ్. అంత మాత్రం చేత ఆ గాలి లేదని నీవు వాదించగలవా?
1: జస్ట్ బికాస్ ఆఫ్ దట్ కెన్ యూ ఆర్గ్యూ?
0: ఆ గాలి లేదున్నావు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో ఎయిర్, హౌ డు యూ ఎగ్జిస్ట్?
0: కనుకని దైవం లేడనేటువంటి వాడు తనను తాను లేడనుకునేటువంటి వాడే.
1: ఇన్ ది సేమ్ వే ఎ పర్సన్ హూ డినైస్ గాడ్ ఈస్ డినైయింగ్ హిమ్సెల్ఫ్.
0: కనుకనే దివ్యత్వమైనటువంటి సర్వత్రా నిండి ఉంటుందని,
1: డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్,
0: దానిని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యము సంపాదించుకోలేకపోవటం చేతనే ఈ అనర్థాల్లో మునిగి యథార్థాన్ని మర్చిపోతున్నాం.
1: పీపుల్ హూ హావ్ నాట్ డెవలప్డ్ దట్ కెపాసిటీ టు సీ డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్
0: ప్రేమల రూపులారా. దివ్యమైనటువంటి యొక్క తత్వము సర్వ పదార్థములు ఎందుకు కూడా ఉంటుందని,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, డివినిటీ ఇస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్,
0: దానిని మనం ఈనాడు గుర్తించాలి.
1: దట్స్ వాట్ యూ హావ్ టు రికగ్నైజ్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ,
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ వాట్ యూ హావ్ టు రికగ్నైజ్.
0: అన్నింటి ఎందు ఉండేటువంటి ఏకత్వం ఏమిటి అని విచారించాలి.
1: యూ హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇట్ దట్ యూనిఫైస్.
0: ఏకత్వమే సత్ చిత్ ఆనందం.
1: అండ్ దట్ యూనిఫైయింగ్ ఫోర్స్ ఇస్ సత్.
0: చిత్తనగా ఉన్నది.
1: దట్ మీన్స్
0: బీయింగ్
1: ఈజ్ బీయింగ్
0: చిత్తనగా దానికి సంబంధించిన అవేర్నెస్ అన్నిటినీ గుర్తింప చేసేటువంటిది.
1: దిట్ ఈజ్ అవేర్నెస్ విచ్ మేక్స్ పీపుల్ రికగ్నైజ్ దట్.
0: ఈ సత్ అనేది ఉన్నది అనేటువంటిది లేకపోతే దాన్ని గుర్తించడం ఎక్కడవుతుంది?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద అవేర్నెస్ ఆఫ్ ది బీయింగ్, హౌ కెన్ యూ బి అవేర్ ఆఫ్ అవేర్నెస్? అట
0: గుర్తించడము అనేటువంటిది లేకపోతే అనుభవించడం ఏ విధంగా సాధ్యమవుతుంది?
1: ఇఫ్ యు ఆర్ నాట్ బ్లెస్డ్ విత్ అవేర్నెస్, హౌ కెన్ యూ ఎంజాయ్?
0: కనుకని దాన్ని ఉన్నటువంటి దానిని గుర్తించి అనుభవించినప్పుడే ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ జాయ్ ఓన్లీ విత్ యూ రికగ్నైజ్ ది బీయింగ్ అండ్ బికమ్ అవేర్ ఆఫ్ దాట్ అండ్ ఎంజాయ్ దాట్.
0: కనుకని ప్రపంచమంతయును ఉన్నది,
1: ది వరల్డ్ ఎగ్జిస్ట్, ది వరల్డ్ దెర్ ఇస్ బీయింగ్
0: ఉన్నది అని ఎట్ట చెప్పగలుగుతున్నావు?
1: హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ దేర్?
0: కంటికి కనిపిస్తుంది.
1: యూ కెన్ సీ ఇట్.
0: చెవులకు వినిపిస్తుంది.
1: యూ కెన్ హియర్.
0: మనసుకు అనిపిస్తుంది.
1: యూ కెన్ ఫీల్ విత్ ద మైండ్.
0: హృదయాన్ని మురిపిస్తుంది.
1: ఇట్ మేక్స్ ద హార్ట్.
0: ఇవన్నీ కూడా ఈ జగత్తునందు ఉన్నవి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి దానిని లేదని ఏ రీతిగా భావించగలం?
1: హౌ కెన్ యూ డినై దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద వరల్డ్?
0: అది ఉన్నది.
1: దాట్ మీన్స్ బీయింగ్.
0: అయితే ఆ ఉన్నది అనేటువంటిది ఏ రీతిగా మనకు ప్రభావితమవుతుంది?
1: దట్ విచ్ ఈస్ దేర్ ఆల్రెడీ, హౌ ఆర్ యూ బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్?
0: ఆకలి, ఈ ఆకలిని అన్నం తీరుస్తూ ఉండాలి.
1: Take for example hunger.
0: అన్నం అనేటువంటిది ఉన్నది.
1: There is food which satisfies hunger.
0: అన్నము ఉండటం చేతనే ఆకలి ప్రారంభమైంది.
1: Because there is food, you have developed hunger.
0: అన్నమే జగత్తులో లేకపోతే ఆకలే ఉండదు.
1: If there is no food in the world, there cannot be hunger.
0: కనుక ఆకలి ఉండటం చేతనే అన్నం వచ్చింది.
1: Because there is hunger, food has been able to be found.
0: కనుక మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది ఏమిటి? ఆకలి ఉందా, అన్నం ఉందా?
1: What is it that you have to recognize today? Is hunger first or food first?
0: కాని ఆకలి. ఆకలి అని మనం భావిస్తున్నాం. కాదు కాదు, అదే పొరపాటు.
1: We think hunger is first. No, it is a mistake.
0: ఆహారం సృష్టించే తదుపరి ఆకలి సృష్టిస్తున్నాడు భగవంతుడు.
1: God has created food before he created hunger.
0: ఈ రెండు ఉండటం చేతనే మానవత్వం అనేటువంటి దేహమును సంరక్షించుకోగలుగుతున్నాడు.
1: Because he has hunger and also food, man has been able to pass on the body.
0: Vijjanam deharachatam. ఈ ఆకలి దేహ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ జీవిత నిమిత్తం కాదు.
1: హంగర్ అండ్ ఫుడ్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ బాడీ, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్.
0: నీవు జీవితం కోసం బ్రతకదు కానీ అన్నం కోసం బ్రతకదు.
1: దేర్ఫోర్ యు లివ్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుడ్.
0: అన్నం కోసం బ్రతికేటువంటి వాడు పాపి, ఆత్మ కోసం జీవించేవాడు గోపి అన్నాడు.
1: ద వన్ హూ లివ్స్ ఫర్ ఫుడ్ ఈజ్ ఎ సిన్నర్. The one who lives for Atma is Gopi.
0: Unnai lokamulo anni untunnai jeevinalu kaani avanni ee reethiga bratukutunnai.
1: There are so many living beings.
0: ఆన్ అర్త్ హౌ ఆర్ ద లివింగ్ దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మనం యోచుకుని చేసుకున్నప్పుడు ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్ నాట్ ఫర్ లివింగ్ అని ఆన్సర్ వచ్చింది.
1: When you put a question to yourself, what is the purpose of education? The answer comes, education is for life and not for living.
0: దీనికోసం మీరు ఎడ్యుకేషన్ అనుకుంటే ఎన్ని జీవ జంతువులంతా కూడా జగత్తులో జీవించడం లేదు.
1: If you think education is for living,
0: పచ్చి మృగాలు అంటూ క్రిమి కీటకాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and even insects and
0: worms
1: What have they studied? Where have they taken the degree?
0: Have you jeevinchatam leda?
1: Have they not been living?
0: Jeevinchadaniki manam inta degree enduku pondali?
1: If for the sake of that living, why should you have degrees?
0: Kanuka manamu jeevinchadaniki kani chaduvu kavali kani bratuku kosam kaadu.
1: Therefore we have to take education for the sake of life and not for this kind of animal living.
0: నిజమైనటువంటి ఆత్మతత్వం మనకు ఆవిర్భవించాలంటే దివ్యత్వంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ ది ఆత్మతత్వం ఇన్ యూ ఓన్లీ త్రూ డివినిటీ
0: కమ్స్ ఇన్ ది కాలేజ్ అండ్ శ్రీకృష్ణుడు చదివినా
1: డిడ్ శ్రీకృష్ణ గెట్ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ ద కాలేజ్ ఆఫ్ కమ్స్
0: హిరణ్యకశిపుని కాలేజ్ అండ్ ప్రసాదుడు చదివినా
1: డిడ్ ప్రహ్లాద గెట్ హిస్ ఎడ్యుకేషన్ ఇన్ ది కాలేజ్ ఆఫ్
0: కాదు హిరణ్యకశిపులో ఆవిర్భవించినటువంటి ఆత్మతత్వమే
1: బట్ దిస్ హ్యాస్ మేనిఫెస్టెడ్ ఇన్ దెమ్ స్పాంటేనియస్లీ
0: ఒకనొక సమయం లోపల భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క గ్రంథము ఆదర్శవంతమైనటువంటి గ్రంథము నిత్య నిత్యం కూడాను మనమును మేల్కొల్పేటువంటి గ్రంథము సమస్త కుటుంబాలకు కూడాను ఆదర్శాన్ని అందించేటువంటి గ్రంథము రామాయణం.
1: రామాయణ ఈజ్ సచ్ ఎ సేక్రెడ్ స్క్రిప్చర్ విచ్ ప్రొవైడ్స్ మోరల్స్ విచ్ ప్రొవైడ్స్ లైఫ్ విచ్ ప్రొవైడ్స్ వెరీ బేసిస్ ఫర్ లైఫ్.
0: ఈ రామాయణం నందు ఒకనొక సమయం లోపల రాములు తన యొక్క సహజమైనటువంటి యొక్క తత్వాన్ని కర్తవ్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై వశిష్ఠుడు వారికి జవాబు చెప్తాడు.
1: ఇన్ వన్ సిచ్యువేషన్ ఇన్ రామాయణ రామ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ హిస్ డివినిటీ వన్స్ మెన్షన్ వశిష్ఠ లైక్ దిస్
0: తాను చిత్రకూట పర్వతం పైన ఉండినప్పుడు
1: వెన్ హీ వాజ్ ఆన్ చిత్రకూట మౌంటైన్
0: భరత శత్రుఘ్నులు సమస్త పరివారంతో రామును దర్శించడానికి వెళ్లారు.
1: Bharata and Shatrughna went with all the paraphernalia and army in order to have a darshan of Rama.
0: Atanto sambhashanamanta jarigina tarvata Ramulu jeshta putrudu pavitrudu arhudu kanuka ee rajyam neradaniki Ramulu tappa naaku arhata ledannadu Bharatudu.
1: After a long dialogue Bharata declared Rama being the eldest son he has alone the authority
0: jeshtudu jeshtudu undinatundi ramulni vadan naaku ee vidhanga idi kattadu anninte enduku ramulu katte nenu adamuni annadu Bharatudu.
1: He is the eldest, he is the most sacred, I am lower than Rama in every aspect.
0: Kaani ramulu undinatundi prema cheta Bharatudu ee vidhanga atani prarthistu vachadu.
1: On account of spontaneous love which Bharata had towards Rama, Bharata prayed thus.
0: Ramulu cheppadu nayana maata manaku pradhanam మాట మనకు ప్రాణము.
1: రామా టోల్డ్ సెడ్ వెల్ వర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్
0: వంశములో ఆడిన మాట తప్పినటువంటి వాడు ఇంతవరకు కంటికి కనిపించలేదు.
1: ఇన్ ది లీనియేజ్ ఆఫ్ ఇస్వాకు దేర్ ఇస్ నో పర్సన్ హూ హస్ గాన్ బ్యాక్ అపాన్ హిస్ వర్డ్ వన్స్ హి హస్ గివెన్ ఇట్.
0: ఇస్వాకుల వంశమందు జ్యేష్ఠుడై శ్రేష్ఠుడై జన్మించి ఈ విధమైనటువంటి మాటను తప్పినటువంటి అపకీర్తికి నేను గురి కాను.
1: ఐ డు నాట్ వాంట్ టు సబ్జెక్ట్ మై సెల్ఫ్ టు ది బ్యాడ్ రెప్యుటేషన్ that I have gone back upon my word I am prepared to offer my life happily but can never break my word my promise.
0: అప్పుడు జాబాలి మహర్షి అక్కడ ఉండేటువంటి వాడు
1: ఏదో
0: ఒక విధంగా రామును అయోధ్యకు పంపించి రామరాజ్యం స్థాపించ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాబాలి మహర్షి అయినప్పటికీ నాస్తికవాదం చేస్తూ వచ్చాడు.
1: జాబాలి మహర్షి ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ మహర్షిత్వ was arguing as an atheist in order to somehow see that Rama is sent back to Ayodhya and Rama Rajya is
0: Ramachandra, you parama murkhuduga untunnavu.
1: Ramachandra, you seem to be extremely foolish.
0: Ruddudainatvanti yokka Dashatha Maharaju, Trivyamoham cheta, Kaikaku varam iste, aa varani neevu aakarinchadaniki prayatnam chesthe, idi emaina artham unda?
1: Dasaratha, on account of old age, promised to some woman Kaika.
0: దశరథుడు మంచివాడు ఏ రీతిగా నువ్వు చెప్పగలవు? కొడుకును అమ్ముకొని భార్యను కొన్నాడు.
1: హౌ కెన్ యూ కాల్ దశరథ ఎ గ్రేట్ మ్యాన్ హూ హాస్ సోల్డ్ హిస్ సన్ అండ్ బాట్ హిస్ వైఫ్?
0: అనగా కుమారుణ్ణి అడవికి పంపించాడు, భార్యను కొన్నాడు.
1: హీ సెంట్ హిస్ సన్ టు ద ఫారెస్ట్
0: ఇది సరైనది కాదు. అంతేకాక ఇప్పుడు దశరథ కూడా లేడు.
1: అండ్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఫోర్
0: అవర్స్ మాట కోసమని నీవు ఎందుకు ఇంత పట్టు పట్టడం
1: వై ఆర్ యూ సో ఫర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ఆల్రెడీ డెడ్ అండ్ గాన్
0: అప్పుడు రాముడు చెప్పాడు దేహం ఉండొచ్చు ఊడొచ్చు కాలొచ్చు కూలొచ్చు కానీ మాటలు మాత్రం కూలదు
1: రామ డిక్లర్డ్ వెల్ బాడీ మే లివ్ మే డై మే బి బర్న్ అండ్ మే డిసపియర్ బట్ వరల్డ్ విల్ లివ్ ఫర్ ఎవర్
0: అంత్యమైన భౌతికమైనటువంటి దేహము ఎప్పుడైనా రాలిపోవచ్చు
1: ది బాడీ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్
0: సత్యమైన రూపం లేదు
1: బట్ ఫర్ ట్రూత్ దేర్ ఇస్ నో ఫామ్
0: సర్వత్రా నిండినటువంటిది
1: ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్ ఫౌండ్ ఎవ్రీవేర్
0: త్రికాల భాగ్యమైనటువంటిది
1: ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్
0: భూత భవిష్యత్ వర్తమానం ఎందుకు తుచ్చమంగా ఉండేటువంటిది
1: ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ ప్రజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అట్టి
0: సత్యాన్ని నేను ఈనాడు ప్రాణం తీయడానికి నేను ఒప్పుకోను
1: హౌ కెన్ ఐ కిల్ ట్రూత్ విచ్ ఈస్ సో సీక్రెట్
0: తిరిగి జాబాల్ చెప్పాడు రామచంద్ర చేతిలో ఉండేటువంటి పిట్టను వదిలి పొదలో ఉండేటువంటి పిట్ట కోసం ప్రాకులాడేటువంటి మూర్ఖుడా ఇదే కూడా అన్నాడు
1: Jabal is said, can you call such man who gives up a bird in the bush for a bird in the hand as a wise man or a foolish man?
0: Neevu kevalamu maraginchinatundi vaadi satyam kosam praakulaadutunnavu jeevinchinatundi vaadi yokka satyanni neevu poshinchamani cheppani cheppadu.
1: He said that you seem to be protecting the truth of the people who are dead and gone but not caring for the truth of the people who are living and who are praying to you.
0: Tachaname రాములతో వాదించడం చాలా కష్టమని భావించి ప్రక్కనటువంటి వశిష్ఠుల వారు తిరిగి ప్రారంభించాడు
1: వశిష్ట హూ న్యూ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఆర్గ్యూ విత్ రామచంద్ర స్టార్టెడ్ దస్
0: వీరిద్దరి ఉద్దేశం ఏమిటంటే ఎట్టైనా సరే శ్రీరామచంద్రుని అయోధ్యకు తీసుకుని పోయి ఈ రాజ్యమును అతని తలపైన పెట్టాలి అనే సదుద్దేశం
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వాజ్ ఎ వెరీ సీక్రెట్ ఫీలింగ్ దట్ రామ షుడ్ బి టేకన్ బ్యాక్ టు అయోధ్య అండ్ మేడ్ ది కింగ్ సో దట్
0: రామచంద్ర మానవులకు పురుషుడైనటువంటి వాడికి ముగ్గురు గురువులు
1: రామచంద్ర ఫర్ మ్యాన్ విత్ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ త్రీ ప్రిసెప్టర్స్ గురు
0: మొదటి గురువు తల్లి
1: ద ఫస్ట్ ప్రిసెప్టర్ ఇస్ మదర్
0: రెండవ గురువు తండ్రి
1: ద సెకండ్ ప్రిసెప్టర్ ఇస్ ఫాదర్
0: మూడవ వాడు ఆచార్యుడు
1: ది థర్డ్ ప్రిసెప్టర్ ఇస్ ది ప్రిసెప్టర్ పర్సే
0: కనుక నీ తండ్రి చెప్పిన మాటను మాత్రమే నీవు లక్ష్యం నందించుకుని కారణులకు బయలుదేరి వచ్చావు కానీ నేను ఆచార్యుడను గురువు చాలా ప్రధానమైనటువంటి వాడు
1: యూ టుక్ ఓన్లీ ద వర్డ్స్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ కేమ్ టు ఫారెస్ట్ బట్ ఐఎమ్ యువర్ ఆచార్య యువర్ గురు మై వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్
0: ఆచార్యుడు అనగా ఏమిటి కేవలం పాఠాలు చెప్పేటువంటి టీచర్ కాదు ఆచరించేవాడు ఆచార్యుడు అన్నాడు
1: హూ డు యూ కాల్ ఎన్ ఆచార్య నాట్ ద వన్ హూ గివ్స్ ఓన్లీ లెసన్స్
0: తాను ప్రేమించి పరులను ప్రేమించమని చెప్పేటువంటి వాడు నిజమైన ఆచార్య
1: ద వన్ హూ ప్రాక్టీసెస్ లవ్ అండ్ ఆస్క్స్ అదర్స్ టు ప్రాక్టీస్ లవ్ ఈజ్ రియల్ ఆచార్య
0: దానికి శ్రీరామచంద్రుడు చక్కని జవాబు చెప్పాడు
1: ఫర్ దిస్ శ్రీరామచంద్ర గేవ్ ఎ బ్యూటిఫుల్ రిప్లై
0: మీరు ఆచార్యుడు నిజమే నాకే కాదు నా తండ్రికి నా తాతల ముత్తాతలకు కూడా మీరు ఆచార్యుడే
1: యూఆర్ అన్డౌటెడ్లీ మై ఆచార్య అండ్ ఆచార్య ఫర్ మై ఫాదర్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ సో ఆన్
0: అయితే మీకు తగినటువంటి గౌరవాన్ని నేను అందిస్తాను
1: ఐ ఆఫర్ ది రెస్పెక్ట్ డ్యూ టు యూ
0: నవమాసములు మోసి కానీ పెంచి నా మలమూత్రాలను శుభ్రపరిచి నన్ను అనేక రకములుగా పోషించి రోగాలు ఎందు రాత్రి పగలు కూడా నువ్వు కాపాడి నన్ను ఇంత ప్రయత్నించినటువంటి నా తల్లి నాకు చాలా ముఖ్యం
1: మదర్ హూ బ్రాట్ మీ అప్ హూ క్యారీడ్ మీ ఇన్ హర్ వూమ్ 9 months అండ్ టుక్ కేర్ ఆఫ్ మీ ఇన్ సో మెనీ వర్డ్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్
0: తదుపరి నాకు ఆహార విహారము చేతను మూడు బట్టల చేతను నన్ను పోషించి ఈ విద్యాభ్యాసం చేసించేటువంటి తండ్రి నాకు పరమ ప్రధానము
1: నెక్స్ట్ ఈజ్ మై ఫాదర్ who has provided me the necessary requirements and educated me and brought me up in life
0: ee iruvuru kudunu nannu ee sthayiki teppichina tarvata aacharyudu vachi kevalam paadamu cheptu vachadu
1: only after the mother and father have brought me up to this particular state
0: tande dehani ivakapothe tandre ee dehani poshinchakapothe aacharyudu ekkada
1: if mother had not given this body to me and father had not fostered me to come up to this state how would I have got acharya and what he could have done for me at all
0: kanuka ee rendintini sariyina sthitilo pettukunnappude acharya deeni deepanga antistunnadu
1: only when these two people provided have provided the wherewithal acharya
0: kanuka naaku acharya gauravaneede kaani naa tallidallu kante goppa vaadu kaadu annadu
1: acharya is no doubt highly honored and respected but he is not much more than my mother and father to me
0: tirigi jabali indulo praveshinchi మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అని మంత్రాలు ప్రారంభించాడు
1: జాబాలి ఇంటర్వ్యూయింగ్ He began declaring Matru Devo Bhava, Pitru Devo Bhava, and Acharya Devo Bhava.
0: Put Ramachis. Matru Devo Bhava, Akravaka Deva Vachindi. Pitru Devo Bhava, Akravaka Deva Vachindi. Acharya Devo Bhava, Akra Deva Vachindi. కాబట్టి మూడింటి ఉండేటువంటి దేవుడు నాకు ప్రధానం అన్నాడు.
1: దెన్ ఇమ్మీడియట్లీ రామా టుక్ ఏ ట్రూ అండ్ సెట్
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: దట్ ఇన్ మాతృదేవోభవ దేర్ ఇస్ ద వర్డ్ దేవ పితృదేవోభవ దేర్ ఇస్ ద వర్డ్ దేవ అండ్ ఆచార్య దేవోభవ దేర్ ఇస్ ద వర్డ్ దేవ యూనిటీ ఇస్
0: దైవం మానుష రూపేణ నేను ఆకారం ధరించినటువంటి దైవత్వాన్ని అన్నాడు.
1: దెన్ హీ డిక్లర్డ్ దట్ ఐఎమ్ డివినిటీ ఐ కమ్ డౌన్ ఇన్ ద హ్యూమన్ ఫారం గాడ్ అపియర్స్ ఇన్ ద హ్యూమన్ ఫారం.
0: అప్పుడు చెప్పాడు అక్కడ వశిష్ఠుల వారు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. నీవు నిజంగా ధర్మమునే ఈ ఆకారం ధరించినావు రామచంద్ర, ఇంక నీ దగ్గర మేము వాదించమన్నా.
1: దెన్ వశిష్ఠ డిక్లర్డ్ రామ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ, వి నో లాంగర్ ఆర్గ్యూ విత్ రామ, యూఆర్ ది వెరీ
0: చెప్పేస్తున్నాడు. పురుషాన్ మోహన రూపాయ, నిన్ను పురుషులు కూడా మోహించేటువంటి ఒక రూపం నీది, ఇది సాక్షాత్ ధర్మ స్వరూపమే, అందుకోసమే ధారైతీతి ధర్మ అన్నాడు, అందరినీ ధరించినటువంటిది ధర్మము అన్నాడు.
1: జాబాలి డిక్లర్డ్ దట్ ఈవెన్ ది మెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ, సచ్ ఈస్ ది పవర్ ఆఫ్ యువర్ లవ్ అండ్ యువర్ గ్రేస్.
0: ఇలాంటి దివ్యత్వాలు మనకు రామాయణం నందు భారతం నందు భాగవతం ఎన్నో వరకు కంటి కంటి కనిపిస్తున్నాయి.
1: యూ గెట్ సచ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఎనీ నంబర్ ఇన్ రామాయణ అండ్ మహాభారత.
0: మనం ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నింటి ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దట్ యూనిటీ అండ్ యూనిఫైన్ ఫోర్స్ ఇన్ ది డైవర్స్.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ వీ గెట్ పీస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి ఒక దుర్గుణాలు దూరం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ నాట్ రిమూవ్ ఆల్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఎంతవరకు మనకు శాంతి లభించదు.
1: హౌ లాంగ్ ఆర్ వీ నాట్ గోయింగ్ టు గెట్ పీస్? If there is bad thoughts in your head, if you have ears which are interested in finding out unnecessary things, if you have got crooked eyes, if you have a mind which is again bad, which is interested in all unnecessary things, the moment that justice and divinity sees these qualities, it runs away.
0: మనం ఎప్పుడు చూసినా దృష్టి చూస్తామంటే పరుల దోషాన్నే చూస్తున్నాయి.
1: అవర్ విజన్ ఇస్ ఆల్వేస్ యూజ్ టు ఫైండ్ ఫాల్ట్స్ విత్ అదర్స్.
0: ఎప్పుడు చూసినా మన చెవులు చూస్తామంటే పరుల నిందలే వింటున్నాయి.
1: అవర్ ఇయర్స్ ఆర్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు హియర్ సంథింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: మన బుద్ధులు చూస్తామంటే దుర్బుద్ధులతో నిండిపోయి ఉన్నాయి.
1: అవర్ ఇంటెలిజెన్స్ అండ్ అవర్ థింకింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఓన్లీ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఇంకా మన యొక్క చేతులు చూస్తామంటే దుశ్చర్య లోపల లీనమైపోయినాయి.
1: అండ్ అవర్ హ్యాండ్స్ ఆర్ ఆల్వేస్ ఇమ్మర్స్డ్ in bad act.
0: Inka unity in diversity, దీంట్లో ఏకత్వం ఎట్ట మనకు లభిస్తుంది?
1: Then how can you find that unifying divinity in all this?
0: మొట్టమొదటి దృష్టిని సరైనటువంటి అదుపులో పెట్టుకోవాలి.
1: In the very first thing, exercise good control over your looks.
0: ధర్మం కోసం మనం ప్రాపుడాలి.
1: You should fight for dharma.
0: ఏదో 2 సంవత్సరం డిగ్రీ కోసమని మనం రాత్రింపగలు శ్రమపడి చదువుతున్నాము.
1: We are working day and night and studying for the sake of one degree.
0: ఇన్ని కష్టములకు మనం సహించుకుంటాం.
1: We are prepared to bear any amount.
0: దైవానుగ్రహం పొందడానికి, దైవ ప్రేమను పొందడానికి మనం ఏమి శ్రమ చేస్తున్నాం?
1: For earning the grace of the Lord and his love, what efforts are we making?
0: కనుకనే మనము దేనికోసం మనం బాధపడుతున్నాం, దేనికోసం చదువుతున్నాం అంటే తన తత్వాన్ని తాను గుర్తించడానికి.
1: Why are we studying? Why are we getting education?
0: మనం చదువుతున్నప్పుడు ఇంద్రియ గ్రహం కోసం చేయాలి.
1: All our education should be
0: ready to purpose supply pani question vesukuntunte entho manaku telustundi. Concentration of mind, not collection of facts.
1: Concentration of mind and not collection of facts is the purpose.
0: Iraadu mana chaduvulanta kuda anta collection chestunnam. America vaadu em chestunnadu, Russia vaadu em chestunnadu, Germany vaadu em chestunnadu, Japan vaadu em business, ivanta collect chestunnam. Idantha pattakooti kosam.
1: In today's education we are only collecting facts as to what Germany is doing or
0: Russia
1: is
0: doing. Well, all this
1: also is essential. It is also
0: necessary. దానితో పాటు ఇల్లు కూడా కొంతవరకు మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: But along with this, we have to develop the other aspect of education also.
0: పుట్టినప్పుడు ఏడ్చినావు.
1: When you are born, you cry.
0: చావంటే ఏడ్చుతావు.
1: And when you think of death,
0: మధ్య మధ్య ఎందుకు ఏడ్చినావు?
1: But in between birth and death also, for so many
0: ధర్మజ్ఞాని గారికి వచ్చింటే ఉద్ధరింప ఏడ్చినారా?
1: But when there is decline of dharma, why have you cried? Have you cried for the sake of crying? We do not know why we are crying. That is our state today.
0: ఎంత
1: పులిష్నెస్
0: గుర్తించుకుని ఏడ్చాలి.
1: హత్తు
0: చక్రాలు లేని రథము.
1: ఇట్ ఈస్ ఎ చారియట్ విచ్ డస్ నాట్ హావ్ ఎక్సలెంట్
0: వీల్స్. ఎరుగులు లేని పంట.
1: అండ్ వితౌట్ వాటర్ అండ్ మెన్యూర్ హౌ కెన్ యూ గెట్ ది క్రాప్?
0: ఏ విధంగా నీవు సాధించగలవు పంటను?
1: హౌ కెన్ యూ గెట్ ది క్రాప్? హౌ కెన్ రేస్ ది
0: క్రాప్? కనుకనే పండితులు లేని బడి, పంతులు లేని బడి,
1: స్కూల్ వితౌట్ టీచర్,
0: దేవుడు లేని గుడి,
1: టెంపుల్ వితౌట్ గాడ్,
0: కరెంటు లేని వైరు,
1: వైర్ వితౌట్
0: నీరు లేని పైరు, ఇవి వ్యర్థం అన్నారు.
1: ది క్రాప్ వితౌట్ వాటర్ ఇట్ ఇస్ యూజ్లెస్. ఇట్ ఇస్
0: ఈనాడు దైవానుగ్రహం లేనటువంటిది కేవలం మనం చదువు కూడా అంతే.
1: సిమిలర్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూఆర్ గెటింగ్ వితౌట్ ద
0: చదువుతో పాటు
1: అలాంగ్ విత్ ది ఎడ్యుకేషన్
0: పవిత్రమైన గుణాలు కూడా మనం పెంచుకుని
1: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ క్వాలిటీస్.
0: కానీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు తగినటువంటి కృతజ్ఞతనిచ్చి
1: వీ హావ్ టు ఆఫర్ గ్రాట్యూడ్ టు పేరెంట్స్ హూ హావ్ గివెన్
0: బర్త్ సరైనటువంటి పేరు చెప్పించి
1: వీ హావ్ టు ఆల్సో గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన నడతను మన అర్థంలో పెంచుకోవాలి.
1: వేర్ ఎవర్ యు గో యు హావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ యువర్ కాండక్ట్.
0: మన నడతనే సరిలేకపోతే
1: if our conduct is not good
0: mana jeevithame paadaipothu
1: our life is a waste.
0: kanuka manaku seenam adhe nijame character daniki tagina kunti veluvunu andinchali.
1: we have to give the necessary importance for character development in us.
0: ee naadu lokam lopala anaka prakhyati gaachinatundi peddalu kaani peru prasthilu undinatundi okka maaniyudu kaani vaari nadana patte vaariki aa kirthi vachindi.
1: all those great ones who have been respected by the world today or on the basis of the character
0: manadi manava jati ani manam visheshinchali.
1: we should firmly believe that our caste is caste of humanity.
0: aa manava jati ki tagineetundi gauravanni manam andinchali.
1: we should show the necessary respect.
0: jati gauravambu neeti pai niluchunu neeti lekayunna jati chedunu.
1: the entire honor of your community depends upon the morality which is practiced. if you do not have morality the entire community will come to ruin.
0: neeti galbu jati nidemaina jati ra vinudu bharatiya virasutuda.
1: the community which is based upon morality alone is true. oh bharatiya you listen to the
0: ganaka bharati you bharatiyudu banaga bhagavat prakasham prati darini aashinchinattu vaade bharatiya.
1: only that one is bharatiya who aspires to have the splendor of God, divinity.
0: కనుక ఆ డివినిటీని మనం ఆశించాలి.
1: వీ షుడ్ ఆస్పైర్ ఫర్ ద డివినిటీ.
0: దాని ఎందు అన్ని రకమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి.
1: అండ్ ఇన్ డివినిటీ అండ్ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ డివినిటీ
0: నారదుడు 64 విద్యలు చదివాడు.
1: నారద ఆల్సో మాస్టర్డ్ 64
0: కెమిస్ట్రీ బాటనీ జువాలజీ 4 నేర్చుకుంటుంటారు. అతను 64 నేర్చుకున్నాడు పాపం.
1: యు ఆర్ ఓన్లీ స్టడీంగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ ఓన్లీ 4 సబ్జెక్ట్.
0: 64 విద్యను అరుదారగా నేర్చినట్టి ఆ నారదునికే మనశ్శాంతి లేకపోయింది.
1: దట్ నారద హూ హ్యాడ్ మాస్టర్డ్ థరోలీ ఆల్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిడ్ నాట్ ఎంజాయ్.
0: విద్యార్థులారా, ముఖ్యంగా మీరు గుర్తించవలసిన విషయం ఒక్కటి,
1: ఎ స్టూడెంట్ దెర్ ఇస్ వన్ థింగ్
0: 6 శాస్త్రములు ఇంకా తగినటువంటి యొక్క ఉపశాస్త్రములు ఉపాంగములైనటువంటి వేదములు ఎన్నో నేర్పించాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నకు. దశరథుడు
1: దశరథ టాట్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న 4 Vedas, 6 Shastras అండ్ మెనీ మెనీ అదర్ శాస్త్రాలు.
0: వీరందరికంటే కూడా ఎక్కువ విద్యను నేర్చినటువంటి వాడు రావణాసురుడు.
1: రావణాసుర హ్యాడ్ మాస్టర్డ్ మెనీ మోర్ థింగ్స్ దాన్ ఆల్ దిస్
0: వరల్డ్. ప్రత్యేకమైనటువంటి విద్యలు అతనికి రావణానికి తెలిసినటువంటి విద్యలు ఎవరికి కూడా జగత్తులో తెలియదు.
1: ఆల్ దోస్ స్పెషల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: విద్య, గోకర్ణ విద్య, పశు విద్య, పక్షి విద్య అన్ని కూడా నేర్చుకునేవాడు.
1: రావణ హ్యాడ్ మాస్టర్డ్ ది ఎడ్యుకేషన్ కాల్డ్ గజకర్ణ, గోకర్ణ అండ్ వేరియస్ అదర్ స్కిల్స్ విచ్ నో
0: రామాయణంలో ఒక్క చోట చక్కగా వర్ణించాడు వాల్మీకి. రావణో నావా మూర్ఖోహస అన్నాడు. రావణుడు పరమ మూర్ఖుడు అని రాశాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాల్మీకి డిస్క్రైబ్ రావణ మోస్ట్ అప్రోప్రియేట్లీ ఇన్ వన్ స్టేట్ బై కాలింగ్ హిమ్ ద మోస్ట్ ఫులిష్ వన్. రావణ ద మోస్ట్ ఫులిష్ వన్
0: అనగా ఇన్ని విద్యను నేర్చినటువంటి వాడిని ఎందుకు అతనికి మూర్ఖుడు అని పేరు పెట్టాడు?
1: ఫర్ ఎ పర్సన్ హూ హాజ్ మాస్టర్డ్ సో మెనీ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వై వాస్ హి కాల్డ్ ది మోస్ట్ ఫులిష్ వన్?
0: దాన్ని లవకుశులే అడిగారు ప్రశ్నించి వాల్మీకి.
1: లవకుశ క్వశ్చన్ వాల్మీకి,
0: గురుజీ రామచంద్రుడు ఎన్నో విద్యలు నేర్చినటువంటి వాడు, అతను గొప్ప మహనీయుడు, అతను మహాజ్ఞాని అని చెప్తున్నారు. అతని కంటే ఎక్కువ విద్యను నేర్చినటువంటి రావణ్ణి మూర్ఖుడు అంటున్నారు. ఇంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నారు.
1: ఓ మాస్టర్, రామ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వెరీ గ్రేట్ వన్ బికాస్ హి హాస్ మాస్టర్డ్ ఎ నంబర్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్. రావణ హు హాస్ మాస్టర్డ్ మచ్ మోర్ దాన్ రామ ఈస్ కాల్డ్ ఎ ఫూలిష్ వన్.
0: అప్పుడు వాళ్ళని రావణుడు విద్యావంతుడు, రాములు జ్ఞాని అన్నాడు.
1: దెన్ వాల్మీకి సెడ్ రావణ వాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బట్ రామ వాజ్ ద వైజ్ వన్.
0: అనగా ఇక్కడ మనం విచారించాం, విద్యకు జ్ఞానమునకు ఏమి వ్యత్యాసం?
1: వీ హావ్ టు ఎన్క్వైర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్.
0: అంటే చోట విద్యను అభ్యసించేవాడు రావణుడు.
1: రావణ వాజ్ వన్ హూ హ్యాడ్ అక్వైంటెన్స్ విత్ వేరియస్ బుక్స్.
0: ఆచరణ చేత ఇంద్రియములు నిగ్రహించి సర్వసుఖములు త్యజించి జగత్ కళ్యాణ నిమిత్తమై తన యొక్క తత్వాన్ని ఆచరణలో పెట్టాడు. అతను జ్ఞాని అన్నాడు.
1: రామ వాజ్ వన్ హూ ప్రాక్టీస్ ఆల్ ది హైయెస్ట్ థింగ్ కంట్రోల్ హిస్ సెన్సెస్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్ మేడ్ హిస్ లైఫ్ ఎన్ ఐడియల్ అండ్ ఎ మోడల్ అండ్ దేర్ఫోర్ హీస్ ద వైజ్ వన్.
0: స్వార్థములకు సప్రయోజనములకు ఉపయోగపెట్టేటువంటి విద్యలు విద్యలు కాదు.
1: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ మెంట్ ఫార్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ పర్పసెస్ ఎడ్యుకేషన్.
0: లోక కళ్యాణములకు మానవ కళ్యాణములకు ఈ విద్యలను మనం ఉపయోగపెట్టాలి.
1: వీ హావ్ టు యూజ్ ఎడ్యుకేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ హ్యూమానిటీ.
0: హితాన్ని కోరి మనం విద్యను అభ్యసించాలి.
1: వీ షుడ్ లర్న్ ఎడ్యుకేషన్ ఆస్పైరింగ్ ది వెల్ఫేర్.
0: హితాన్ని మాత్రమే ఆశించడం కాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ ఓన్లీ గుడ్ అండ్ వెల్ఫేర్.
0: హితాన్ని ఆశించినటువంటి వాడు రావణుడు, లోకహితాన్ని ఆశించినటువంటి వాడు రాముడు అని చెప్పాడు.
1: రావణ వాజ్ వన్ హూ వాంటెడ్ టు అచీవ్ ఓన్లీ హిజ్ ఓన్ గుడ్ బట్ రామ వాజ్ వన్ హూ వాంటెడ్ టు అచీవ్ ది గుడ్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే మనం మన జాతిని సంరక్షించడానికి, జాతిని ఆదర్శవంతమైనటువంటి జీవితంగా అభివృద్ధి గావించడానికి మన విద్యను బయట పోయినప్పటికీ నేను దాన్ని ఆచరించి ఇతరులకు అందించి తాను ఆనందించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ అవర్ ఎడ్యుకేషన్ ఫార్ ది వెల్ఫేర్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ అండ్ ద నేషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ఎ మోడల్ అండ్ అన్ ఐడియల్ అండ్ మేక్ ది సొసైటీ ఎ మోడల్ అండ్ అన్ ఐడియల్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఇక్కడ ఉన్నంత కాలము పిల్లలందరూ చాలా మంచివారే.
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ హియర్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ గుడ్.
0: పిల్లలంటే నాకు మహాప్రాణం.
1: ఐ కన్సిడర్ ది స్టూడెంట్స్ ఆర్
0: వెరీ ప్రాపర్టీ అంతా కూడా మీరే.
1: ఆల్ మై ప్రాపర్టీ కన్సిడర్
0: మీ నిమిత్తమై, మిమ్మల్ని ఉత్తమ మార్గంలో చెప్పించే నిమిత్తమై, మిమ్మల్ని పవిత్రులు గావించే నిమిత్తమై నా దేహము నా ప్రాణము నా రక్తము సర్వమును మీకు ఇచ్చి అన్ని విధములైన మార్గానికి ప్రయత్నించాను.
1: ఐ బీన్ ట్రైన్ ఫర్ గివింగ్ మై లైఫ్ మై బ్లడ్ మై ఎవ్రీథింగ్ టైమ్ ఫర్ మేకింగ్ యూ గుడ్ అండ్ ఐడియల్ అండ్ మేక్ యూ గో ఆన్ ద
0: రైట్. స్వార్థమును నేను ఆశించలేదు.
1: ఐ హావ్ నో సెల్ఫిష్నెస్ వాట్స్ ఎవర్.
0: ఏ స్వప్రయోజనముకు నేను ఆశించలేదు.
1: ఐ నెవర్ ఆస్పైర్డ్ ఎనీథింగ్ ఫర్ మై.
0: పిల్లలను సరైన మార్గంలో పెట్టి రేపు ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా తయారు చేయాలని.
1: పుటింగ్ యూ ఆన్ ద రైట్ పాత్ అండ్ మేకింగ్ యూ ఎంట్ అన్ ఐడియల్ భారతీయ దాట్ ఈస్ ది ఓన్లీ.
0: కానీ ఆ ప్రేమతత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ యూ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్
0: ఒక్క తల్లి ప్రేమని మీరు అనుభవించినటువంటి మీరు వెయ్యి తల్లుల ప్రేమను ఏ రీతిగా మీరు అర్థం చేసుకోగలరు?
1: సో యూ పీపుల్ హూ కెనాట్ అండర్స్టాండ్ ఈవెన్ వన్ మదర్స్ లవ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్ ఎ థౌసండ్ మదర్స్?
0: సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
0: మీ నిమిత్తమై నేను ఎన్ని విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నానో అది స్వామికి తప్ప అన్యులకి ఏమాత్రం అర్థం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ స్వామి నోస్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎఫర్ట్ స్వామి ఈస్ మేకింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ.
0: కానీ ఏ అణుమాత్రమైనా మీరు గుర్తించి దీన్ని కొంతవరకు నేను ఆచరణలో పెట్టి బయట ప్రపంచం లోపల మీరు ఆదర్శవంతమైన జీవితులుగా నిలిచాలని నేను ఆశిస్తున్నాను.
1: ఐ విష్ దట్ యు షుడ్ రికగ్నైజ్ అండ్ ఆటమ్ ఆఫ్ ది ట్రూత్ అండ్ మేక్ యువర్ లైఫ్ మోడల్ అండ్ హెల్ప్ సొసైటీ.
0: విద్యార్థులారా, మీరు చదివే చదువుకు రేపు ప్రపంచంలో మీరు ప్రవేశించి చేసే పనులకు ఏమీ సంబంధమే ఉండదు.
1: ఎ స్టూడెంట్స్ దెర్ ఈస్ నో రిలేషన్షిప్ వాట్ సో ఎవర్ బిట్వీన్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ గెట్ అండ్ వాట్ యూ హావ్ టు డూ.
0: ఎంబీఏ పిల్లలు ఎన్నో రకములుగా చదివినారు, ఎన్నో విధమైనటువంటి యొక్క విషయాలంతా గుర్తించుకోవడానికి ప్రయత్నించారు.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ది ఎంబీఏ స్టూడెంట్స్ టుడే, దే హావ్ స్టడీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ మెనీ థింగ్స్ ఇన్ మెనీ.
0: కేవలం అమెరికాది కాకుండా, రష్యాది కాకుండా, జపాన్ది కాకుండా, మన భారతదేశం యొక్క అవేర్నెస్, దీనికి సంబంధించినటువంటి యొక్క సంస్కృతిని గురించి మీరెంతో గుర్తించుకోవడానికి ప్రయత్నించారు.
1: యూ హావ్ ఆల్సో మేడ్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ది కల్చర్ అండ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ భారత్, నాట్ నెసెసర్లీ ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఆబ్టైన్ ఇన్ రష్యా, అమెరికా, జపాన్.
0: భారతదేశంలో ఉండేటువంటి మహనీయుల యొక్క తత్వాన్ని కూడా మీరు చదువుతూ వచ్చారు.
1: యూ హావ్ ఆల్సో స్టడీ ది లైఫ్ ఆఫ్ గ్రేట్ ఇండియన్స్.
0: ఒకరికొకరికి ఏ విధమైన కమ్యూనికేషన్ ఆ యొక్క తత్వం లోపల మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించారు.
1: యూ ఆల్సో ట్రై టు రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్.
0: ఈ ఎన్ని చదివినప్పటికీ రేపు ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీలోనూ ఒక ఇండస్ట్రీలోనూ మీరు పోయి ఉద్యోగంలో ప్రవేశించారంటే ఇవి ఏమాత్రము అక్కడ ప్రాక్టికల్ లో పెట్టడానికి వీల్లేదు.
1: బట్ ఇఫ్ యూ ఎంటర్ టు ది ఓపెన్ వరల్డ్ నౌ అండ్ టేక్ ఎ జాబ్, ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ గాట్ నౌ మే నాట్ బి
0: యూస్ఫుల్. ఏమైనా అక్కడ ప్రవేశపెట్టడానికి పూనుకుంటేవా, ఈ పిచ్చి పిచ్చివన్నీ మాకు అక్కర్లేదు పని చేయముందు అంటాడు మేనేజర్.
1: ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ యూ స్టడీడ్ ఇన్ యువర్ జాబ్ సిచ్యుయేషన్, యువర్ మేనేజర్ విల్ టెల్ యూ డోంట్ బి ఫుల్.
0: మేనేజర్ వరకు కూడా పోనక్కర్లేదు, అక్కడ ఒక మిషన్ లోపల ఉండేటువంటి ఒక వర్క్ మ్యాన్ ఉంటాడు.
1: యూ నీడ్ నాట్ గో టు ద మేనేజర్ టు గెట్ సచ్ బ్యాంగింగ్. ఈవెన్ వర్కర్ హూ ఇస్ వర్కింగ్
0: మిషన్ దగ్గర నీవు పోయి వర్క్ మ్యాన్ దగ్గర ఏం చేస్తున్నావు ఎంత చేస్తున్నావు అంటే ఓ పోండి సార్ మీకేం తెలుసు, 20 ఏళ్ళు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకంటే మీరు పుస్తకంతో తెలిసిన వాళ్ళకి మీకేం తెలుసు అంటాడు.
1: A worker would tell you, sir, you do not know as much as I know because I have got 20 years of experience on the machine. Your book knowledge
0: kanuka kevalam oka worker daggara kuda manam chi anipinchukoneetundi paristhiti vastundi.
1: A time may come when we may have to be admonished even by a worker.
0: Aithe akkada manam nerchavalsindi em?
1: But then what is it that we not remember in that situation?
0: ఓపికనే పట్టి ఆ వర్కర్స్ దగ్గర కూడా ఆ మిషన్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ హావ్ పేషెన్స్ అండ్ పీస్ టు లెర్న్ అబౌట్ ద మెషిన్ ఈవెన్ ఫ్రమ్ దట్ వర్క్.
0: లైఫ్ ఈజ్ అవేర్నెస్, అన్ని మనం తెలుసుకోవాలి.
1: లైఫ్ ఈజ్ అవేర్నెస్. దేర్ఫోర్ యు హావ్ టు నో.
0: నేను ఎంబీఏ బోర్డ్ చేస్తున్నా అని చెప్పి ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చొని కాగితాలు తెప్పించుకుని పంపిస్తుంటే ఆ కాగితాలు నీ మొహాన్ని కొట్టిపోతారు వాళ్ళు.
1: ఇఫ్ యూ థింక్ దట్ యువర్ ఎంబీఏ అండ్ సిట్ ఇన్ ఎయిర్ కండిషన్ రూమ్ గెట్ ఆఫ్ all the papers, the papers will be thrown to your
0: head. Kaadu niu aa air conditioner room lone praveshinchadu.
1: Do not enter into the air
0: factory lo praveshinchu. Ee pani ekkada ikkada em chestunnaru aneetundi chinna chinna boards nuts suits pins anninti kuda ee vidhanga bigistunnaru avanni kuda chakkaga practical lo manam anubhavinchali.
1: Going to the factory from place to place, observe all types of work, how the work is carried on, whether it is a small work or a big work. Try to acquaint yourself with the work in practical situation.
0: Awareness ante meeru emti adi chakkaga artham chesukondi.
1: A student, you should understand the correct meaning of awareness.
0: Awareness ante okka vishayanno leka okka vyaktino leka okka padarthanno paripurnanga gurtinchukotame awareness.
1: Whether it is an object or a person, understanding
0: or matter,
1: understanding in all the aspects, that is real awareness.
0: నేను అంతో ఇంతో చూసేది నాకు అన్ని తెలిసిపోయినాయి అనుకుంటే అది అవేర్నెస్ కాదు.
1: ఇట్ కెనాట్ బి కాల్డ్ అవేర్నెస్ ఇఫ్ యు నో ఎ లిటిల్ హియర్ అండ్ ఎ లిటిల్ దేర్ అండ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఇది చూడండి, ఇది పెద్ద హ్యాండ్కర్చీఫ్.
1: దిస్ ఇస్ ఎ బిగ్ హ్యాండ్కర్చీఫ్.
0: దీన్ని అంతా లోపల పెట్టుకుని ఇంత చూపించి ఇది ఏమిటి అంటే ఏమి మీరు చెప్పగలరు?
1: ఇఫ్ ఐ హోల్డ్ ఇట్ ఇన్ మై ఫిస్ట్ ది ఎంటైర్ క్లాత్ అండ్ ఓన్లీ షో యు పార్ట్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దిస్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ ఇట్ అస్ కర్చీఫ్?
0: ఏదైతే కాగితం ముక్కో లేకపోతే బట్ట ముక్కో అని అంటాం.
1: యు విల్ సే దట్ ఇట్ మే బి ఎ స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
0: కానీ అంతటిని పూర్తి నువ్వు చూసేటప్పటికీ ఇట్ హ్యాండ్ కర్చీఫ్ అని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేస్తాం.
1: వెన్ యూ గెట్ ఎ లుక్ అట్ ద ఎంటైర్ హ్యాండ్ కర్చీఫ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు సే కరెక్ట్లీ.
0: అదే పరిపూర్ణంగా గుర్తించుకున్నటువంటి వానికి పరిపూర్ణ స్వరూపాన్ని బోధిస్తాడు.
1: ఇన్ ది సేమ్ వే one who understands things completely and
0: intelligently, into telusukunnatundi valiki into antugane dari potundi.
1: A person who knows only a little will only flip that particular thing also and will not be able to.
0: Kanuka mana vishayam lopala manchi cheta annitini chakkaga vicharinchali.
1: Therefore there is need for us to understand good and bad in the
0: mental. MBA pillalu ikkada MBA chadivinanduku sarinchi adarshanni andinchina varu avutaru.
1: Then only those students who have done their MBA in our institute would be able to offer a good example and a model.
0: మీరు ఈ సంవత్సరము పూర్తి చేసుకుని విశాల ప్రపంచంలో ప్రవేశిస్తున్నారు.
1: యువర్ స్టూడెంట్ యూఆర్ కంప్లీటింగ్ యువర్ ఎడ్యుకేషన్ దిస్ ఇయర్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద వైడర్ వరల్డ్.
0: మొట్టమొదట మీరు గుర్తించవలసినటువంటి కమ్యూనికేషన్ దీన్ని చక్కగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: ది వెరీ ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ అండర్స్టాండ్ ఈస్ ద నీడ్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్.
0: కమ్యూనికేషన్ అంటే మార్కెట్ తో కమ్యూనికేషన్, లేకపోతే ఒక షేర్ హోల్డర్స్ తో కమ్యూనికేషన్, మేనేజర్స్ తో కమ్యూనికేషన్, వర్కర్స్ తో కమ్యూనికేషన్, మిషన్ తో కమ్యూనికేషన్, ఇంకే విధమైన బ్రోక్ మ్యాన్ తో కమ్యూనికేషన్, అనేక రకాలుగా కూడా కమ్యూనికేషన్ కాదు ఇది. కమ్యూనికేషన్ అంటే మొట్టమొదట అండర్స్టాండింగ్ ఈజ్ కమ్యూనికేషన్. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి.
1: కమ్యూనికేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ టాకింగ్ అండ్ కమ్యూనికేటింగ్ విత్ ద వర్కర్, విత్ ద మేనేజ్మెంట్, విత్ ద మిషన్ ఆర్ విత్ ఎనీథింగ్ లైక్ దట్. కమ్యూనికేషన్ మీన్స్ అండర్స్టాండింగ్.
0: అందరూ ఎలాంటి వారు, వర్కర్స్ ఏ విధంగా చేస్తున్నారు, రా మెటీరియల్ ఎక్కడ ఉంటుండాలి, దీని కరెంట్ ఎక్కడ పోతుంది, వాటర్ ఎంత తక్కువగా ఉంది, ఇవన్నింటినీ చక్కగా గుర్తించుకొని అన్నింటి ఎందుకు సరి సమత్వాన్ని చూసినప్పుడే అప్పుడు దాని యొక్క కమ్యూనికేషన్ మనం అర్థమవుతుంది.
1: అండర్స్టాండింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొడక్షన్ లైక్ వర్కర్, ద వాటర్, ద ఎలక్ట్రిసిటీ అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్.
0: ఒక ఫ్యాక్టరీ లోపల తక్షణమే మంచి ప్రొడక్షన్ చేసిన లోపల కరెంట్ స్టాప్ అయిపోయింది.
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్. నౌ లెట్ అస్ సే వెన్ ది ప్రొడక్షన్ ఇస్ ఇన్ ఫుల్ స్వింగ్, దేర్ ఇస్ ఎ కఠిన
0: కమ్యూనికేషన్. ఎలక్ట్రిక్ చైర్మన్ తో మాట్లాడడానికి కమ్యూనికేషన్, ఫోన్ లో మాట్లాడుతున్నాం, కరెంట్ వచ్చిందా కాదు, దీనికి తగినటువంటి కొన్ని భద్రతలు ముందుగానే మనం ఆధారం చేసుకుని ఉండాలి.
1: Now if you were to phone up the chairman of the electricity board, can you get electricity immediately? No.
0: Aanu cheppestadu naaku teliyadu workman ekkadina em chesadu emto anukunta line man pain vestadu.
1: You have to take necessary precautions earlier. He will point out that I do not know, some line man or someone is responsible.
0: Line man cheppestadu nen deentopalle paadeyipoyindi antadu.
1: Line man put the blame.
0: Ee communication nanni chutti vachetamante rendu dinalu ayipothundi.
1: And by the time that you find out who is responsible for this shutdown,
0: telugu mara schedule poyinda, మన వర్క్ షాప్ లో పోయిందా, లేకపోతే అందరికి పబ్లిక్ పెయింది పోయిందా, చక్కగా దాన్ని ముందు గుర్తుంచుకోవాలి.
1: ఫస్ట్ యూ హుడ్ రికగ్నైజ్ వేర్ ఈస్ దిస్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, వెదర్ ఇట్ ఇస్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ యువర్ ఓన్ ఫ్యాక్టరీ ఆర్ అవుట్ సైడ్.
0: మన యొక్క దీంతో కొంత లాస్ వస్తుంది, కొంత ప్రాఫిట్ వస్తుంటుంది.
1: దేర్ కుడ్ బి సమ్ టైమ్స్ ద లాస్ ఇన్ యువర్ బిజినెస్.
0: ఈ లాస్ కారణం ఏమిటి, ప్రాఫిట్ కి ఏమిటి కారణం?
1: యూ షుడ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది కాజ్ ఫర్ ద లాస్.
0: ప్రాఫిట్ వచ్చింది అంటే దాంట్లో ఏమైనా మన క్వాలిటీ ఏమైనా తగ్గించామా?
1: ఇఫ్ దేర్ ఇస్ అ ప్రాఫిట్, you also find out whether it is at the cost of quality, whether it is at the quality
0: yo emaina konu competition tho emaina deeniki ekku vachestunda, ivanni konni yochin chesukovali.
1: You also think whether on account of good advertisement policy have been able to earn more money.
0: Ira etta undatunte imitation and competition ee rendittu chaala padarthamulu yokka dinni dividari pothundadi.
1: There are a lot of problems are faced in today's world because of two things. One is imitation, the second is competition.
0: Mana quality ni matram e matram kudunu tagginchukovali.
1: We should not allow the quality to go down.
0: Price manam tagginchachu gaani quality matram tagakapo.
1: Price may be meddled with, but not the quality.
0: Nee quantity na kaadu, quality kavali.
1: That is what I always ask for. I am interested only in your quality, not in quantity.
0: Dabbu kosamani evaro competition vachesare mana quality tagginchesthe ani kadapatiki poorthi adi block aipothundi.
1: In order to make a little profit in the short term, if you reduce the quality, you are going to suffer in the long run tremendously.
0: విద్యార్థులారా, ఎంబీఏ పిల్లలు ప్రత్యేకంగా మీరందరూ కూడా నువ్వు బయటకు వెళ్లిన తర్వాత సాధ్యమైనంత వరకు కూడా ఒక దివ్య భావాన్ని లోపల పెట్టుకుని మీ మీ పనులు చక్కగా సాధించాలని నేను ఆశిస్తున్నాను.
1: ఐ విష్ దాట్ యూ కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వ్యూ అండ్ వెన్ యూ గో టు ది అవుట్ సైడ్ వరల్డ్ అండ్ అచీవ్ ద థింగ్స్.
0: పిల్లలు మంచివారే, స్టూడెంట్స్ ఆర్ గుడ్, కానీ వాతావరణం లోపల మనం కొంతవరకు దాన్ని తట్టుకొని నెట్టుకోవాల్సి వస్తుంది.
1: బట్ యూ మస్ట్ ఎక్సర్సైజ్ అ లాట్ ఆఫ్ కంట్రోల్. నేను ఎన్వైరన్మెంట్
0: అందరికీ తెలుసును, పిల్లవాడికి ఈనాడు వచ్చి చూస్తాడు, అతనికి స్వామి దయతోపల బిర్లా దీంతోపల అతనికి ఉద్యోగం ఇచ్చారు.
1: యు నో కట్టా ప్రసాద్, హి హస్ కమ్ టుడే ద న్యూస్ దట్ ఇన్ బిర్లా కంపెనీ
0: స్వామి యొక్క ఆజ్ఞను, స్వామి యొక్క ఆర్డర్ను, స్వామి యొక్క డిసిప్లిన్ ను తూచా నడుచుకుంటూ ఉన్నాడు.
1: హి హస్ బీన్ అబ్జర్వింగ్ స్వామిస్ ఆర్డర్, స్వామిస్ కమాండ్, స్వామిస్ ప్రిన్సిపల్స్ ఇన్ ఎంటైరిటీ.
0: రెండు నెలల లోపలనే మేనేజర్, వర్కర్స్, దాంట్లో ఉన్నటువంటి యొక్క మెంబర్స్ అంతా ఉంటారు, షేర్ వాడు, వాళ్ళు అందరూ కూడా వచ్చేసేసి చాలా గుడ్ బాయ్ గుడ్ బాయ్ అని అతన్ని పొగిడితే అదే నాకు ఆనందం లేదు. అదే మీరు ఇవ్వాల్సినటువంటి నాకు కృతజ్ఞత. ఇతరుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే అదే నాకు సవాల్.
1: ఐఎమ్ సో హ్యాపీ వెన్ ఆల్ ద పీపుల్ కమ్ అండ్ జస్ట్ ప్రైజ్ హిమ్ దట్ ఈస్ ఎ గుడ్ బాయ్. ఆల్ దట్ ఐ ఆస్పైర్ ఫ్రమ్ యూ అండ్ ఎక్స్పెక్ట్ ఆఫ్ యూ ఇస్ జస్ట్ దిస్ అను గెట్ ఎ గుడ్ రిజల్ట్.
0: అలానే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చేసరికి పిల్లవాడు బెస్ట్ బెస్ట్ బెస్ట్ బెస్ట్ అని ఐదారు సూర్యులు బెస్ట్ బెస్ట్ బెస్ట్ అని రాశారు.
1: కంపెనీ పీపుల్ అకన్ టు మీ దట్ సచ్ అండ్ సచ్ ఎ పర్సన్ హాస్ కమ్ ఫ్రమ్
0: అలాంటి పిల్లలు ఎంతమంది అయినప్పుడు మేము చేర్చుకుంటామంటే చాలా స్వామికి ప్రార్థన చేస్తున్నారు.
1: దే హావ్ ఆల్సో ప్రేడ్ టు స్వామి దట్ ఇఫ్ యూ కెన్ గెట్ సచ్ పీపుల్ వీఆర్ ప్రిపేర్ టు టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ దెమ్ స్వామి.
0: ఇక్కడ మన కర్ణాటకలో కూడాను, తుమ్మగుడి లోపల కూడాను పిల్ల ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ కూడా నాకు పంపించమన్నారు వాళ్ళు కూడా. కానీ పంపడం నా వంతు, కానీ ఆ గౌరవాన్ని నీపుకోవటం నీ వంతు.
1: బిల్లా ఫ్యాక్టరీ టుమ్కూరు రోడ్ ఆల్సో ఆస్క్ ఫర్ దిస్ క్యాండిడేట్ ఐ సెండ్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు సెండ్ యూ, బట్ యూ హావ్ టు టేక్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ అండ్ సీ ద
0: స్థాయి నుండి నేను ఎంత జాగ్రత్తగా చేస్తున్నానో ఈ స్థాయి నుండి కూడా మీరు అంత జాగ్రత్తగా చేయాలి.
1: జస్ట్ యాజ్ ఫ్రమ్ మై స్టేజ్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ వెరీ కేర్ఫుల్లీ,
2: యూ ఆల్సో పర్ఫార్మ్ ఫ్రమ్ యువర్ సీట్.
3: ఇక్కడ నెగటివ్ పాజిటివ్ రెండు కూడా సరి
2: బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్ టు బి ఇన్ పర్ఫెక్ట్ కండిషన్.
3: ఒక టిన్ను నుంచి మరొక టిన్ను కంటే ఒక ఆయిల్ పోయాలి ఎంత స్టెడీగా.
2: ఇఫ్ యూ ఆయిల్ ఫ్రమ్ వన్ టిన్ టిన్ హౌ స్టెడీ బోత్ ది టిన్స్ షుడ్ బి.
3: కింద పోయించుకునే టిన్ను కదిన్నా ఆయింది, ఆయన పోసే టిన్ను కదిన్నా ఆయిల్ కింద పడిపోదు. సందేహం లేదు, తప్పక మీరు ఉన్నత ఆదర్శాలన్నీ.
2: If you can implement Swami and observe Swami's discipline very carefully, I am sure that you will be holding the example and a model.
3: Foreign Kanpudanu, itani kar. Ha foreign Kanpudanu, ikkada chudunnadu anantapuram obstruction chestunnam. Atani vachche nellopala atani pothunnadu. Alanti manchi gunam unnatunte vaadu entaina aanandame.
2: One foreign company also asked for two of them. One of them left also because they are so pleased with his
3: work. Ikka bottom goppatanam kaadu.
2: I am not interested in your going to America.
3: కానీ అక్కడికి వెళ్లి ఈ యొక్క ప్రశాంతమని అమెరికా వాతావరణంతో
2: తెలుపుకోవచ్చు.
3: అమెరికా యానము నరయ దూతము కానరాదు.
2: జర్నీ టు కాఫీ
3: ఆల్జీబ్రా ఎంత అరయ చూతురు గారి ఇంటి వైశాల్యము ఎరవలేదు.
2: అనుదినమ్మును
3: డ్రిల్ అనుసరించరు గాని పద్మాసనం చేయ బాధపడు.
2: ఎవ్రీ డే ప్రాక్టీస్ బిల్ డే అండ్ నైట్ but they do not know how to
3: put up a garden erungudru sadu samruddhi galu.
2: They know botany in all its fullness.
3: Tulasi vishayam erugare thunipodu tulasi tattvam meeku emattam theriyadu.
2: But they do not know the use of soap and the principle of this tulasi.
3: Nityamo naalu aakulu tulasi aakulu ni tintunte rogaliki avakasame untadu.
2: If you can take four tulasi leaves every day
3: andukosame bharatiyam lopala prati gruhamulandukulanu tulasini sthapinchi ఆ గాలి వల్ల ఈ క్రిమికీటకాదులు కల్రా ప్లేగు ఇంకా ఇన్సెక్ట్ అంతా కూడా ఏమేమి చెడ్డ రోగాలు అవన్నీ అవి చంపలేదు.
2: దట్ ఈస్ వై ఇన్ ఎవ్రీ హౌస్ ఇన్ భారత్ హ్యాస్ దిస్ తులసి ప్లాంట్.
3: భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడా ఎంత పవిత్రమైన కూడా ఆదర్శాలు అందిస్తూ వచ్చారు.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారత్ హెస్ బీన్ ఆఫరింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండ్ ఐడియాస్.
3: కానీ ఈనాడు అవన్నీ కేవలం ఒక అలక్ష్యంగా భావిస్తున్నారు.
2: బట్ టుడే ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ దే ఆర్ వర్క్లెస్ అండ్ యూజ్లెస్. ఇండిఫరెంట్
3: బ్రహ్మ భావము ఎరుగక బ్రాహ్మణుడా.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ కెన్ యూ కాల్ హిమ్ ఎ
3: బ్రాహ్మణుడా? సజ్జనుడా?
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హావ్ గుడ్ క్వాలిటీస్ కెన్ యూ కాల్ హిమ్
3: మంచి నడత లేకుండా మానవుడా?
2: ఎ పర్సన్ డస్ నాట్ హావ్ గుడ్ కాండక్ట్ కెన్ యూ కాల్ హిమ్ మ్యాన్?
3: మీరేనా కాన్సెప్ట్ ఒప్పునట్టు?
2: యూ కెన్ టెల్ మీ in such a way that my conscience will be accepting
3: not my, not my conscience, he conscience openness.
2: You tell with full consciousness and full conscience.
3: Manchi martal lekapothe manavudu etta avutadu?
2: How can you call him a man?
3: Sadguru lekapothe sadhyanudu etta avutadu?
2: If he does not have good quality,
3: Brahma ante emto telina vadu brahmanudu etta avutadu?
2: Person who does not know Brahma, how can you call him a man?
3: Vedantam Brahma vit brahmaiva bhavati annadu. Darinu gurtinchina vade brahmanudu avutadu.
2: That is why Vedanta has declared the one who recognizes Brahma becomes one and also can be called one who knows him.
3: Ir 7 samvatsaramulu 9 samvatsaramulu 12 samvatsaramulu kudanu 3 samvatsaramulu kudanu kaalam gadipinattu vaaru indulo untunnaru.
2: The students among you are students who have spent 3 years 5 years 7 years and 12 years here.
3: Kaani inta kaalam manam ee prashanti vaatavaramulo pavitramainti yokka bhavamulo meeru kaalam gadipinattu vaaru baita pradesham lopala ee pavitratane meeru అనేక రకములుగా కాపాడుకోవడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
2: ఐ విష్ దట్ దోస్ ఆఫ్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు గెట్ సచ్ బెనిఫిట్ ఆఫ్ స్టేయింగ్ హియర్ షుడ్ ఫాస్టర్ దోస్ క్వాలిటీస్ విచ్ హావ్ లెర్న్డ్ ఇన్ ప్రశాంతమయం ఇన్ ది అవుట్సైడ్ వరల్డ్ ఆల్సో.
3: ఈ ఆచరణను, ఈ బిహేవియర్ ను, ఈ మేనర్స్ ను, ఈ డిసిప్లిన్ ను ఇంటిని ఉంచుకున్నటువంటి వాడు ఎక్కడ ఉండినా వాడు ప్రశాంతమే వాడే.
2: ద వన్ హూ ఫాస్టర్స్ అండ్ డెవలప్స్ అండ్ ప్రాక్టీస్ ద డిసిప్లిన్
3: ఎక్కడ ఉండినా కానీ కాలుకు సంబంధించినటువంటి వాడే.
2: Wherever he is, he belongs to Prashanti Lam. But I am not found in one who says that I am. I am also not found in the statement that
3: Neevu Nenu Ekamai Nichinna.
2: If yourself and myself are put together and brought together, there everything is found.
3: I and you are one, I and you are one అంటుంటారు. ఎంత తప్పు మాట. I and you are not one, I and you are one, we. not one.
2: It is a great mistake to say that I and you are one. It is correct to say I and you are we.
3: We are one. One God. We and we are one. Neelo nenu nanu nee unnapudu manu okate ayipothu.
2: We are one. When I am in you and you become in your part of me, then it is one.
3: కనుకనే నీవు నేను అని ఇప్పుడు రెండు కలిసినప్పుడు ఉయ్ కామన్ ఉయ్ అవుతుంది కానీ ఒకటి కామన్.
2: When I and you join together, it becomes we and it cannot.
3: నీలో నన్ను ఉంచుకో నాలో నిన్ను.
2: You keep me in you.
3: I'll
2: keep you
3: in me అవుతుంది.
2: And there also it becomes we and
3: you. We and we are one అయిపోతుంది.
2: Then we and we becomes one.
3: ఈ యొక్క తత్వాన్ని మీరు చక్కగా భద్రం చేసుకోండి. నీలో స్వామిని స్వామిలో నువ్వు ఉండేటువంటి యొక్క తత్వాన్ని భద్రపరచుకుంటే ఏది జగత్తంతా మీలోనే ఉంటుంటారు. ప్రశాంతంలో ఏ విధంగా మినీ ప్రపంచంగా ఉంటుండదో అన్ని దేశం వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఆ రీతిగా నువ్వు ఏ దేశంలో ఉంటుందే గానీ నీలో స్వామి ఉన్నాడు, స్వామిలో నేను ఉన్నాడు.
2: యూ బికెమ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ స్వామి ఇన్ యూ అండ్ యూ విల్ బి ఎస్టాబ్లిష్ ఇన్ స్వామి అండ్ దెన్ వేర్ ఎవర్ యు ఆర్ యూ కెన్ బి ష్యూర్ దట్ స్వామి ఇస్ విత్ యూ, స్వామి ఇస్ ఇన్ యూ.
3: ఈ పవిత్రమైన భావాలను హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని
2: they firmly establish this sacred thoughts in your heart.
3: Inka talidandra daggara cheri
2: go to your parents
3: vaade edaina aasha patte pendi chesukoni
2: if they desire you can get married
3: chakkaga kutumbanni poshinchukoni
2: you can also foster and
3: baita prapanchamto kuda nu sarine kutri reetiga nadatalu abhivruddhi parchukoni
2: establish good relationships with the outside world
3: brahmacharyamlo undinatundi pavitramaina perune grahastamandunu grahastamandu undinatundi perune స్పిరిచువల్ ఆధ్యాత్మిక నందును అభివృద్ధి పరచుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని
2: ద స్పిరిచువల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ బ్రహ్మచర్య వెన్ యూ ఆర్ అలోన్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఇన్ ద సొసైటీ ఐ విష్ దాట్ యూ కంటిన్యూ టు హ్యావ్ దిస్ సేమ్ స్పిరిచువల్ ప్రిన్సిపల్ దట్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ కోర్స్ టు యువర్ క్లోజ్
4: భజన వినా సుఖ శాంతి నహీ భజన వినా సుఖ శాంతి నహీ.

चेतन्ति सुमतीनां यज्ञं दधे सरस्वती महो अरणः सरस्वती।

రత్నాకర ధౌత పదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారత మాతరం. శ్రీ సాయి స్వామినః దివ్య సన్నిధానం ప్రతి ప్రణామాః. ఏ చ యావంతశ్చత్ర సాధకాః ఆస్తికాః భారతీయ ఆర్ష పరంపరాయాం శ్రద్ధాలవః తేభ్యః సర్వేభ్యః మహద్భ్యః నమోధౌత పదాం హిమాలయ కిరీటినీం శ్రీరత్నాఢ్యాం వందే భారత మాతరం. శ్రీ సాయి స్వామినః

సముపవిష్టాః యేషాం ముఖమండలే జీవనోత్సాహః దరీదృశ్యతే తాన్ సర్వాన్ ఛాత్రాన్నపి అహం హృదయతః అభినందామి. మహజిదం భాగ్యం మే యత్ అస్మిన్ పావన మందిరే పావనేస్మిన్ ముహూర్తే పవిత్రీకృత సభామంటపే సంస్కృతస్య కార్య సంకల్పన సముహూర్తే అహం సముపస్థితోస్మి. అత్ర సంస్కృత ద్వారా సనాతన ధర్మ పునరుత్థానస్య విషయే భవద్భిః సంగోష్ఠీ సమాయోజితా. అస్యాః సంగోష్ఠ్యాః ఉద్ఘాటనంచ సద్య ఏవ సమజని దీపవ జ్వాలన ద్వారా. కిమన్యత్ స్యాత్ తత్ర కిమన్యత్ సా స్యాత్ హర్షస్య కారణం యత్ అస్మిన్ సందర్భే అహమస్మి. ఉద్ఘాటన పర్వణి అహమస్మి, భవతాం నికటే అహమస్మి, జ్యేష్ఠానాం సాన్నిధ్యే అహమస్మి, సర్వేషాం అత్రత్యానాం పావనీకృత మానసానాం మధ్యే అహమస్మి, అమందమానందం విందేహం. టు అవర్ ఐస్ that dawn is very much tangible and visible, where a new renaissance for resurgence, new renaissance for research, new renaissance for rejuvenation of Sanskrit and Samskriti, it is very clearly visible to us. Gone are those days where our people bowed down to those foreign invaders, blindly followed their culture, accepted their supremacy, bowed down to their foreign rule. Now a new dawn it is visible to us, where India will conquer her conquerors. They conquered us using their swords, waging bloody wars. But we Indian people, successors of great rishis and mahatmas and acharyas, we conquer culturally. We conquer the whole world spiritually. We conquer the whole satsangis, all those sajjanas of the world through Sanskritam and Samskriti. Sanskritam and Samskriti, these are our pranas, they are our atma. That is to be rejuvenated. That is spiritual power to be taken care of by the new generation. So it is everywhere Sanskritam, Sanskritam, Sanskritam. Sanskritam for Samskriti, Sanskritam for Samskriti, Sanskritam Samskritir Moolam, Samskriti Samskritashrita. For us, Sanskritam is not mere language. There are languages for communication, where we just exchange our feelings and thoughts with our same-aged friends, and we use for communication purpose even in our classrooms. But Sanskrit, it is for human excellence. Sanskritam, it is for igniting that fire of spirit.

0: జరగనటువంటిదని కూడాను మనం బలహీనులైపోతుంటాము. అట్టి బలహీనతకు మనం చోటు ఇవ్వకూడదు. తగినటువంటి ప్రయత్నాన్ని కూడాను మనం గట్టి పట్టుతో దాన్ని సాధించడానికి పూనుకోవాలి.
1: Sometimes we think these bad ideas are so firmly rooted in us, how are we going to get rid of them? I have not got the necessary strength to get rid of these firmly rooted bad ideas. You should not give place to such weakness. You must make a determined attempt to get rid of them, and you can get rid of them if you have the strength.
0: Manchi abhyasamulu kani chedda abhyasamulu kani manamu yokka cheyatam chetane mana yokka abhyasamulu chetane avi periginavi kani లేకున్నా హఠాత్తుగా మన యొక్క తలలో చేరినటువంటివి కాదు. మంచికి చెడ్డకు మన అభ్యాసములే మూల కారణం.
1: Either good practices and ideas or bad practices and ideas have not come to you all of a sudden. They have come to you slowly as a result of your own doings, either good and bad.
0: కనుక ఏ విధమైనటువంటి అభ్యాసంతో అవి తలమీరిపోయినవో ఆ విధమైనటువంటి అభ్యాసములే మనము తలంచి మనము ఆ విధమైన అభ్యాసం లోపల ఈ యొక్క జీవితమును అంకితం చేసి ఆ పెరిగిపోయినటువంటి అభ్యాసమును తరిగించుకోవడానికి తగిన ప్రయత్నం సల్పాలి.
1: We should be able to recognize which of these practices have become bad and have crossed the limits. We should also recognize which of them are under our control. And in our life, we must make an attempt to get at those bad practices which have crossed the limits and remove them from ourselves.
0: దీనికి ఒక చిన్న కథ.
1: A small story for this.
0: Oka vyakti nirantaram kudanu apini antaru nallamandu tinatamu chaala alavaatu chestunnadu.
1: One individual got into the bad practice of eating opium.
0: Kani danini nilabettadaniki saadhyam kaatam ledu. Nirantaramu mattulo untundi tana aarogyananta kudanu paadu chestuntu vastunnadu.
1: It was not possible for him to control his taking the opium. And by taking opium, he was always in a kind of coma and he was ruining his health.
0: ఈ విధమైనటువంటి బలహీన స్థితి లోపల ఆ గ్రామమునకు ఒక మహనీయుడు వచ్చాడు.
1: While he was passing in this weak state of health, one great person came to that village.
0: ఆ సమయం లోపల గ్రామస్తులందరూ కూడాను ఆ మహనీయుని దర్శించడానికి వెళ్తూ వచ్చారు. ఆ గుంపుల లోపల ఈ వ్యక్తి కూడాను ఆ మహనీయుని దర్శించడానికి వెళ్ళాడు.
1: All the individuals in the village were going to have the darshan of this Mahapurusha. Along with the crowd, this particular person who was taking opium also went there to have his darshan.
0: ఒక్కొక్కరు వారి కష్టములు, నష్టములు, అనారోగ్యములు ఇలాంటి యొక్క బాధలను చెప్పుకుంటూ ఆ మహనీయుని యొక్క ప్రబోధనలు కొంతవరకును ఆలకించి వారి యొక్క ఆదేశమంతా కూడా వీరు అనుభవించి అందుకొని వస్తూ ఉండేటువంటి వారు. ఈ సమయం లోపల ఈ అపిని తినేటువంటి వ్యక్తి కూడాను అతి సమీపించేటప్పటికీ, నాయన, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత ఈ లోకంలో నీవు చేయవలసినటువంటి కార్యములు ఏ రీతిగా చేయగలవు? కనుక నీవు ఆరోగ్యమును మొట్టమొదట చూసుకో. దేహమే ఆరోగ్యము, ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం చక్కకుంటే కదా ఈ ధర్మార్థ కామ మోక్షములైనటువంటి పురుషార్థములు కూడాను మనం సాధించడానికి వీలవుతుంది అని అనేక రకములైనటువంటి బోధనలు చేసి నీవు దీనిని తగ్గించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం సల్పమన్నాడు.
1: Each of these persons in the village was going to see this Mahaniya and tell him their troubles, their ill health, their various kinds of difficulties into which they were being driven. And the great person was listening to them and advising them. Along with them, this opium eater also went to this great person. As soon as he was in his presence, he told him, "Your health is bad. Your health is not at all good. How can you do anything in this world with a bad health? You must improve your health. We talk of the purusharthas, dharma, artha, kama and moksha. How can you acquire them if you do not have the necessary health? Take care of your health and first improve your health."
0: Swami, ye reetiga na cheta kaakunnadi tamare edaina okati aadesham ichi tama anugrahinchi aa abhyasam ye reetiga cheyalo cheppandi tappaku nenu anusaristanani prarthinchadu.
1: This opium eater was praying to Swami and said, "Swami, how can I do it? I am not able to do it. I have not got the strength to do it. If you tell me some method by which I can take care of my health, I shall certainly follow."
0: Aithe neevu nityamu enta pramana ika opium tintunnavu ani adigadu ee guru.
1: The guru asked him, "How much opium do you eat each day?"
0: Aithe athanu cheppadu, "ఒక్కొక్క దినం ఎక్కువగానే తింటుంటాను, ఒక్కొక్క దినం తక్కువగా తింటుంటాను, అయితే

0: మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ and the creation.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: This whole world is nothing but the combination of the cause and the effect.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: This universe all over shows the divinity alone and nothing else.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వి ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాము.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ and drowned in frustration, disappointment.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane negative positive rendintu oka ekattvam chetani ee divyattvam praptistundi.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: Chedda pani chesi manchini chendabodu.
1: By doing bad you'll never get good.
0: Manchi pani chesi keedunu kaanchaledu.
1: Having done good you'll never be put to harm.
0: Sutamunu naati mega phalammukanna.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: కనుకనే మనం ఏ విత్తనం నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఈజ్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఈజ్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకొని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasi poku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulu naati ichchota nuntivo aa phalamulu neeku anduchundu.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bear.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమీ కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mi yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do.
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకోలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవులకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees, and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హీ డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poet,
0: మేధావులు కూడాను,
1: intellectual,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామా,
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామా, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టున
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎమోటా?
0: లక్ష్మీదేవి వలచున
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ సర్వ్
0: యు? కొలచున
1: విల్ లక్ష్మణ సర్వ్ యు?
0: సూక్ష్మబుద్ధి గల భరతుడు చూచి చూచి మృకున
1: ఆఫ్ ఆల్ waiting for long will that intelligent bharata serve you?
0: శక్తి ఎంతో గొప్పర.
1: The power of Rama is infinite beyond all measure.
0: ఓ రామ, నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
1: Rama, I could not know your power.
0: నేను మానవుడను,
1: I am man,
0: అజ్ఞానిని,
1: I'm ignorant
0: అని తన్ను తాను నిందించుకున్నాడు.
1: He blamed himself.
0: ఈ విధముగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
1: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ అండ్ దే బ్లేమ్డ్ ఈవెన్
0: గాడ్. కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ ది డిఫికల్టీ విల్ గివ్ దెమ్ ప్లెజర్ లేటర్.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty the pleasure has no value.
0: Nasuka labhyate sukham, sukham nunchi sukham manaku praptinchadu.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: విదౌట్ డార్క్నెస్ దేర్ ఇస్ నో లైట్ ఐదర్.
0: ఈ లైట్ కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ ద డార్క్నెస్ దట్ మేక్స్ ద లైట్ వాల్యుబుల్.
0: మానవుని ఎందున్నటువంటి విలువలను, దివ్యత్వమైన భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్ విల్ మేక్ ద డివైన్ క్వాలిటీ, హ్యూమన్ క్వాలిటీ షైన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ హ్యూమన్
0: లైఫ్. ప్లెజర్ హాస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: ఇన్ తమిళనాడు
0: పాండ్య దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతిగాంచినటువంటి దేశం.
1: అండ్ దిస్ ప్లేస్ పాండ్య ఇస్ వెరీ ఫేమస్ వన్.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: దిస్ పాండ్య కింగ్,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఆర్మమెంట్స్.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: హీ హాస్ సెంట్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్ విత్ సమ్ మనీ అండ్ వాంటెడ్ గుడ్ హార్స్ టు బి బ్రాట్.
0: ఈ గుర్రమును తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: ద మినిస్టర్ వాస్ గోయింగ్ విత్ సిపాయిస్ టు బ్రింగ్ ద నీడెడ్ హార్స్
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: హీ స్టూడ్ దేర్ నియర్ బై ఎ విలేజ్.
0: అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగేశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ అట్ దట్ విలేజ్ దేర్ ఇస్ ఎన్ ఆస్పిరెంట్ సీకర్ అండ్ ఎ స్పిరిచువల్.
0: అతని బోధనలు అన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: దేర్ ద మినిస్టర్ సాట్ అండ్ వాస్ లిజనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద
0: నోబుల్ సోల్. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: minister is an youngster.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Youngsters in those days had devotion.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: He sat there in full devotion and sincerity.
0: సిపాయిలు కూడాను అక్కడనే ఉంటున్నారు.
1: Even soldiers were there.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: And in fact, all expenses are to meet this.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటుంది.
1: There is Shiva's temple by the side.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: This Shiva's temple is totally left uncared.
0: దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ ది పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadi kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపపడటం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: కానీ నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్,
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూర్.
0: తిరువళ్ళూర్ కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలిపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: Basing on this, he went on chanting the glory of God unceasingly.
0: అతనే మాణిక్యవాచక.
1: And he is మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిజ్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండానే దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: utter truth.
0: Satyam vada dharmam chara. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో రైట్‌నెస్.
0: అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: ఇట్ విల్ నెవర్ టేక్ యూ టు ఫెయిల్యూర్.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: సక్సెస్ విల్ బి ఆఫ్టర్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో హైయర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందేని కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్
0: విడవద్దు.
1: ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఆల్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యూ ఫాలో
0: ఈ సత్యం అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect
0: is not the country.
1: None can protect the country.
0: Satyani, dharmani, ni rachisti, aa satya dharmamle desam rachistayi.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi satya margam anusarinchi.
1: What we should do is to follow
0: dharmam tucha nadchukunnappudu,
1: and when we organize ourselves righteously,
0: utti padutundi.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: ద అదర్ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ దీస్ టూ, లవ్ అండ్ శాంక్టిటీ.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ, ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ వితౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాంట్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: Our heart is sacred vast.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: God dwells in the heart of everybody.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: It is the altar of God.
0: కరకం ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: God is always with you, in you, around you, above you, below
0: you. కరకం మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: You may do good or bad, may not be noticed by others, but God knows.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: In fact, he has lost the peace totally because of this suffering and the feelings.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: As you have made your feelings into pieces, you lost peace totally.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: Let not your devotion be lost.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu chendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sutha palambuganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambuganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatundi manchi cheddare mana baadalaku moola kaaranamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము, అది చాలా పొరపాటు.
1: We feel that we are hurt, put to harm by someone
0: else.
1: మంచి
0: చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
1: For good and bad we are responsible.
0: కనుక దీని మన ఏవో మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము.
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కనుక మొట్టమొదట మనకు చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్.
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలో నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్.
0: మూల కారణము
1: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ వీఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే దీని మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అని.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపం.

0: ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
0: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
1: That awareness is within us.
0: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియన్స్. What is this body?
0: ఇదంత కేవలం మెటీరియలైజేషన్.
1: All this body is merely materialization.
0: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: In Gayatri Mantra it is said Om Bhur Bhuvah Suvah.
0: Bhur.
1: Bhur.
0: Ekamu, materialization body.
1: Bhur is the body, materialization.
0: Bhuvah. Adi mind yokka vibration.
1: Bhuvah is the vibration of the mind.
0: Suvah.
1: Suvah.
0: Idi jnanam yokka radiation.
1: It is the radiation of the wisdom.
0: Kabatti materialization, vibration, radiation, moodu kuda manayende untunnayi.
1: Therefore materialization, vibration and radiation,
0: ee radiation all within us. Prajnanam brahma annaru.
1: This radiation is prajnana, that
0: constant
1: is divine
0: integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: Dinine prajnanam brahma ani vedam bodhinchindi.
1: Veda says that constant
0: ee
1: integration,
0: ee prajnanam anetundi brahma మనయందే ఉంటున్నాడు.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానస్వరూపులే. సో ఆల్ అవర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదమును విభజించి
1: వి డివైడ్ అండ్
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: అండ్ హావింగ్ ప్రాపగేటెడ్ దిస్
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాస. Who has propagated principles of
0: Veda. Putra vatsalyamunu vidaleka.
1: He could not give up attachments.
0: Sarvasanga parityagai velutunnatundi vyasunni sukunni.
1: That as Sukha was passing by as a renunciant.
0: Kumara, Kumara, nilchu, nilchu. Okkaturi naa maata vinu annadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattagadapatiki.
1: Finally.
0: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth
0: nilchu
1: to the father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: నాయన
0: నీవు నా కుమారుడవు.
1: సన్, యు ఆర్ హియర్.
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు,
1: ఇస్ యంగ్స్టర్, సుఖ
0: చెప్పాడు.
1: హి సెడ్,
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanudirpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee bharata desham nandu aneka vidhamulaina yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatundi bharat desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: దీస్ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బీ హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: it may be separate apart.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: But the divine power is uniform.
0: మానవత్వంలో కూడా రూపనామములు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: Human beings they differ in name and form.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: But atmic principle is one.
0: వద్దన ఒక సాధకులు అడిగారు.
1: A seeker asked,
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
1: స్వామి, ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: ఆర్ దేర్. అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మా డ్వెల్స్ ఇన్ ఆల్.
0: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: It depends on the deservedness, isn't it?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: This is Bhagavan's reply.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: As you decorate with illumination, you have so many colored bulbs all around.
0: కానీ ఒక్కొక్క బల్బు ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: The bulbs are separate.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: The form of the bulb is also separate.
0: ఇది కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: Its capacity, voltage is also different.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: But the same current is present in all of the bulbs.
0: మత

0: ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్.
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కౌ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఈజ్ సేమ్.
0: జీవజంతులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఈజ్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఈజ్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఈజ్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: యుక్తకర్ణను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu sadguna ganyulau sabhyularam.
1: Oh, sacred
0: Sadhu mood. Sadhu sadguna sanyulau sabhyularam.
1: What else is to be communicated to you, oh members of this noble August sacred assembly?
0: Bulbs are pratyekanga undinanta matrame current pratyekanga undadu.
1: Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చును.
1: వోల్టేజెస్ డిఫర్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఈజ్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్
0: దేర్? ఇక్కడ ఎందుకు కరెంట్ ఒకటే?
1: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్.
0: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: అందరి యందు కూడా దైవత్వం ఒకటే.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్,
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్క్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావమును పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా నా గాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: కనుక ఈనాడు మనం ఏం చేసుకోవాలి? మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవశక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: నేను సాధన చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king. నేను
0: గ్రంథపఠనం చేత ప్రయోజనం లేదు.
1: నార్ టెక్స్చువల్ రీడింగ్
0: యజ్ఞయాగాది క్రతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: ఇఫ్ వీ డోంట్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
0: హృదయవాసి భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్
0: హార్ట్. ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
0: ఈశా వాస్యం ఇదం జగత్.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: జగత్తంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
1: ది యూనివర్స్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఓన్ వన్ గాడ్.
0: ఏకం సత్విప్రాభవదావదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: ఇది కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: is contraction love.
0: కాని అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: When you take unity in diversity, it is expansion love.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: We have to attain the divinity.
0: Gee, stars are many.
1: Stars are many.
0: But sky is one.
1: But sky is one.
0: Nations are many.
1: Nations are many.
0: But earth is one.
1: But earth is one.
0: Cows are many.
1: Cows are many.
0: Milk is one.
1: Milk is one.
0: Gold is one.
1: Gold is one.
0: But jewels are many.
1: Jewels are many.
0: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఈనాటి మానవుడు
1: Man today,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of spiritual endeavors,
0: స్మరణ చేసినప్పటికీ,
1: in spite of practices,
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social, political, worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో యూనిటీ.
0: అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: దేన్ని మనం లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: నీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత.
1: కష్టములన్నీ
0: చింత.
1: డిఫికల్ట్.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. వింత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: I'm treading along
0: the right path. దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: I'm following sacred
0: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: I don't harm anybody.
0: ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: I'm not putting anybody.
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: When you follow the path of truth, you don't need to fear.
0: కనుకనే truth is God.
1: Truth is God.
0: దాన్ని మనం పెట్టుకుందాం.
1: We have to keep in view.
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: Follow your conscience.
0: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
1: Don't follow the
0: mind. మైండ్ ని ఫాలో చేయొద్దు.
1: Don't follow the mind.
0: Mind is like a mad monkey.
1: Mind is
0: like a water bubble.
1: Body is like water bubble.
0: Don't follow the body and mind.
1: Don't follow the body and mind.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: నీ కాన్షియస్ అదే నిజమైనటువంటి దైవము.
1: Your conscience is
0: divine. నీ దేహమునందే నీ దైవం ఉంటున్నాడు.
1: God is in you.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్
0: యాక్షన్. దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహమందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయపుతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ది ఇండివిజువల్ అండ్
0: టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: ఎలాంటి టెంపుల్?
1: What sort of temple?
0: Permanent temple కాదు ఇది.
1: It's not ordinary.
0: Moving temple, moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: Body is a moving temple. Wherever you go, it follows
0: ఇది
1: you.
0: పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: ఎ డివైన్.
0: భవ్యమైన టెంపుల్.
1: నోవల్.
0: నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: Why should we be disgusted of this temple?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనము అనుభవించాలి.
1: Experience the sacredness of this temple.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: Why the body is given?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: You know why it is given?
0: సందులు గొందులు తిరుగుటక.
1: Is it to go around the roads and by lane?
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
1: The body is given to see God wholeheartedly, opening your eyes.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్ట్.
0: దైవం యొక్క గిఫ్ట్.
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధిని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్ సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: సత్కర్మలు, దీని సత్సంగము.
1: గుడ్ యాక్షన్స్, గుడ్ కంపెనీ.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ గుడ్ కంపెనీ?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్. నో,
0: సత్ బీయింగ్, బీయింగ్, బీయింగ్. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు
1: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్. దాని
0: సంగత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్,
0: అవేర్నెస్,
1: చిత్ అవేర్నెస్.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద్ ఆఫ్ బ్లిస్. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
1: This being sat is pure, unsullied, sweet, precious gem.
0: అది చక్కెర వంటిది.
1: It is like a sugar.
0: ఎప్పటికి ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: You mix this sugar, that is the being, either in water or tea or coffee.
0: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
1: Because it is eternal.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: Hold the sugar of sat on one hand.
0: చిత్ చైతన్యము, అది అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: Hold the awareness of water on another hand.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: This is sugar and that's water.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేయాల.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: అది షుగర్ కాదు, వాటర్ కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడో పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
0: అది ఏ అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్డ్.
0: నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీటెడ్, అన్సలీడ్, ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
0: బాడీ. కాబట్టి రెండూ చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is akshara.
0: Ardhanarishwaram.
1: This is androgynous nature.
0: Deham prakriti.
1: Body is nature.
0: Ee prakriti e parvati.
1: And this nature prakriti is parvati.
0: Atma idi e shivudu.
1: Atma is Shiva.
0: Kabatti Shiva parvati yokka ekatvam ee manavattamu.
1: The combination of Shiva and Parvati is human life.
0: Kanaka idi ardhanarishwaram annaru.
1: This is the principle of ardhanarishwara.
0: Manavattamulo enniyo vidhamaina rahasyalu telusukovalsinatuvanni unnayi.
1: In human life there are lots and lots of secrets. Daivatvam telusukovadam
0: chaala sulabham.
1: It's very easy to know the divinity.
0: Teliyadu kaani మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు, దుర్యోచనలు, ఇవన్నీ తీసిపారవే.
1: యూ డు నాట్ నో, బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్, మానిపులేషన్, వికెట్ థాట్స్, భావములు
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ అప్, నేచురల్లీ నోబుల్ థాట్స్ అరైజ్.
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల,
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపించమంటే,
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మలు ఎందు, సద్భావములు ఎందు, సద్వాక్ అన్నిటి ఎందుకు ఈ ప్రేమ రసమే వస్తుంటారు.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ పీపుల్ వర్డ్స్.
0: పంచ ప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా గానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యూ మే ఓపెన్ ఎనీ ట్యాప్, యూ డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండదు అనుకుంటారు మీరు?
1: యూ మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ ది వెరీ నేమ్.
0: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ. హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్, ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్, ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్ when there's no kindness, there cannot be sort of mankind.
0: Kindness to
1: so man should always have this kindness.
0: Kindness is hrudayamku sarinatti gurtu.
1: The kindness is a true sign of our heart.
0: Kindness manam bhanga paristhima manam paapam chesina varam avutam.
1: When once we give up, betray this kindness, we'll commit a sin. No one should harm anybody.
0: Deenni puraskarinchukoniye
1: basing on this
0: ashtadasha puraneshu vyasasya vachana dvayam పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
1: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్?
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటిది రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ద మీనింగ్.
0: పర ఉపకార, ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
1: పరోపకార, పర ఉపకార.
0: పర ఆత్మతత్వము,
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము,
1: ఉప ప్రకారం
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్,
0: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ,
0: ఎవరికైనా దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ,
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప సమీపంలో పోవాలి.
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం, పరపీడనం,
1: పరపీడనం,
0: పరపీడనం,
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ పర?
0: ఏకత్వము,
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: To view that oneness as multiplicity is pida.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: To view that principle of unity of ఆత్మ,
0: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: Consider one God as many is a sin.
0: కనుక ఇదే పాపము అన్నారు.
1: This is the sin.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that.
0: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: When you lead the life following the principle of help ever hurt never, yourself, your family, the country,
0: ఎవరిని
1: బాధ పెట్టినా భగవంతుని
0: బాధ పెట్టినట్టే అవుతుంది.
1: If you hurt anybody, ఎందుకంటే
0: భగవంతుడే.
1: God is present in all.
0: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మ తత్వమే.
1: The same Atma is present in all.
0: కాబట్టి ఏకం సత్.
1: Truth is one.
0: విప్ర బహుధా వదంతి. ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
1: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
0: ఈ కప్పులో వాటర్ ఉంది.
1: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
0: ఇంగ్లీష్ వాడు వస్తాడు, ఇది వాటర్ అంటాడు.
1: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
0: హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు, పాని అంటాడు.
1: అండ్ హిందీ పర్సన్ కాల్స్ తమిళ
0: వాడు వస్తాడు తన్ని అంటారు.
1: తమిళియన్ కాల్స్ ఇట్
0: వాడు వస్తాడు వారి అంటాడు.
1: సంస్కృత్ పర్సన్ కాల్స్
0: ఇట్ వాడు వస్తాడు నీరు అంటాడు.
1: తెలుగు మ్యాన్ కాల్స్ ఇట్ నీరు.
0: ఈ పేర్లంతా కూడా ఒక పదార్థముకు పెట్టినటువంటివి, కానీ ఆ భాషల యొక్క మార్పే.
1: All the names relate to the same sort of matter here, basically on the language. Divine love is in everybody. It will never change. And nobody can diminish it. It cannot be obtained out of force. It comes out of source. Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
0: ఏకత్వమే.
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
0: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ,
1: వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్.
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఈస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వీ ఫైండ్ టైం.
0: మీరు ఏ కర్మలను వదలనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
0: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సాధనలు. సర్వకర్మలు ఆచరించుకో.
1: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: ఏది చేసినా అంతా దైవంకు అర్పితమే.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్,
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
0: దైవం లేనటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అంతా దైవమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: నీ వెంట, నీ జంట, నీ ఇంట, నీ కంట, నీ జంట, అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యూ డోంట్ సీ.
0: కానీ మనకు చిక్కదు.
1: యూ కాన్ క్యాచ్.
0: చిక్కకపోయినంత మాత్రం, నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
1: యాజ్ యూ కెనాట్ సీ, యాజ్ యూ కెనాట్ క్యాచ్, యూ కెనాట్ డినై.
0: నేను చెప్పాను, మన చుట్టూ గాలి ఉంది.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దిస్.
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
0: కానీ ఆ గాలిని మనం చూడలేము.
1: యూ డోంట్ సీ దట్.
0: ఆ గాలిని పట్టలేము.
1: యూ కాన్ క్యాచ్.
0: పట్టకుండా పోయినంత మాత్రం
1: as you cannot catch it,
0: చూడకపోయినంత మాత్రమే
1: as you can't see,
0: ఎంత వెర్రితనము.
1: Can you deny the presence of air?
0: అది లేకపోతే మనమే లేము.
1: Can we live without it?
0: కాబట్టి ఉన్నది పంచభూతమునంతా భగవత్ స్వరూపమే.
1: All five elements are divine.
0: కాబట్టి ఏ భూతమును కూడాను మనం వ్యర్థం చేయకూడదు.
1: We should not waste any one of these elements.
0: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
0: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్.
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
0: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్.
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
0: లాక్ ఉంది.
1: హియర్ ఇస్ లాక్.
0: కీ ఉంది.
1: హియర్ ఇస్ కీ.
0: ఈ కీని లాక్ లో పెట్టు.
1: పుట్ ద కీ ఇన్ ద లాక్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: ఓపెన్.
1: ఇట్ ఓపెన్.
0: టర్న్ రైట్ సైడ్.
1: టర్న్ రైట్ సైడ్.
0: లాక్.
1: ఇట్ గెట్స్ లాక్.
0: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
1: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
0: మైండ్ అనేటువంటిది కీ.
1: మైండ్ ఇస్ ద కీ.
0: నీవు దైవం వైపు తిప్పు.
1: టర్న్ గాడ్ వర్డ్.
0: పాజిటివ్ అవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాజిటివ్.
0: నీవు ప్రకృతి వైపు తిప్పు బంధన అయిపోతుంది.
1: టర్న్ టువర్డ్ ద వరల్డ్.
0: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
0: డై. చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: But there is one without birth and death.
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: He has no beginning nor end. తాను
0: చావక పుట్టక చంపబడక.
1: He doesn't die nor born.
0: సర్వమును సాక్షి అయి వెలుగు.
1: He stands an eternal witness.
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
1: And he is truth.
0: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
1: He has no birth nor death.
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
1: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
0: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకమవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్స్ వుడ్ బి
0: రీడీమ్డ్. సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజు రాజ్యమును కలగరే గర్వమును తిండి పొందరే వారేది?
1: హ్యావ్ యూ నాట్ వాచ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నా?
0: నిరుత సత్యప్రభుడి ధరణే నేను హరిశ్చంద్రుడి రభాసి తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్ ద హరిశ్చంద్ర ఉస్టుడ్
0: ఎల్ల లోకము నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
1: అండ్ డు యు ఫైండ్ దట్ నలా కింగ్?
0: జనది సేతువు గట్టే
1: Bill, bridge is built.
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడ?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో.
1: సో మెనీ లెఫ్ట్.
0: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ? ద వన్ ఆఫ్ ధర్మ.
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడీ విల్ టేక్
0: ఇట్. అన్ని వదిలిపెట్టిపోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
0: వచ్చే సమయం ఇంత బట్టైన కట్టుకుని రాడు.
1: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయే
0: అడ్రస్ అనే ఇచ్చిపోడు.
1: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
0: కట్టుకుని మనం ఏం అనుభవించేది?
1: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతూ ఉంటారు.
1: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రతను పొందాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
0: నేమ్ తేవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ
0: గుడ్ నేమ్. ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
0: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనూ మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఈజ్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఈజ్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము.
1: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: Many boys play football.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your leg?
0: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: You just hit it with your foot. There's
0: also the man. ఈ కాలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పించాలి కాదు.
1: The football is bound to face the hits.
0: ఎంతవరకు దీనికి తప్పదు ఇది?
1: How long does it last?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: So long the football is full of air blown, it will receive hits.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు.
1: When once this ball is deflated, it will be picked up.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: So human life is a football game.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: Six that side and six this
0: side. ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు, సన్మార్గులోకి తట్టుంటారు.
1: Six wicked on one side, six good on one side.
0: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: హూ ఆర్ ది సిక్స్?
0: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
1: ద లస్ట్, గ్రీడ్.
0: ఆరు మంది ఒక వైపున. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
1: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద
0: సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్. ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
1: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
0: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
0: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: ద టూ పోల్స్.
0: ఈ రెండు స్తంభములకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్, దెన్ యూ విల్ బి గెటింగ్.
0: హిమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మారుతేరాలి.
1: To be happy in this world, we should have secular knowledge.
0: అవి ఏ మనకు లిమిట్?
1: The spiritual knowledge for the other world. మధ్యలో
0: మనం దైపనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది.
1: దీస్ ఆర్ ది టూ గోల్స్. వెన్ యూ హిట్ ఇట్, యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఇది ధర్మ విద్య, బ్రహ్మ విద్య, రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్, ఇట్ ఈస్ ఎ వేస్ట్.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం.
1: దెన్ వాట్ హ్యాపెన్స్? విల్ బి బోర్న్ అగైన్.
0: మధ్యలో పోయింది ఆ పునర్జన్మ నవిద్యతే.
1: When once you hit at the goal, you will not be born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్,
0: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: When there's no birth, where's death?
0: మోక్షము అన్నారు.
1: This is called liberation.
0: మరొక విత్తనంగా ఉండదు అది.
1: It will never be a seed again.
0: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి.
1: We should know this principle behind this.
0: కనుక
1: so
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమమయులే.
1: You are all embodiments of love.
0: ఆనంద పిపాసులి.
1: You aspire bliss.
0: ఆత్మస్వరూపులి.
1: Embodiments of
0: ఆత్మ. భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
1: Strengthen this feeling more and more.
0: I am not man.
1: I am not man.
0: I am God.
1: Let's start repeating. I am not man. I am God. I am not man. I am God.
0: దేహము మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
1: This manhood applies to the body, not to me.
0: Malamutra durganda mamsaraktame gaani punugu javvajilu puttabovu.
1: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
0: Rogamula muggedu gampa.
1: Afflicted by diseases.
0: Jaatam chalanamu bondu dumpa.
1: It perinates like a
0: sagaram ilakaleni kampa.
1: It's full of bones.
0: Amula mana mappu dalampa.
1: And it's full of bones.
0: Nichiramani nammaboku manasa.
1: Don't think, oh mind, the body is permanent.
0: Ee deham anetundi oka upadi.
1: Body is a vesture.
0: Andulo unnatundi oka chaitanyame mana yokka swarupamu.
1: There lies the awareness, our true form.
0: Neevu nasharahitudu kaadu. నాశం ఉన్నటువంటి వాడు కాదు.
1: యు ఆర్ నాట్ పెరిషబుల్.
0: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
1: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
1: హోల్డింగ్ ఆన్ టు దిస్ ఆత్మిక్
0: దేహం ఒక ఉపాధిగా విశ్వసించు.
1: టేక్ దిస్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఉపాధి, ఉపాధి.
1: బాడీ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ, మైండ్, సెన్సెస్, ఇవన్నీ కూడా ఉపాధులే.
1: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్, సెన్సెస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, నెగటివ్స్.
0: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తుంటుండాలి.
1: అండ్ ఇట్స్ ద పాజిటివ్ బిహైండ్ దట్ మేక్స్ దిస్ నెగటివ్స్ వర్క్.
0: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
1: డెవలప్ పాజిటివ్ థాట్స్.
0: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
1: దెన్ యుల్ వర్క్ ఫర్ రిడెంప్షన్.
0: ఈ తుచ్చమైనటువంటి, అనిత్యమైనటువంటి, అశాశ్వతమైనటువంటి వాటిపైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
1: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
0: అందరికీ శాంతి లభిస్తుంది.
1: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా, మన స్వార్థం కోసం కాకుండా, జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
1: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

وللمؤمنين.